శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు FM 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 12వ తేదీ ఆదివారం, సమయం 5:54 దాటి 16 సెకండ్లు, శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధా.
1: పరిశుద్ధాత్మ పరిచర్య. పరిచర్య అనేది మానవుల మధ్యనే కాదు, దేవుడు వివిధ సమయాలలో వివిధ రూపాలలో తన భక్తుల కోరికలు, ఆపదలు, విజ్ఞాపనలు తెలుసుకుని ఆత్మరూపంలో సాయం అందించడం జరుగుతుంది. మరి క్రీస్తు ప్రభు వారు భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించిన కాలంలో సేవ చేశాడు. పేదలకు, రోగులకు, దీనులకు సేవ చేశాడు. రోగులకు స్వస్థత ఇచ్చాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, ఎందరో మహిళలకు సందర్భం అనుసరించి సేవ చేశాడు. తండ్రి అయిన యెహోవా అనగా కుమారుడిగా క్రీస్తు రూపాన భూమి మీద జన్మించకముందర చేసిన సేవలు మనం గమనిస్తే మోషేకు, దావీదుకు, ప్రవక్తలైన ఏలియా, ఎలీషాలకు, మహాబలశాలి సంసోనుకు ఏ విధంగా సేవ చేసింది మనం గమనిద్దాం. ఇస్రాయేలీ జనాంగాన్ని ఐగుప్తు బానిసతనం

0: నుండి వాగ్దాన భూమికి చేర్చిన మహానాయకుడు మోషే. తండ్రి అయిన దేవుడు సదా మోషే వెంట ఉండి పలు సూచక్రియలతో మోషేకి అండగా ఉంటూ ఇస్రాయేల్ జనాంగమును దేవుడిచ్చిన వాగ్దాన భూమికి చేర్చిన నాయకుడు మోషే. ఇస్రాయేల్ జనాంగం మోషేపై తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు మోషేతో అంటాడు, నీ మీద వచ్చిన ఆత్మ కొంత పాలు వారి మీద ఉంచేదనని. మోషేను ఊరడిస్తాడు, మరియు నీవు ఏర్పరిచిన పెద్దలకు కూడా కొంత పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చేదను అని దేవుడైన యెహోవా మోషేకు వాగ్దానం చేశాడు. దావీదు మహారాజు ఇస్రాయేల్ దేశాన్ని ఒక రాజ్యంగా తీర్చిదిద్దిన రాజు. ఇస్రాయేల్కు రాజుగా దావీదు నియమించమని ప్రవక్త అయిన సమూయేలును ఆదేశించింది యెహోవా దేవుడే. దావీదు తండ్రి యెషయాకు గల కుమారులో కనిష్ఠుడు దావీదు. పొలంలో గొర్రెలు కాచుకుంటున్న దావీదును సమూయేలు ప్రవక్తగా రాజుగా అభిషేకం చేయగానే యెహోవా ఆత్మ దావీదు మీదకు బలంగా దిగమించినట్టు తెలుస్తుంది. అప్పటి నుండి దావీదును పరిశుద్ధాత్మ దేవుడు నడిపించి దావీదు రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అందుకే దావీదు ఇలా ప్రార్థిస్తాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము దేవా అని దావీదు వేడుకుంటాడు. ప్రవక్త అయిన ఎలీషా మీద యెహోవా ఆత్మ అనగా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఉన్నట్లు ప్రవక్త శిష్యులు గ్రహిస్తారు. అలానే మహాబలశాలిని సంసోను ఫిలిస్తీనుల చేత బంధించబడినప్పుడు సంసోను మీదకు యెహోవా ఆత్మ అతని మీదకు బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె అయిపోతాయి, సంకెళ్ళు విడిపోతాయి. పచ్చిగాడిద దవడ ఎముకతో 1,000 మంది ఫిలిస్తీనులను చంపడం జరుగుతుంది. ఇది యెహోవా ఆత్మ అనగా పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు ద్వారా జరిగింది. పరిశుద్ధాత్మ శక్తి అనేది క్రీస్తుకు పూర్వం తండ్రి అయిన దేవుని ద్వారా తనను నమ్ముకున్న జనాంగం చుట్టూరా భక్తులను సంరక్షిస్తూ యుద్ధ సమయాలలోనూ ఆపదలలోనూ కాచి కాపాడి సంరక్షించింది. తనను నమ్మిన భక్తులను తండ్రి అయిన యెహోవా ఎన్నటికీ విడనాడాడు అని ఈ పైన తెలిపిన విషయాల ద్వారా మనం తెలుసుకున్నాము. ఇలా బైబిల్ గ్రంథంలో ప్రవక్త అయిన మోషే, దావీదు, ఎలీషా ప్రవక్త, మహాబలశాలి అయిన శాంసన్, ప్రవక్త అయిన ఏలియా కావచ్చు, ఇలా ఎందరో వీరందరూ మనలాంటి మానవులే కావచ్చు. కానీ ఆ దేవుడు వారందరికీ తన శక్తిని ఆత్మరూపంలో ఇవ్వగా వారు అనేక ఘనకార్యాలు చేశారు. అట్టి పరిశుద్ధాత్మని దేవుని శక్తి మనకు కావాలని, ఆ శక్తి మన మీదకు రావాలని ప్రార్థిద్దాం. ఆ శక్తి ద్వారా ప్రభువును ఘనపరిచే కార్యక్రమాలు చేయాలని ఆశిద్దాం. అందరికీ శుభోదయం.
1: మీరింతవరకు సూక్తి సుధా విన్నారు. సమర్పణ శ్రీ కె.జె. రమేష్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

యుహు పింగళ సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజః.

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్.

సమస్తమోభిజ్ఞాయ నమస్తమోభిజ్ఞాయ.

0: నమస్తే నమస్తే నమః.
1: మీరింతవరకు సూర్యస్తుతి విన్నారు. ఇప్పుడు వినండి సన్నతి గీతాలు.

0: మీరింతవరకు సన్నతి గీతాలు విన్నారు.
1: వన్ 2.2 మెగాహెర్ట్స్ పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో పశుగ్రాసాల ఎంపిక, సాగులో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుంటారు.
1: పశుగ్రాసాల ఎంపిక, సాగులో మెలకువల గురించి తెలుసుకుందాం. పశుపోషణలో దాదాపు 60-70% ఖర్చు మేతలపైనే ఉంటుంది. తగినంత మేత ఇచ్చినప్పుడే ఆశించిన పాల ఉత్పత్తి లభిస్తుంది.

నేపథ్యంలో పాడిని నమ్ముకున్న రైతులు వనరులు సమకూర్చుకునేందుకు పలు పద్ధతులు అవలంబిస్తే మంచిది. ముఖ్యంగా పశుగ్రాస సాగుపై దృష్టి పెడితే అధిక ప్రయోజనం పొందొచ్చు. దీన్ని ఉన్న కొద్దిపాటి పొలంలో చేపట్టచ్చు. పశువులకి మేతగా ఉపయోగించే పంటలనే పశుగ్రాసాలు అంటారు. వీటిని పొలాల్లో సాగు చేయడమే కాకుండా అటవీ జాతికి చెందిన మొక్కల్ని కూడా పశుగ్రాసాలుగా వాడుతూ ఉంటారు. పశువులకి మేతగా ఉపయోగించే పంటల్లో ధాన్యపు జాతి, గడ్డి జాతి, పప్పుజాతి పంటలు ముఖ్యమైనవి. ఏడాది లోపల పంటకాలం పూర్తి చేసుకునే పంటలని ఏకవార్షికాలని, ఏడాది కంటే ఎక్కువ పంటకాలం ఉన్న పంటల్ని బహువార్షికాలని అంటారు. మంచి పశుగ్రాసాలను అధిక ఉత్పత్తితో పండించాలంటే వాటి ముఖ్యమైన రకాలతో పాటుగా పండించే పరిస్థితులు, యాజమాన్య పద్ధతులు తెలుసుకోవాలి. నేలకు, ఆయా వాతావరణ పరిస్థితులకు అనువైన పంటల్ని సాగు చేసుకోవాలి. నీటి సౌకర్యం ఉన్నప్పుడు ధాన్యపు జాతి పంటలైన జొన్న, మొక్కజొన్న, సజ్జ, టీయోసెంట్ వంటి పంటల్ని వేసుకోవాలి. గడ్డి జాతి పంటలైన నేపియర్, జాబ్రా హైబ్రిడ్స్, గిని గడ్డి, పారాగడ్డి, దీనానాథ్ గడ్డి, సిగల్ గడ్డి ఇవి కూడా వేసుకోవచ్చు. పప్పుజాతి పంటలైన లూసర్న్, డెస్మాంధిస్, అలసందలు, బర్సీం, గోరుచిక్కుడు, సోయా చిక్కుడు ఇటువంటి పంటలను కూడా వేసుకోవచ్చు. గడ్డి జాతి పంటలైన అంజన్ గడ్డి, మార్వెల్ గడ్డి, రోడ్స్ గడ్డి, స్పియర్ గడ్డి, సెటీరియా గడ్డి, బ్లూపానిక్ గడ్డి, బ్రకారియా గడ్డి, జాన్సన్ గడ్డి, సిగల్ గడ్డి ఇటువంటిని వేసుకోవాలి. పప్పుజాతి పంటలైన డెస్మాంథిస్, స్టైల్ డెస్మోడియం, క్లిరోటియా, సెంట్రో, రైస్ బీన్, మౌత్ బీన్, వెల్వెట్ బీన్, స్వోర్ట్ బీన్, కందులు, ఉలవలు, చిక్కుళ్ళు, అలసందలు, గోరుచిక్కుళ్ళు, సోయా చిక్కుడు ఇటువంటి పంటలను కూడా సాగు చేసుకోవచ్చు. ఇక చలి ప్రాంతాలైతే ధాన్యపు జాతి పంటలైతే ఓట్స్, రై, బార్లీ, మొక్కజొన్న ఇటువంటివి సాగు చేసుకోవాలి. గడ్డి జాతి పంటల విషయానికి వచ్చినట్టయితే కైక్యూ గ్రాస్, ట్యూబర్ గ్రాస్, రై గ్రాస్, డెక్టాలస్ గ్రాస్, సెటీరియా గ్రాస్ మొదలైనవి వేసుకోవాలి. పప్పుజాతి పంటలైతే బర్సీం, లూసన్, సెంజ్, షాప్తాల్, బీన్స్, క్లోవర్ మొదలైన రకాలని సాగు చేయొచ్చు. సంవత్సరం మొత్తం నీటి సౌకర్యం ఉంటే హైబ్రిడ్ నేపియర్, లూసన్ ఒకే సీజన్లో నీటి వస్తున్నట్లయితే మొక్కజొన్న ఇటువంటి పంటల్ని సాగు చేసుకోవాలి. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో జొన్న, సజ్జ పంటల్ని సాగు చేసుకోవాలి. చౌడు భూములు అయితే రోడ్స్ గడ్డి, మిశ్రమ పంటలుగా అలసంద వేసుకోవచ్చు. తోటలో నీడ చెట్లు ఉన్నట్లయితే గినీ గడ్డి, స్టైలో నీరు నిల్వ ఉండే ప్రాంతాలైతే పారాగడ్డి, బంజరు భూముల్లో స్టైలోతో పాటుగా అంజన్ గడ్డి వేసుకోవచ్చు. ఎండుమేతగా నిల్వ ఉండేలా వరిగడ్డి, జనుము, జొన్న, మొక్కజొన్న పంటల్ని వేసుకోవాలి. పశుగ్రాస పంటల సాగులో రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయాల్ని గనక మనం చూసినట్టయితే గడ్డి జాతి పశుగ్రాస విత్తనాలు పరిమాణంలో చాలా చిన్నగా ఉంటాయి. కాబట్టి వాటిని విత్తుకునేటప్పుడు లోతు 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ లేకుండా జాగ్రత్త వహించాలి. నాణ్యత గల అధిక పచ్చిమేత దిగుబడిని పొందాలంటే పశుగ్రాస పంటల్ని 50% పూత దశలో కోసుకోవాలి. పశువుల మేతలో 3 వంతుల గడ్డి జాతి పశుగ్రాసంతో పాటు 1 వంతు పప్పుజాతి పశుగ్రాసాన్ని కలిపి మేపడం వల్ల అధిక పోషక విలువలున్న పచ్చిమేత లభిస్తుంది. పశుగ్రాసాన్ని కోసిన తర్వాత చాఫ్ కట్టర్ సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా చేసి పశువులకి మేపాలి. జొన్న పశుగ్రాసాన్ని పూత దశ తర్వాత మాత్రమే పశుగ్రాసంగా ఉపయోగించాలి. లేనట్లయితే పశువులకి నాము వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. పొలం చుట్టూ పశుగ్రాస చెట్లైన సుబాబుల్, అవిసా మొదలైనవి పెంచడం వల్ల వేసవికాలంలో పశువుల మేతను సమృద్ధిగా అందించవచ్చు. అంతేకాకుండా మన పరిసరాల్లో లభించే పశుగ్రాసపు విలువలున్న చెట్లు నల్లతుమ్మ, దేవకాంచనం, దురిసన, ఇప్ప చెట్లు, రావి చెట్లు, మర్రి చెట్లు, మునగ, సీమచింత, నెవలి, గంగిరేగు మొదలైన చెట్లను ఉపయోగించుకొని వేసవికాలంలో పశుగ్రాస కొరతని అధిగమించవచ్చు. లూసర్నలో బంగారు తీగ పరాన్న కలుపు విత్తనాలకి కల్తీ లేని నాణ్యమైన విత్తనాలని ఎంచుకోవాలి. బంగారు తీగ ఆశించిన పంటలో ఇమిజుతాపిర్ అనే కలుపు మందిని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పంట మార్పిడి పద్ధతిని పాటించాలి. చీడపీడల నివారణకి పిచికారీ చేసే రసాయన మందిని కోతకి 15 నుండి 20 రోజుల ముందే పిచికారీ చేసుకోవాలి. లేనట్లయితే మందు అవశేషాలు పశువులకి హాని కలిగించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా రైతు సోదరులు పశుగ్రాస పంటల్ని సాగు చేసి అధిక పాల దిగుబడికి తోడ్పడాలి. జాబ్రా నేపియర్ హైబ్రిడ్

చేసుకోవడానికి పశుగ్రాసపు సజ్జ పంట అనువైనది. తర్వాత తడులతో త్వరగా పెరిగి 3 కోతల్లో ఎకరానికి 30 టన్నుల దిగుబడి వస్తుంది. పశు ఆరోగ్య ప్రమాణాలు పెరగడమే కాకుండా పాల దిగుబడి వెన శాతం కూడా పెరుగుతుంది. పచ్చిక బయళ్లు, బీడు భూములను సిల్వీ పాశ్చర్ పద్ధతిలో అభివృద్ధి చేసుకుంటే సంవత్సరం పొడవునా పశువులకు పచ్చిమేత లభిస్తుంది. ఉదాహరణకి సుబాబుల్, అవిస, ఇప్ప చెట్లు మొదలైన పశుగ్రాస చెట్లను పెంచుకొని వాటిలో గడ్డిజాతి పశుగ్రాసాలైన బాజ్రా, నేపియర్ లేదా అంజన్ గడ్డి లేదా గినీ గడ్డలను, పప్పుజాతి పశుగ్రాసాలైన దశరథ గడ్డి స్టైలర్లను అంతర పంటలుగా వేసుకోవాలి. సమీకృత దాణకు ప్రత్యామ్నాయం అజొల్లా. పశుపోషణలో అధిక ఖరీదు చేసే సమీకృత దాణాన్ని వాడడం వల్ల పాల ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా చౌకగా లభించే అజొల్లాను ఉపయోగించుకోవచ్చు. అజొల్లా నీటిలో తేలియాడుతూ నత్రజనిని స్వీకరిస్తూ పెరిగే ఒక నాచు మొక్క. వీటికి వేర్లు, కాండం లేకుండా కేవలం ఆకులే ఉంటాయి. అజొల్లాలో అధిక మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, సూక్ష్మ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి దీనిని పోషకాల గని అని మనం చెప్పచ్చు. రైతులు ఇంటి దగ్గరే నీటి అవసరం అంతగా లేకుండా స్వల్ప విస్తీర్ణంలో తక్కువ కాలంలో చౌకగా అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. నేల అవసరం లేకుండా నీటిలో మొక్కల్ని పెంచే వినూత్నమైన పద్ధతినే హైడ్రోఫోనిక్స్ అంటారు. ఈ విధానంలో పశుగ్రాస విత్తనాన్ని హైడ్రోఫోనిక్ గ్రీన్ హౌస్ యంత్రాల్లో సాగు చేస్తారు. ఈ విధంగా రైతు సోదరులు పశుగ్రాస పంటల్ని సాగు చేసి అధిక పాల దిగుబడికి తోడ్పడాలి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. వియత్నాంలో జరిగిన టూరిస్ట్ స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. రాష్ట ప్రభుత్వం ఇకపై జనాభా సంరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. వియత్నాంలో జరిగిన టూరిస్ట్ స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. ప్రమాదానికి గురైన బోటులో మొత్తం 32 మంది భారతీయ పర్యాటకులు ప్రయాణిస్తున్నట్లు తెలిపింది. మృతుల్లో తమిళనాడుకు చెందిన 10 మంది, ఆంధ్రప్రదేశ్కు చెందిన 3, కేరళకు చెందిన 2 ఉన్నట్లు తెలిపారు. మిగిలిన ప్రయాణికులను వియత్నాం రక్షణ సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పర్యాటకుల్లో కడపకు చెందిన నల్లపేట రవితేజ, ముడియం శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన గెల్లి జయలక్ష్మి మృతి చెందారని తెలిపారు. మచిలీపట్నంకు చెందిన గెల్లి కిషోర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. వియత్నాంలోని ఫూ క్వాక్ సమీపంలో భారత పౌరులు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్న క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమం

0: ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వియత్నాంలో పర్యాటక బోటు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన బాధితులకు అందుతున్న సాయం, పర్యాటకుల ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన వారిని రాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భాంతి వ్యక్తం చేశారు. రాష్ట ప్రభుత్వం ఇకపై జనాభా సంరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భవిష్యత్తులో పిల్లలే సంపద అనే భావనను కార్యరూపంలోకి తీసుకొస్తామని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో మొత్తం సంతానోత్పత్తి రేటు పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో జనాభా లేకపోతే అనేక సమస్యలు వస్తాయని ఆయన పేర్కొంటూ,
1: జనాభా లేకపోతే మనం చాలా సమస్యలు వస్తాయి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండేది, ఇప్పుడు అన్ని కూడా కుటుంబాలన్నీ మైక్రో ఫ్యామిలీస్ అయిపోయినాయి. 40 దేశాల్లో జనాభా తగ్గతా ఉంది. ఈ రోజు మన దేశంలో జనాభా ఈ మాత్రం ఉందంటే బీహార్, యూపీ ఈ రెండు కాపాడుతున్నాయి. దక్షిణ భారతదేశం మొత్తం కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. ఈ రోజు మనలో కూడా ఒక చైతన్యం రావాలి. చరిత్ర తిరగా రాసే రోజు పిల్లలే సంపద, ఇదే ఈ ప్రభుత్వం యొక్క విధానం అని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా.
0: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లతో కలిసి ఆయన నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,
2: మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, తక్షణమే లోపాలను సరిదిద్దండి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బివి రమణారెడ్డి గారు లేఖ రాయడం జరిగింది. పునరుద్ధరణ డిజైన్లు, రిపేర్లు, ఇతర పనులన్నీ ఎన్డీఏసీ లేదా సిడబ్ల్యూసీ ఆమోదంతోనే చేపట్టాలని ఎన్డీఏసీ సిఫార్సు చేసింది. ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేసి ఈ రోజు ఆ ప్రాజెక్టును పునరుద్ధరించడానికి అహర్నిశలు మేము ప్రయత్నం
0: చేస్తున్నాం. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో రేపు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం ప్రాజెక్టుకు పాత గేట్ల స్థానంలో 152.95 కోట్ల రూపాయల వ్యయంతో 117 కొత్త గేట్లు ఏర్పాటు పనులను ప్రారంభిస్తారు. అనంతరం పిచ్చుకలంక గ్రామంలో రైతులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి పోలవరం చేరుకుని ప్రాజెక్టును సందర్శిస్తారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు టూరిజం హబ్ డిజైన్లను పరిశీలించి తుది ఆమోదం తెలపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆమె మైసూరులోని అపోలో ఆసుపత్రిలో నిన్న తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న జన్మించిన ఎస్ జానకి 6 దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీత రంగానికి విశిష్ట సేవలందించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భాషల్లో 48,000కు పైగా పాటలు ఆలపించి విశేష గుర్తింపు పొందారు. ఎస్ జానకి మృతికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పలువురు సినీ సంగీత ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆమెకు ఘన నివాళులు అర్పించారు. రాజధాని అమరావతి పేరుతో భూములిచ్చే విషయంలో ఉండవల్లి రైతులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుబట్టారు. రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా పోలీసులను మోహరించి బుల్డోజర్లతో సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం దుర్మార్గమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. సన్న, చిన్నకారు రైతుల

0: జీవనాధారమైన భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవటం అన్యాయమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలో ప్రతిపాదిత 7 హైస్పీడ్ రైల్ కారిడార్లలో 3 కారిడార్లకు హైదరాబాద్ కేంద్రంగా మారనున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల అమలుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల వ్యయం చేయనున్నట్లు వెల్లడించారు. హైస్పీడ్ రైల్ కారిడార్లతో హైదరాబాద్ దేశంలో కీలక రవాణా కేంద్రంగా మారనుందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా రాష్ట ప్రభుత్వం త్వరలోనే చట్టాన్ని తీసుకురానుందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రజా దర్బార్లో భాగంగా మంత్రి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. కడపలో 8 కరోనా కేసులు నమోదవడంతో పాటు 2 మృతి చెందటంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వియత్నాంలో జరిగిన టూరిస్టు స్పీడ్ బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు మృతి చెందినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. రాష్ట ప్రభుత్వం ఇకపై జనాభా సంరక్షణ కార్యక్రమాలను చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల పునరుద్దరణ పనులు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సిఫార్సులకు అనుగుణంగానే చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక రిచా ఝా.

0: ప్రధానమంత్రి మోదీ సస్నేహ స్వాగతాయ న్యూజిలాండ్ దేశస్య ప్రధానమంత్రిణం క్రిస్టోఫర్ లక్సన్ ఇత్యేతం ప్రతి కృతజ్ఞతాం ప్రకటితవాన్. రక్షామంత్రీ రాజనాథసింహ ఉక్తవాన్ యత్ భారతం పారంపరిక రక్షా సామర్థ్యస్య ఉన్నత ప్రౌద్యోగికీనాం చ సుదృఢీకరణేన దృఢం ఆత్మనిర్భరం భవిష్యస్య ఆహ్వానేభ్యశ్చ అనుకూలం రక్షాబలం నిర్మాతి. असौ एतत् विशाखापत्तनम नगरे भारतीय नौसेनायाः पूर्वी नौसेनादले प्रोजेक्ट 17A इत्येतस्य अन्तर्गते स्वदेशे निर्मितस्य षष्ठयुद्धपोतस्य INS महेन्द्रगिरिः इत्येतस्य समावेशन समारोहं सम्बोधयन् अवदत्. रक्षामंत्री अवदत् यत् INS महेन्द्रगिरिः इत्येतस्य नौसेनायां सम्मेलनम् భారతస్య సాముద్రిక సామర్థ్యస్య స్వదేశీ రక్షా క్షమతాయాశ్చ సుదృఢీకరణ దిశి అన్యత్ మహత్వపూర్ణం సోపానమస్తి. పశ్చిమ బంగాళ ప్రశాసనేన రాజ్యాయ యూసిసి ఇది సమాన నాగరిక సంహితాయాః ప్రారూప విధేయకస్య పరీక్షార్థం నవ సదస్యాత్మికా సమితిః నిర్మితా. అస్మిన్ విషయే అధిసూచనా పూర్వమేవ ప్రకాశితా అస్తి. సేవా నివృత్త న్యాయమూర్తిః రంజనా ప్రకాశ దేశాయి సమితేః అధ్యక్షత్వేన నియుక్తా. మేఘాలయస్య పూర్వ రాజ్యపాలః తథాగత రాయః అపి సమితేః సదస్యేషు అన్యతమః అస్తి. భారతీయ ఖాద్య సురక్షా మానక ప్రాధికరణేన ఖాద్య సురక్షా మానకాధినియమస్య 2006 ఇత్యస్య ఉల్లంఘన సంబద్ధానాం బహూనాం ఉపభోక్తృ పరివాదానాం అనంతరం స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఇత్యస్మై నవ అధిసూచనాః ప్రేషితాః. ఫీఫా విశ్వచషక ప్రతిస్పర్ధాయాం అద్య ప్రాతః ఫ్లోరిడా ఇత్యత్ర మయామి క్రీడా ప్రాంగణి ఇంగ్లాండ్ దేశేన నార్వే దేశం 2-1 ఇత్యంకాంతరాలేన పరాజిత్య ఉపాంత్యచక్రే ప్రవిష్టం. వియత్నాం దేశస్య ప్రధానమంత్రి లే మిన్ హున్ ఇత్యేషః ఫూక్వక్ ద్వీపస్య సమీపే జాతా స్పీడ్ బోట్ ఇత్యేతస్యాః దుర్ఘటనాయాః అన్వేషణాయ ఆదేశం ప్రదత్తవాన్. అస్యాం దుర్ఘటనాయాం 15 భారతీయ పర్యటకాః నిధనముపగతాః ఇతి వార్తాః.
1: వన్ 2.2 మెగాహెడ్స్ పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఈరోజు ఎఫ్ఎం రెయిన్బోలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఇప్పుడు వింటారు. ఈ ప్రసారంలో 7:15 ఉదయరేఖలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ ఉంటుంది. 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం 69వ శ్లోకం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఇంకా లలిత గీతాలు ప్రసారమవుతాయి. 7:30 వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ డైలీ అప్డేట్స్ రేడియో రిసీవర్లలో మాత్రమే వింటారు. దేశభక్తి గీతం న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో వింటారు. అనంతరం 7:35 ఉదయరేఖలు కార్యక్రమంలో మరికొన్ని అంశాలు ప్రసారమవుతాయి. వీటిలో సరస వినోదిని సమస్య పూరణం ప్రసారమవుతుంది. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ. 7:55 ఈ మాసపు పాట కార్యక్రమం ప్రసారమవుతుంది. పల్లవి మరళా ఏనాటికి, సంగీతం శ్రీ ఎంఆర్కే ప్రభాకర్, గానం శ్రీ ఆర్ విశ్వనాథ్, శ్రీ ఐ శ్వేతాప్రసాద్. 8:30 కృష్ణా జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ సామా సునీల్. 8:35 అనుసంధాన కర్ణాటక సంగీత కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో శ్రీ ఎన్ఎస్ శ్రీనివాసన్ గారి ఫ్లూట్ వాద్యం ఉంటుంది. శ్రీ ఎంఎల్ఎన్ రాజు మృదంగం. 9:35 నమస్తే అమరావతి కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 వార్తావాహిని ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ వారు సమర్పించే కార్యక్రమం. అనంతరం రావోయి అతిథి కార్యక్రమం ఉంటుంది. 11:00 పోస్ట్ బాక్స్ నెంబర్ 111 కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 విజయవాడ ఏమీటర్లపై శ్రోతలు ప్రసారమయ్యే కార్యక్రమాలపై శ్రోతల స్పందన వాట్సాప్ ద్వారా పంపించే సందేశాల కార్యక్రమం ఉంటుంది ఉపైకుశలోపరిలో. 12:40 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో నీ తోడుగా

నేను కథానిక ప్రసారమవుతుంది సమర్పణ శ్రీమతి మోహనలక్ష్మి. ఇంకా ఖర్జూరంలోని పోషక విలువల గురించి కొన్ని విశేషాలు, లలిత గీతాలు ప్రసారమవుతాయి. 2:30 బొమ్మరిల్లు చిన్నపిల్లల కార్యక్రమంలో మద్దులూరు ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ ఆదర్శ పాఠశాల విద్యార్థిని విద్యార్థులచే కదంబ కార్యక్రమం, అనంతరం పిల్లల పాటలు ప్రసారమవుతాయి. 3:00 ఆకుపచ్చని కోరికలు నాటకం ప్రసారమవుతుంది. రచన నిర్వహణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సహకారం శ్రీ సి రామ్మోహన్ రావు, సాంకేతిక సహకారం శ్రీ ఐవి రావు. 4:00 యువలయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 4:45 లయ విన్యాసం కార్యక్రమంలో శ్రీ బీవీఎస్ ప్రసాద్ గారి మృదంగం, శ్రీ ఏఎస్ శంకర్ గారి ఘటం ఆదితాళం. 5:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో కోనపరెడ్డి కృష్ణకుమారి బృందం చే భజనావళి కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో భూసార పరీక్షలు ప్రయోజనాలు ఉంటాయి. 7:15 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:30 ఫీఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ ప్రసారమవుతాయి. 7:35 నుంచి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 8:15 అమర భారతి సంస్కృత కార్యక్రమంలో మనయేవా మనుష్యాణం కారణం బంధమోక్షమోహ్ డాక్టర్ చుండూరు పవన్ కుమార్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి. 8:40 దేశభక్తి గీతం. 8:45 నుంచి విజయవాడ ఏమీటర్లపై ప్రసారమయ్యే కార్యక్రమాలు ఉంటాయి. ఇవి ఈరోజు ఎఫ్ఎం రెయిన్బోలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూడు దేశాల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఫ్లోరిడాలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. టెన్నిస్లో నోస్కోవా తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల న్యూజిలాండ్ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో చర్చలు జరిపారు. రక్షణ, పర్యాటకం, క్రీడలు, విపత్తు నిర్వహణ, పశు సంవర్ధక రంగాలతో సహా వివిధ రంగాల్లో 5 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆక్లాండ్లోని స్పార్క్ అరేనాలో జరిగిన కార్యక్రమంలో 10,000 మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, భారత్ న్యూజిలాండ్ల భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అభివృద్ది చెందిన దేశంగా మారే దిశగా భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.
1: భారత్ ఆర్ న్యూజిలాండ్ కే రిస్తే మే యాదే భీ హై, దోస్తీ భీ హై, వాల్యూస్ భీ హై ఔర్ ఏ కమిట్మెంట్ భీ హై. భారత్ న్యూజిలాండ్ కీ యహీ వాకా ఏక్ నయీ యాత్రా.

0: पर निकलने के लिए तैयार है। हमारे सामने अवसरों से भरा खुला समुद्र है, हवाएं हमारे साथ है, समंदर की विशाल लहरें हमारे साथ है, इच्छा शक्ति का नीला आसमान हमारे साथ है, पाने को काफी कुछ है और मैं जानता हूं हम सफल होंगे।
1: ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ మాట్లాడుతూ భారతదేశాన్ని నమ్మకమైన మిత్రుడిగా అభివర్ణించారు. న్యూజిలాండ్ పురోగతికి భారతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా మంత్రి గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం కోసం ప్రతిష్టాత్మకమైన భారీ అటవీకరణ ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనే ప్రచారంలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గ వ్యాప్తంగా 25 లక్షలకు పైగా మొక్కలు నాటుతున్నారు. ఈ డ్రైవ్ కింద అటవీ శాఖ వన్ కవచ్ నమూనాను ఉపయోగించి అహ్మదాబాద్ గాంధీనగర్ జిల్లాల్లో దాదాపు 60 లక్షల స్థానిక జాతుల మొక్కలను నాటనుంది. హైదరాబాద్ను ఒక ప్రధాన హైస్పీడ్ రైల్ హబ్గా రూపొందించనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ను పూణే, చెన్నై, బెంగళూరు నగరాలతో అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ప్రతిపాదించినట్టు తెలిపారు. హైదరాబాద్లో నిన్న జరిగిన పరిశ్రమల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ హైస్పీడ్ రైల్ నెట్వర్క్ వల్ల ప్రయాణకాలం గణనీయంగా తగ్గడమే కాకుండా దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానం మరింత బలోపేతమవుతుందన్నారు. భారత్లో వేగంగా వృద్ది చెందుతున్న ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాల గురించి మంత్రి ప్రస్తావిస్తూ దేశం ప్రస్తుతం AI as a Service మోడల్ను అవలంబిస్తోందని, ఎలక్ట్రానిక్స్ తయారీలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. చిప్ డిజైనింగ్ రంగానికి అవసరమైన దేశీయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా 315 విశ్వవిద్యాలయాల్లో సెమీకండక్టర్ డిజైన్ టూల్స్ను ప్రవేశపెట్టినట్టు ఆయన వెల్లడించారు.
2: 3 హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడోర్స్ టు హైదరాబాద్ టు తెలంగాణ, విచ్ విల్ టోటలీ చేంజ్ ది ల్యాండ్స్కేప్. ఇఫ్ యూ సీ ఫ్రమ్ పూణే టు హైదరాబాద్, ఫ్రమ్ హైదరాబాద్ టు చెన్నై, ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు, దిస్ విల్ బికమ్ అ మేజర్ గేమ్ చేంజర్ ఫార్ ఎంటైర్ రీజన్ అండ్ హైదరాబాద్ విల్ బికమ్ ది హై స్పీడ్ హబ్. దిస్ విల్ టోటలీ చేంజ్ ది ల్యాండ్స్కేప్. ఇట్ విల్ బ్రింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డెవలప్మెంట్. ది ఎకానమీస్ ఆఫ్ దిస్ ఎంటైర్ రీజన్ విల్ బికమ్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్.
1: ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ బుల్లెట్ రైల్ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్, నాంపల్లితో సహా 42 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్టు చెప్పారు. 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించే లక్ష్యంలో భాగంగా ఐటీ పరిశ్రమలను వరంగల్, కరీంనగర్ వంటి టైర్ 2 నగరాలకు విస్తరించాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
3: The reforms has reached Hyderabad. Our city will soon be home to 3 out of 7 high-speed rail elevated corridors. The connectivity to Hyderabad to Bangalore, Hyderabad to Pune, Hyderabad to Chennai further enhance these cities with the 5 lakh crores of this bullet trains connectivity expenditure.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, మధ్యప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ ఆకాశవాణితో మాట్లాడుతూ రాబోయే 2 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఎటువంటి గణనీయమైన అల్పపీడన వ్యవస్థ లేకపోవడం వల్ల రాబోయే 6-7 రోజుల్లో వాయువ్య, మధ్య, ద్వీపకల్ప భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎల్నినో పరిస్థితుల కారణంగా దేశంలో మొత్తం ముందస్తు ఋతుపవనాల వర్షం

0: సాధారణం కంటే తక్కువ స్థాయికి పడిపోయిందని చెప్పారు.
1: We have given orange alert for next 2 days and for Assam Meghalaya it is a red alert. After 2 days, heavy rain collectivity likely to continue over these subdivisions. And if you talk over the another part of country, we are not expecting any significant rainfall. Rainfall activity is likely to be subdued over South Peninsular India, Central India, West Central India and plains of Northwest India. Heavy rainfall activity, if you talk about Northwest India, may occur over Northern Punjab, Northern Haryana.
0: ఫిఫా ప్రపంచ కప్ లో భాగంగా ఫ్లోరిడాలోని మయామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. 60 ఏళ్ల క్రితం జూల్స్ రిమెట్ ట్రోఫీని కైవసం చేసుకున్న తర్వాత ఇంగ్లాండ్ ప్రపంచ కప్ లో సెమీఫైనల్స్ కు చేరుకోవడం ఇది 3వ సారి. కాగా ఇప్పటికే స్పెయిన్ ఫ్రాన్స్ జట్లు సెమీఫైనల్స్ కు చేరుకున్నాయి. టెన్నిస్ లో నోస్కోవా తన తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న రాత్రి లండన్లోని సెంటర్ కోర్టులో జరిగిన వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఆమె చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ముచోవాను 6-2, 5-7, 6-3 తేడాతో ఓడించి ఈ ఘనత సాధించింది. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరుగుతున్న మహిళల టెస్టు మ్యాచ్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2వ ఇన్నింగ్స్లో 154 పరుగులు చేసింది. అంతకుముందు ఇంగ్లాండ్ జట్టు 2వ రోజు తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకే ఆలౌట్ అయింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 3 దేశాల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్కు తిరుగుపయనమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఫ్లోరిడాలో జరిగిన మ్యాచ్లో నార్వేను 2-1 తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: వన్ 2.2 మెగాహెర్ట్స్ పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఈనాటి ఉదయరేఖలు కార్యక్రమంలో ముందుగా
1: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
2: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం 69వ శ్లోకం. మోక్ష సన్యాస యోగము.

మరియు తస్మాత్ అటువంటి గీతా సాంప్రదాయ ప్రవర్తకుడి కంటే మే నాకు ప్రియకృత్తమః అత్యధికంగా ప్రీతి కలిగించేవాడు కశ్చిత్ మరొకడు మనుష్యేషు మానవులలో న చ ప్రస్తుతకాలంలో లేడు మరియు తస్మాత్ అలాంటి గురువు కంటే అన్యః మరి ఒక ప్రియతరః అధిక ప్రియుడు మే నాకు భూమి మీద న భవితా ఉండబోడు.

అర్జున, ఈ భగవద్గీత శాస్త్రాన్ని ఈ విధంగా శిష్యులకు బోధించి గీతా సంప్రదాయాన్ని ప్రవర్తింపచేసేవాడి కంటే నాకు అధిక ప్రియుడు ఈ లోకంలో ఎవరూ లేనేలేరు, ఇక ముందు పుట్టబోరు. ఈ శ్లోకంలో గీతా సంప్రదాయ ప్రవర్తకులను ప్రోత్సహించే అతిశయోక్తి విస్పష్టంగానే కనిపిస్తోంది. దాంతోపాటు దాని వెనకాల దాగి ఉన్న శాస్త్ర రహస్యం కూడా ఒకటి ఉంది. గీతాశాస్త్రం బాగా అధ్యయనం చేసి స్వయంగా జ్ఞానసిద్ధులై జీవన్ముక్తులై ఉండేవారికి భగవానుడు కూడా ఏ రకమైన విధి నిషేధాలను అంటగట్టలేడు. ఆయన కావాలంటే వారిని ప్రేరేపించగలడు, అది వేరే విషయం. జ్ఞానసిద్ధిలో మధ్యమ స్థాయిలో ఉన్నవారికి మాత్రం పరమాత్మ చేసే శాసనాలను అతిక్రమించే హక్కు లేదు. అలాంటి వారిని పరమాత్మ శాసనపూర్వకంగా ఆజ్ఞాపించకుండా ఈ గీతోపదేశాలు చేస్తే కనుక మీరు నాకు ప్రియతములవుతారయ్యా. నాకు ప్రియతములైతే మీకేం లభిస్తుందో మీకే తెలుసు కదా. కనుక గీతా సాంప్రదాయ ప్రవర్తనను మీ కర్తవ్యంగా పెట్టుకోండి అని తల్లి కొడుకులకు నచ్చ చెప్పినట్లుగా నచ్చ చెప్తున్నాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

ఉదయరేఖలు కార్యక్రమంలో మరికొన్ని అంశాలను 7:35 నుంచి వినవచ్చు. ఇప్పుడు వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ డైలీ అప్డేట్స్ ఇన్ ఇంగ్లీష్ రేడియో రిసీవర్లలో వింటారు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో దేశభక్తి గీతం వింటారు.

0: మీరింతవరకు వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ డైలీ అప్డేట్స్ ఇన్ ఇంగ్లీష్ రేడియో రిసీవర్లలో విన్నారు. ఇప్పుడు దేశభక్తి గీతం న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో విన్నారు. ఇప్పుడు ఉదయరేఖలు కార్యక్రమంలో మరికొన్ని అంశాలను విందాం. ఇప్పుడు సరస వినోదిని సమస్యపూర్ణం వింటారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ.
1: రసజ్ఞులు సహృదయులు అయిన ఆకాశవాణి విజయవాడ కేంద్ర సరస వినోదిని సమస్యాపూరణం కార్యక్రమ శ్రోతలకు కవి పండితులకు హృదయపూర్వక స్వాగత నమస్సుమాంజలి. ముందుగా వచ్చే వారానికి సమస్యను స్వీకరించండి. వాసియే ధన్యుడు పుడమిని వాదములేలన్, వాసియ ధన్యుడు పుడమిని వాదములేలన్, వాసియ ధన్యుడు పుడమిని వాదములేలన్. గురు పూర్ణిమను దృష్టిలో ఉంచుకొని పద్యపూరణలు గావించాలి. కిందటి వారం ఇవ్వబడిన సమస్య, పొందిన కొలువులు జగతిని పొందగవచ్చున్, ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవ సందర్భం. శ్రీ దంతాభక్తుని రామనాగేశ్వరరావు గారు, భీమవరం. సుందర సుమధుర భవితకు సందడిగా నేర్వవలయు సరియగు విద్యల్, అందరు యువకులు నిపుణత పొందిన కొలువులు జగతిని పొందగవచ్చున్. కుమారి లాస్య సమీర కార్తిక్ శ్రీనిచ్చి గారులు, గుంటూరు. వందితము ప్రభుత పథకాళిందగ గమనించి యువత లీలా ప్రతిభల్, విందగు దీక్షోత్సాహము పొందిన కొలువులు జగతిని పొందగవచ్చున్. శ్రీ రాయప్రవాళ్ళు జగదీశ్చంద్ర శర్మ గారు, తెనాలి. స్యందనగతి యువత చదువ డెందమున అంకితము చేసి డేటాబేసున్, బృందమ్ముల నిపుణతయు పొందిన కొలువులు జగతి

పొందగవచ్చన్. కుమారు సోమంచి హురులేఖ గారు, బెంగళూరు. ముందుగా యువతయ శ్రద్ధగా అందిన నైపుణి డిజిటల్ ఆటోమేషన్, అందున నేర్పగ శిక్షణ పొందిన కొలువులు జగతిని పొందగవచ్చున్. శ్రీమతి సింహాద్రి వాణిగారు, విజయవాడ.

నీ పొందగవచ్చున్. శ్రీ పిన్నక నాగేశ్వరరావు గారు, హైదరాబాద్. పొందుగ కృత్రిమ మేధకు చెందిన జ్ఞానమును పొంది చెచ్చెర యువతన్, అందుంగల నైపుణ్యము పొందిన కొలువులు జగతిని పొందగవచ్చున్. శ్రీ చివుకుల అచ్యుత దేవరాయలు గారు, న్యూజెర్సీ, అమెరికా. మందిని నెగ్గిన కొలువౌ రంధివడక బ్రతుకు సాగరహినించుకయుం, సందియము లేదు నిపుణత పొందిన కొలువులు జగతిని పొందగవచ్చున్. శ్రీ ఎల్ఎన్ రాజ దుర్గా ప్రసాదరావు గారు, నెల్లూరు. పందెపు సంకల్పముతో డెందము నిల్పి చదువుచు గడించుచు విద్యల్, చిందగ దేశ వికాసము పొందిన కొలువులు జగతిని పొందగవచ్చున్. శ్రీ ఆదూరు ఫణీందర్రావు గారు, ఏలూరు. పొందగనుపాధి యువకులు

ని పొందగా వచ్చున్. శ్రీ కె ఈశ్వరప్ప గారు, ఆలూరు, కర్నూలు జిల్లా. అందరి ఊహల బంధమెనందించగా విద్య విలువలంతట పెరుగన్, సందడి యువ నైపుణ్యమే పొందిన కొలువులు జగతిని పొందగవచ్చున్. శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్ గారు, హైదరాబాద్. వందల వేలను యువతయే సంధ్య పడకనే భవితను స్పర్ధన గెలువన్, అందరికన్నను నిపుణత పొందిన కొలువులు జగతిని పొందగవచ్చున్. శ్రీ జమ్ము రామనాయుడు గారు, ఆంజనేయపురం, చీపురపల్లి. అందరూ చక్కగా చదివిన

భక్తిని పొందగవచ్చు. శ్రీ చివటం శ్రీనివాసరావు గారు, భీమవరం. సందియము లేదు యువకుల సుందర జీవితములు బహు సుందరమునగున్, ముందుగా నిపుణత బాగుగా పొందిన కొలువులు జగతిని పొందగవచ్చున్. శ్రీ కొట్ర వెంకట సత్యనారాయణ గారు, ఒంగోలు. ఎందరో నిపుణులు యువతల ముందుకు నడుగే ఎవలయూ మోసులు వారన్, అందిన వృత్తిల మెలుకువ పొందిన కొలువులు జగతిని పొందగవచ్చున్. శ్రీ పాతూరు సుబ్రహ్మణ్య కవి గారు, తెనాలి. ఎందలి వారలకైనను పొందుగా విద్యల జేరు పూర్ణ జ్ఞానం వందమునిడు, నైపుణ్యము పొందిన కొలువులు జగతిని పొందగవచ్చున్. శ్రీమతి పద్మావతి లక్ష్మీ నరసమ్మ గారు, బెంగళూరు.

పొందగా వచ్చున్. శ్రీ అప్పాజోసుల శ్రీనివాసరావు గారు, బెతస్తా, అమెరికా. కందుమి భువినే సుముఖుల బృందంబుల యొక్క ఖ్యాతి వెలుగులెహెచ్చన్, వందే భారత మనుచును పొందిన కులుబులు జగతిని పొందగవచ్చున్. శ్రీ పెద్దాడ మల్లికార్జునరావు గారు, సత్తుపల్లి. నందనమున మొక్కల వలె అందముతో వృద్ధి నొందు నయమగు విద్యల్, మందికి హితమౌ జ్ఞానము పొందిన కొలువులు జగతిని పొందగవచ్చున్. శ్రీ ఉప్పులూరు లక్ష్మీనారాయణ గారు, విజయవాడ. అందగ బహుముఖ నిపుణుత వందిత సాంకేత విద్య పటుతర ప్రజ్ఞల్, కందువ చందంబు యువత పొందిన కొలువులు జగతిని పొందగవచ్చున్. శ్రీ కొత్తకాపు గోవిందరెడ్డి గారు, హోసూరు, కర్నూలు జిల్లా.

గతిని పొందగవచ్చన్. శ్రీ జొన్నలగడ్డ గణపతి శాస్త్రి గారు కొడాలి. అందవని ఆత్మదలపక ముందుగా యత్నించి సఫలమొందుచు క్రియలన్ వందితులగుడీ, నిపుణత పొందిన కొలువులు జగతిని పొందగవచ్చున్. కుమారి వేదత్రి గారు బెంగళూరు.

జగతిని పొందగవచ్చన్. శ్రీమతి ముక్తేవి మంజరి మాధురి గారు, మచిలీపట్నం. ముందుగా లక్ష్యము నించుచు అందుకు తగురీతి యువత అహరహము శ్రమం కందువ నైపుణ్య శిరుల వొందిన కొలువులు జగతిని పొందగవచ్చు. శ్రీమాన్ నారాయణం శ్రీనివాసమూర్తి గారు, గరికపర్రు.

నిదుగా మీ కథనన్ శ్రీమాన్ అగ్నిహోత్రం హయగ్రీవ రామచంద్రాచార్యులు గారు కూచిపూడి. అందరూ చదువు కొనుదురిట, కొందరు డబ్బుతో చదువును కొందరు వెలకును, పొందుగా చదువగా ప్రతిభను పొందిన కొలువులు జగతిని పొందగవచ్చు. శ్రీ మలకనారాయణ రెడ్డి గారు బాలప్ప గారి పల్లె. మందమతులుగాక ధిషణ పొంది స్వదేశాభివృద్ధి వనరుచు కొరకై, పొందిక యువతయ నిపుణత పొందిన కొలువులు జగతిని పొందగవచ్చు. శ్రీ కూచుభట్ల శ్రీనివాస శర్మ గారు చిన్న పులివర్రు. ఎందైనా క్రమశిక్షణ నందుచు నిష్ణాతి వగుచు ఆహా అనగా, అందరికీ తెలియ నేర్పును పొందిన కొలువులు జగతిని పొందగవచ్చును. శ్రీ కశిశ్రీ గారు రాయిపేట. కొందరిని మందలింపగా

పొందగవచ్చు. శ్రీ గుండా వెంకట శుభ సహదేవుడి గారు, విజయవాడ. ముందుగా విద్యార్హతలన్ చందంబొప్పంగ నేర్చి సత్ప్రగతి గుణం సంధించెడు నైపుణ్యము పొందిన కొలువులు జగతిని పొందగవచ్చున్. శ్రీ తూములూరు శేషశాస్త్రి గారు, సత్యయోగాశ్రమం హైదరాబాద్. అందరు పౌరులు కోరిన చందము రాజ్యమును నడపు సారథియుండన్ ముందుకొను భవిత యువకులు పొందిన కొలువులు జగతిని పొందగవచ్చున్. డాక్టర్ రాయవరం రఘునందన్ గారు, కువైట్.

పొందిన కొలువులు జగతిని పొందగవచ్చున్. శ్రీమతి శ్రీపాద లక్ష్మీ సూర్యకాంతం గారు తణుకు. ముందుగా ఆంగ్లము నేర్చుచు అందరు సాంకేతిక విషయాలను నేర్వన్, అందున ఏఐ తోడుగా ఉందిన కొలువులు జగతిని పొందగవచ్చున్. శ్రీమతి సాహితీశ్రీ జయలక్ష్మీ పిరాట్ల గారు హైదరాబాద్. పొందు

పొందిన కొలువులు జగతిని పొందగవచ్చు. శ్రీమతి బూరుగుల శారదా మహేశ్వర శర్మ గారు, భవానీపురం, విజయవాడ. ముందుగా ఏఐ నిపుణతలందిన అగ్రస్థితి బడయగలవు జాతుల్ ముందుగా యువతానేర్పుల పొందిన కొలువులు జగతిని పొందగవచ్చు. శ్రీ నడిమింటి మార్కండేయ శర్మ గారు, విశాఖపట్నం.

జ్ఞానము తా పొందిన కొలువులు జగతిని పొందగవచ్చు. శ్రీ గోరిగే వెంకటేశ్వర్లు గారు, గుండ్లకుంట, కడప జిల్లా. డెందములో ఆనందము కందువ ఏ రంగమైన గంధము చిందన్ అందున ఘన నైపుణ్యము పొందిన కొలువులు జగతిని పొందగవచ్చు. శ్రీ చివుకుల అచ్యుత దేవరాయలు గారు, న్యూజెర్సీ, అమెరికా. మందిని నెగ్గిన కొలువవు రందివడక బ్రతుకు సాగరహినించుకయుం సంధియము లేదు. నిపుణత పొందిన కొలువులు జగతిని పొందగవచ్చు. శ్రీ ఎలన్ రాజు దుర్గా ప్రసాదరావు గారు, నెల్లూరు.

పొందిన కొలువులు జగతిని పొందగవచ్చున్. శ్రీ కరణం రాజేశ్వరరావు గారు, హిందూపురం. సుందర సురిచిర రీతిగా ముందుగా శిక్షకులగుచును మురిపములలుకన్. కందువ నైపుణ్యములను పొందిన కొలువులు జగతిని పొందగవచ్చున్. శ్రీ ఆవుల చక్రపాణి యాదవ్ గారు, కన్నమడకల గ్రామం, కర్నూలు జిల్లా. ముందుగా ఏ ఐ సృష్టికి కొందరు భయముందిరిలన కొల్వుండదని, ముందు తరాల కొరకు రూపొందిన కొలువులు జగతిని పొందగవచ్చు. ఇట్లే పూరణలో పంపినవారు శ్రీమతి ములుగు లక్ష్మీ మైథిలి గారు, నెల్లూరు. నెడదవోలు నాగవల్లి గారు, తణుకు. చింతలూరు ఉమాదేవి గారు, నెల్లూరు. పివివిఎస్ రాకుమారి గారు, గుడివాడ. పసుపులేటి రజనీదేవి గారు, తిమ్మినేనిపాలెం. మరింగంటి శ్రీనివాస్ గారు, హైదరాబాద్. మైత్రేయ కుమారి గారు, అమలాపురం. దిలీప్ గారు, బంటుమిల్లి. రవికిరణ్ గారు, సీతారాంపురం. గుణశ్రీ శివశ్యామ్ గారు, మంగళూరు. వల్లభాపురపు కృష్ణ కిషోర్ గారు, గుడివాడ. బొర్రా కృష్ణమూర్తి గారు, హైదరాబాద్. సోమంచి పురుషోత్తం గారు.

0: నిడమానూరు రవిచంద్రబాబు గారు చిలకలూరిపేట, డాక్టర్ శ్రీపాద రామకృష్ణ గారు ఏలూరు, రేవతి శ్రీనివాస్ గారు సూరత్తు, పన్నాల దుర్గాప్రసాద్ గారు హైదరాబాద్, చింతలపాటి ఆదిత్య గారు ఏలూరు, భట్టిప్రోల సత్యనారాయణ గారు నరసాపురం, బొల్లాపురడ కల్పన గారు విజయవాడ, లక్ష్మీనారాయణ శాస్త్రి గారు న్యూఢిల్లీ, రాయిప్రోలు సూర్యనారాయణ శర్మ గారు భీమవరం. చివరిగా వచ్చే వారానికి సమస్య మరొకసారి. వాసియ ధన్యుడు పుడమిని వాదములేలన్, వాసియ ధన్యుడు పుడమిని వాదములేలన్, వాసియ ధన్యుడు పుడమిని వాదములేలన్. గురు పూర్ణమును దృష్టిలో ఉంచుకొని పద్యపూరణలు గావించాలి. సెలవు, నమస్కారం.
1: మీరింతవరకు సరస వినోదిని సమస్యాపూరణం విన్నారు. సమర్పణ డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ. ఆకాశవాణి ఈ మాసపు పాట పల్లవి మరలా ఏనాటికి. గానం శ్రీ ఆర్ విశ్వనాథ్, శ్రీ ఐ శ్వేతాప్రసాద్. సంగీతం శ్రీ ఎంఆర్కే ప్రభాకర్. మరలా ఏనాటికి ఈ మాసపు పాట వినండి.

మీరింతవరకు మరలా ఏనాటికి ఈ మాసపు పాట విన్నారు. గానం శ్రీ ఆర్ విశ్వనాథ్, శ్రీ ఐ శ్వేతాప్రసాద్. సంగీతం శ్రీ ఎంఆర్కే ప్రభాకర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: Morning. Jude Bellingham's brilliant two-goal display inspired England to come from behind to beat Norway after extra time. Spain and France have already booked their places in the last four. In tennis, 21-year-old Linda Noskova won her maiden Grand Slam title after defeating fellow Czech Karolina Muchova 6-2, 5-7, 6-3 in the Wimbledon women's singles final at Centre Court, London last night. Noskova became the third Czech woman in 4 years to win the grass court major after Markita Vondrousova in 2023 and Barbora Krejcikova in 2024. After winning the title, Linda said, "It's never easy to get to the last point."
1: Ladies singles champion for 2026 from the Czech Republic, Linda Noskova.
2: It feels incredible. And all these matches have been so tough, so physically or mentally tough. Especially, you know, it's never easy to get the last point. I think we made a history.
0: The stage is also set for the men's start at 8:30 p.m. Indian Standard Time. And now for a look at today's newspapers, it's over to Subhadra Ramachandran.
3: Thank you, Naresh. Prime Minister Narendra Modi's New Zealand visit figures prominently on the front pages of newspapers. Hindustan Times shows a picture of Mr. Modi and his counterpart Christopher Luxon under the headline India-New Zealand Raise Ties to Strategic Bond, Inc. 12 Pacts. India a strategic launchpad, PM Modi tells NZ CEOs, writes the Sunday Pioneer. POK stir intensifies, protesters warn park forces to stay away is a top headline in the Asian Age. Bengal CM orders statewide crackdown on illegal liquor, drug dens after Baripur horror, reports the Sunday Statesman. New high for India-made car exports under the headline, the Financial Express quoting the latest export data released by the Department of Commerce. Under the Minister of Commerce and Industry writes that outbound shipments of passenger vehicles scaled an all-time high of 79,967 crore rupees, marking a 30.59% growth over financial year 2025. In its editorial title, Wayanad Landslide, mountains keep warning us, but are we listening? The Times of India writes that barely 2 years after Wayanad witnessed one of India's worst landslide disasters, another mountain side has collapsed. The immediate cause of the landslide will eventually be established, but mountains are not simply obstacles waiting to be drilled through. They are living landscapes with limits that engineering alone cannot negotiate. And finally, a historic Gurudwara in Lahore associated with Sri Guru Har Gobind Sahib Ji, built in 1923, has been reopened for the first time since partition, ending a wait of nearly 79 years, reports the Sunday Tribune. And with that, it's back to you, Naresh.
0: Thank you, Subhadra. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi concludes his three-nation tour of Indonesia, Australia and New Zealand. Departs for India after holding extensive talks with New Zealand Prime Minister Christopher Luxon. Vietnam government orders probe into speedboat tragedy that killed 15 Indian tourists. U.S. launches new round of strikes against Iran after IRGC forces attack container ship transiting Strait of Hormuz. Iranian Navy closes the vital sea corridor until further notice. IMD forecasts heavy rainfall across northern and eastern parts of the country for next 4 days. England beat Norway 2-1 to reach FIFA World Cup semi-finals, and Linda Noskova beats Karolina Muchova to win first Wimbledon tennis title. And with that, we end the morning news. Have a nice day.
4: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి జిల్లా సమాచార లేఖ.
5: జిల్లా అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు, జిల్లాలలో రాష్ట్ర మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన కృష్ణా జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్మాణ పనులకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం అందించిందని, గిడ్డంగుల నిర్మాణం, రహదారుల అనుసంధానం వంటి పనులపై ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించి పురోగతిపై చర్చిస్తున్నామని రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. పెడన నియోజకవర్గంలో డ్రైనేజీ అంతర్గత రహదారుల నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం 27 కోట్ల రూపాయల నిధులను కేటాయించిందని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ నిధులతో ఎస్సీ ఎస్టీ ప్రాంతాలలో ప్రజలకు అవసరమైన మౌలిక వస్తువులు కల్పించడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం నిధులను సమకూరుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఓల్టేజీ విద్యుత్ సమస్యలు లేకుండా ప్రభుత్వం 78 కోట్ల

0: తో అవసరమైన ఉపకేంద్రాల నిర్మాణం చేపడుతోందని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. రైతులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించేందుకు వీలుగా 32 KV కెపాసిటీ కలిగిన స్విచ్చింగ్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చామని, పాత విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నామని తెలిపారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలు నిర్మించడానికి అవసరమైన అన్ని సహకారాలు జిల్లా యంత్రాంగం అందిస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ తెలిపారు. గన్నవరం నియోజకవర్గం మల్లవల్లి ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు వచ్చిన యువ పారిశ్రామికవేత్తలకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల ద్వారా అవసరమైన అనుమతులను సులభమైన పద్ధతిలో అందించామని, తద్వారా 1200 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి ఏర్పడుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ తెలిపారు. సమాచార హక్కు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం బలోపేతం అవుతాయని రాష్ట సమాచార కమిషనర్ రెహనా బేగం తెలిపారు. జిల్లాలో కంకిపాడు, ఉయ్యూరు గ్రామాలలో ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి స్వచ్ఛంద సమాచార ప్రకటన నిబంధన అమలు, ప్రజా సమాచార అధికారుల నియామకం, సమాచార హక్కు దరఖాస్తుల రికార్డు నిర్వహణ వంటివి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం నిబంధనలను అమలు చేసి ప్రజలకు సకాలంలో సమాచారం అందించి పారదర్శకతకు పెద్దపీట వేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ప్రజలకు ఆరోగ్య భద్రతను కల్పించడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిరంతరం చర్యలు తీసుకుంటున్నాయని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. ప్రజలకు ఆరోగ్య సేవలను అందించడానికి గ్రామీణ ప్రాంతాలలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా నిర్మిస్తున్నామన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ నిధుల నుండి ఇప్పటి వరకు 9 కోట్ల రూపాయలను లబ్ధిదారులకు అందించామని, ప్రభుత్వం నుంచి అందించే ప్రతి రూపాయి నిజమైన లబ్ధిదారులకు చేరే విధంగా కృషి చేస్తామని తెలిపారు. జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణలో అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు మిగిలిపోకుండా రాజకీయ పార్టీలు బూతులు ఏర్పాటు చేసుకుని ఏజెంట్లు చురుగ్గా పనిచేసే విధంగా ప్రతి 3 రోజులకు ఒకసారి సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ బాలాజీ నిర్వహించారు. ప్రత్యేక సమగ్ర సవరణ, పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ ప్రక్రియపై ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను అనుసరించి జులై 14వ తేదీ వరకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం, ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారం అందజేసి తిరిగి సేకరించి డిజిటలైజేషన్ పూర్తి చేసే వరకు ప్రతి బూత్ లెవెల్ ఏజెంటు బాధ్యతగా విధులను నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మత్స్యకార కుటుంబాలకు ప్రజాప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గం పులిబిడ్డ గ్రామంలో మత్స్యకార కుటుంబాలతో ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. బోట్లకు వినియోగించే డీజిల్ రాయితీని ప్రభుత్వం 25 రూపాయల నుంచి 35 రూపాయలు పెంచాలని మత్స్యకారులు విజ్ఞప్తిని మంత్రి లోకేష్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. వరదల సమయంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటుతో పాటు వలల కోసం షెల్టర్లు, రాత్రి సమయంలో ఇబ్బందులు లేకుండా ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లాలోని మోపిదేవి గ్రామంలో ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం P4 పథకం ద్వారా 2 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి కలిసి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు రూపొందిస్తుందని, ప్రతి విద్యార్థికి అవసరమైన పౌష్టికాహారాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాఠశాలల్లో అందిస్తున్నామని, ప్రతి విద్యార్థికి సకాలంలో విద్యార్థి కిట్లు అందించామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నాము. మరిన్ని వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం వింటారు. ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఎన్ఎస్ శ్రీనివాసన్ గారి వేణుగానం వింటారు. శ్రీ ఎంఎల్ఎన్ రాజు మృదంగం. ముందుగా వినండి బ్రోవ భారమ బహుదారీ రాగం ఆదితాళం, శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

ఇప్పుడు వినండి. ఇంత సౌఖ్యమని కాపీరాగం ఆదితాళం శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ ఎన్ఎస్ శ్రీనివాసన్ గారి వేణుగానం వింటున్నారు. శ్రీ ఎంఎల్ఎన్ రాజు మృదంగం. తర్వాత వినండి తొలినే చేసిన శుద్ధ బంగాళ రాగం ఆదితాళం శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

మీరింతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ ఎన్ఎస్ శ్రీనివాసన్ గారి వేణుగానం విన్నారు. శ్రీ ఎంఎల్ఎన్ రాజుగారు మృదంగం. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: 102.2 మెగాహెడ్స్ పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు నమస్తే అమరావతి కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో కొన్ని చలనచిత్ర గీతాలు వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
0: కార్యక్రమంలో ముందుగా వింటున్న ఈ పాట స్వర్ణకమలం చిత్రంలోంది. పాడిన వారు ఎస్ జానకి. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బీఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బీఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బీఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బీఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
6: కార్యక్రమంలో తరువాత వినబోయే పాట కిల్లర్ చిత్రం నుండి మనో చిత్ర బృందం పాడిన పాట. సంగీతం ఇళయరాజా.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బుర్రద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించారు.

0: శ్రీ వివేక్ యాదవ్ ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
2: కార్యక్రమంలో తదుపరి వినబోయే పాట యముడికి మొగుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. సాహిత్యం వేటూరి, సంగీతం రాజ్కోటి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
2: కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట కన్యవయస్సు చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట. సంగీతం సత్యం, సాహిత్యం దాశరథి.

0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: భువనేశ్వర్లోని ఒడిశా వ్యవసాయ సాంకేతిక విశ్వవిద్యాలయంలో భారతదేశ సముద్ర మత్స్యవనరుల సుస్థిర వినియోగం అంశంపై నిర్వహించిన జాతీయ కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, దేశ సముద్రపు ఆహార ఎగుమతులు 73,000 కోట్ల రూపాయలను దాటాయని, ప్రస్తుతం 120కి పైగా దేశాలకు అవి చేరుతున్నాయని తెలిపారు. సముద్ర వనరుల ద్వారా లభించే ఆర్థిక వ్యవస్థ దేశానికి చోదక శక్తిగా అభివర్ణించారు. వికసిత్ భారత్ కి సముద్ర వనరులు మూలస్తంభమని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికత ఆధారితమైన మత్స్య సంబంధిత వృత్తులను యువత స్వీకరించాలని ఉపరాష్ట్రపతి పిలుపునిస్తూ,
2: ఏరియా అండ్ అవర్ కంట్రోల్ ఓవర్ ది సీ ఏరియా ఈస్ హ్యూజ్. ఇండియాస్ ప్రాసెస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ మెరైన్ వెల్త్, yet much of this potential remains untapped, and today is another day that we want to tap all our potentiality. For decades, most of our fishing activity remained close to the shore. Today, with the launch of this program, we look beyond the horizon.
0: కేరళంలోని కొచ్చిలో ఈ నెల 6వ తేదీ నుంచి 4 రోజుల పాటు నిర్వహించిన బ్రిక్స్ మహిళా మంత్రుల సమావేశం గురువారంతో ముగిసింది. ఈ సమావేశంలో కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బ్రిక్స్ సభ్య దేశాల మధ్య పరస్పర చర్చలు, సహకారాన్ని మరింత బలోపేతం చేయడంలో బ్రిక్స్ మహిళా మంత్రుల సమావేశాలు కీలక వేదికగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. మహిళా సాధికారత, మహిళల ఆర్థిక స్వావలంబన, విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ది, నాయకత్వం సామర్థ్యాల పెంపు వంటి అనేక ఉమ్మడి అంశాలపై సభ్య దేశాలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో మహిళా సంక్షేమానికి సంబంధించిన ఉత్తమ విధానాలు, విజయవంతమైన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై సభ్య దేశాల ప్రతినిధులు విస్తృతంగా చర్చించినట్లు ఆమె తెలిపారు.
1: దేశ వ్యవసాయ రంగంపై ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎల్నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే ముందస్తు సన్నాహాలు ప్రారంభించిందని వెల్లడించారు. పంటల సాగు, దిగుబడులు, మార్కెట్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడానికి ఎల్నినో మానిటరింగ్ సెల్, క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్తో పాటు రాష్ట్ర కంట్రోల్ రూములు, నోడల్ అధికారుల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. తక్కువ నీటితో వేగంగా పండే మొక్కజొన్న, సజ్జలు, పెసర్లు వంటి పంటలను సాగు చేయడం వల్ల నష్టాల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులకు సూచించారు.
0: ఢిల్లీలో సోమవారం నిర్వహించిన సహకార మంత్రిత్వశాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవంలో కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రతి ప్రాంతంలోనూ అత్యుత్తమ పనితీరు కనబరిచే 5 సహకార సంఘాలను గుర్తించేందుకు ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్టు పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయ పంటల ఉత్పత్తిని పెంచాలని, రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలని రైతులకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లుగా సహకారం ద్వారా సమృద్ది అనే సూత్రాన్ని అనుసరిస్తూ లక్షలాది మంది ప్రజల జీవితాల్లో సహకార మంత్రిత్వ శాఖ మార్పు తీసుకువచ్చిందని అమిత్ షా పేర్కొంటూ,
3: 30 క్షేత్రోకి 8,58,000 సహకారీ సమిత్యా 32 కరోడ్

0: सदस्य एक साथ एक डेटाबेस के अंदर आज उपलब्ध है और इसमें सभी कोऑपरेटिव्स का ऑडिट का स्टेटस, सभी कोऑपरेटिव का टर्नओवर और एबीसी ग्रेडेशन भी उपलब्ध। आज 50,000 पैक्स यही कार्यक्रम में ई पैक्स के रूप में घोषित हो गए हैं, जिनका पूरा कारोबार इलेक्ट्रॉनिक तरीके से चल रहा है।
1: బ్రిక్స్ మాదక ద్రవ్య నిరోధక సంస్థల అధిపతుల సమావేశం గౌహతిలో సోమ మంగళవారాల్లో 2 రోజుల పాటు నిర్వహించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నిర్వహించిన ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ అనురాగ్ గార్గ్ ప్రారంభోత్సవ సమావేశంలో మాట్లాడుతూ, ఆధునిక మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యవస్థలు సముద్ర మార్గాల ద్వారా సరిహద్దులు దాటి పనిచేస్తున్నాయని, వాటి నియంత్రణకు మెరుగైన అంతర్జాతీయ సహకారం అత్యవసరమని ఉద్ఘాటించారు.
2: భారత నౌకాదళంలో మరో అత్యాధునిక స్వదేశీ యుద్ద నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి శనివారం అధికారికంగా చేరింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్యార్డ్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ యుద్ద నౌకను జాతికి అంకితం చేశారు. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఐఎన్ఎస్ మహేంద్రగిరిలో సుమారు 75% వరకు స్వదేశీ పరికరాలు, అత్యాధునిక వ్యవస్థలను వినియోగించారు. బరాక్, బ్రహ్మోస్ వంటి అత్యాధునిక క్షిపణి వ్యవస్థలతో సముద్రం, గగనధనంలోని లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించే సామర్థ్యం ఈ యుద్ద నౌకకు ఉందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు అనుగుణంగా దేశీయ రక్షణ తయారీ సామర్థ్యానికి ఈ యుద్ద నౌక నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు.
3: अपनी तेज दृष्टि, अद्भुत धैर्य और सही समय पर निर्णायक प्रहार करने की क्षमता के लिए जाना जाता है. समुद्र में भी एक वारशिप से यही अपेक्षा होती है. वह हर समय अलर्ट रहे, दूर तक देख सके, हर परिस्थिति का सही आकलन करे और आवश्यकता पड़ने पर निर्णायक कार्रवाई करने में भी वह सक्षम हो. यह क्रेस्ट अपने आप में INS महेंद्रगिरी की कैपेबिलिटी का प्रतीक है. इसमें 75% से अधिक इंडिजिनस कंटेंट का उपयोग किया गया है. यह आंकड़ा भारत की डिजाइन कैपेबिलिटी.
1: ఒడిశా రాజధాని భువనేశ్వర్లో 2 రోజుల గిరిజన జాతీయ సదస్సును కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువాల్ ఓరం మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన పరిశోధనా సంస్థలు సంప్రదాయ విజ్ఞానాన్ని ఆధునిక పరిశోధన సాంకేతిక ఆవిష్కరణలతో సమన్వయం చేస్తూ అత్యుత్తమ పరిశోధనా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గిరిజన భాషలు, సంస్కృతి, సాంప్రదాయ జ్ఞానాన్ని పరిరక్షిస్తూనే డిజిటల్ సాంకేతికత, కృత్రిమ మేధను ఉపయోగించి పరిశోధన, డాక్యుమెంటేషన్ విధాన రూపకల్పనను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ జాతీయ సదస్సులో దేశవ్యాప్తంగా విధాన నిర్ణేతలు, పరిశోధకులు, విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. గిరిజన పరిశోధనా సంస్థలను జ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ ఒక నూతన కార్యాచరణను కూడా ఈ సందర్భంగా ప్రకటించింది.
2: వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ VBG రమ్జీ పథకం కింద తొలి విడతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2,545 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిధుల్లో వేతనాల కోసం 1,414 కోట్లు, సామాగ్రి కోసం 942 కోట్లు, పరిపాలనా వ్యయానికి 188 కోట్ల రూపాయలకు పైగా కేటాయించినట్లు వెల్లడించారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులను విస్తృతంగా చేపట్టి స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
1: వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు సాధికారిత కల్పించాలనే లక్ష్యంతో ప్రగతి ప్రాజెక్టును కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీలో మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా 20,000 మందికి పైగా వ్యవసాయ పారిశ్రామికవేత్తలు, సుమారు 20 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడిన శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రగతి కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 26,000 మంది చిన్నస్థాయి వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలియజేశారు. గ్రామ వ్యవసాయ రంగంలో సాంకేతికత, ఆధునిక పద్ధతులను ప్రోత్సహించి వ్యవసాయాభివృద్ధికి దోహదపడతారని కేంద్ర మంత్రి వివరిస్తూ,
4: प्रगति कार्यक्रम के अंतर्गत ये तय किया है कि लगभग अभी तक 26,000 कृषि उद्यमी ट्रेंड करके छोटे छोटे कृषि उद्यमी इन्होंने तैयार किए हैं, जो एक गांव में काम करते हैं और गांव की कृषि को बदलने के लिए 100-200 किसान को साथ जोड़ते हैं और कई जगह

0: किसान जोड़ के वो परिवर्तन धीरे धीरे ला रहे हैं। अब वो नए 20,000 और कृषि उद्यमी जोड़ेंगे ऐसे, और उनको कृषि में मदद, टेक्नोलॉजी उनको देंगे, अच्छे बीज, मैकेनाइजेशन का लाभ, आधुनिक कृषि पद्धति वो सिखाएंगे, जिससे उत्पादन भी बढ़ेगा, लागत भी घटेगी, और उसके साथ साथ कैसे वैल्यू एडिशन हो इस पर भी काम करेंगे।
1: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం అయ్యం బొట్లపల్లె సమీపంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో 13వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనం లభించినట్లు పురావస్తు శాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ శాసనం ప్రకారం కాకతీయ సామ్రాజ్య రాణి రుద్రమదేవి, సేనాపతి మల్లికార్జున నాయకుడు అమరావతిలోని బుద్ధదేవునికి వెల్మపల్లి గ్రామాన్ని దానంగా ఇచ్చినట్టు తెలుస్తోందని అధికారులు తెలిపారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, నల్లమల అటవీ ప్రాంతంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో అమరావతి చరిత్రకు సంబంధించిన విలువైన శాసనాలు వెలుగులోకి రావటం చారిత్రక పరిణామమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ శాసనం అమరావతి బౌద్ధ వారసత్వం, సంప్రదాయాలకు సంబంధించిన కీలక చారిత్రక ఆధారంగా నిలుస్తుందని చెప్పారు. అమరావతి చరిత్రను మరింత సమగ్రంగా అర్థం చేసుకునేందుకు ఈ పురావస్తు ఆధారాలు ఎంతో దోహదపడతాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
2: 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య బుధవారం ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేయడం, యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడం లక్ష్యంగా ఖేలో ఇండియా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యువ అథ్లెట్లకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అత్యుత్తమ వేదికగా నిలుస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ పోటీల ద్వారా దేశం నలుమూలల నుంచి యువ క్రీడాకారులు ఒకే వేదికపై పోటీ పడుతూ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశాన్ని పొందుతున్నారని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్కు మరిన్ని పతకాలు సాధించే క్రీడాకారులను తీర్చిదిద్దడంలో ఖేలో ఇండియా గేమ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
1: ఆంధ్రప్రదేశ్లో సాగు చేసిన ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా ఎఫ్సివి పొగాకు మార్కెటింగ్ కార్యకలాపాలపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ హైదరాబాద్లో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించింది. వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి నితిన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పొగాకు రైతులు, తయారీదారులు, ఎగుమతిదారులు, డీలర్లు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, పొగాకు బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఎఫ్సివి పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులతో పాటు పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేయడం, ఎగుమతులకు మరింత ప్రోత్సాహం కల్పించే చర్యలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. రైతులు, పరిశ్రమలు, ఎగుమతిదారులు, ఇతర సంబంధిత వర్గాల సమన్వయంతో భారత ఎఫ్సివి పొగాకు రంగం దీర్ఘకాలికంగా మరింత సుస్థిరంగా ప్రపంచస్థాయి పోటీతత్వంతో ముందుకు సాగుతుందని నితిన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.
2: ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్ర కోసం ఈ ఏడాది 300కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం, రవాణా సేవలు అందించేందుకు రథయాత్రకు సంబంధించిన రైల్వే శాఖ ఏర్పాట్లను సమీక్షించనున్నామని చెప్పారు. పూరి రైల్వే స్టేషన్లో 30,000 మందికి పైగా ప్రయాణికులకు వసతి కల్పించేలా తాత్కాలిక ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఓనం పండుగ సందర్భంగా కూడా రైల్వే శాఖ 100కు పైగా ప్రత్యేక రైళ్లను నడపనుందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
3: రైల్వే హమేషా లో ఇన్కమ్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సవారీ హై, ఇసిలియే బహుత్ ధ్యాన్ దియా గయా హై కి హమారే అఫోర్డబుల్ సర్వీసెస్ జ్యాదా సే జ్యాదా బడే. ఔర్ అబ్ ఆగామీ సమయ మే పూరి మే మహాప్రభు జగన్నాథ్ జీ కా రథ యాత్ర కా పావన్ పర్వ హై, ఉస్మే 300 సే అధిక స్పెషల్ ట్రైన్స్ చలాయి గయి. ఔర్ ఆనే వాలే సమయ మే to my friends in Kerala, I would like to share with you that we will be running more than 100 special trains during the Onam festival.
1: ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా మెక్ కాఫ్రే నేతృత్వంలోని బృందంతో నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ జోరం అనియా న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. బాలల కేంద్రీకృత అభివృద్ధి, పాఠశాల విద్య, మానవ అభివృద్ధి రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. ఆకాంక్షిత జిల్లాలు, బ్లాకుల్లో సురక్షితమైన సమ్మిళిత విద్యా వాతావరణం కల్పించడం, ప్రాథమిక అక్షరాస్యత, ఉపాధ్యాయుల శిక్షణ, విద్యార్థుల సంక్షేమం, సైబర్ భద్రత, డిజిటల్ భద్రత వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జోరం అనియా మాట్లాడుతూ, బాలల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్, యూనిసెఫ్ సంయుక్తంగా మరింత సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించామని వెల్లడించారు.
2: ఉత్తరాఖండ్ దేశంలో 6వ సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా అవతరించింది.

తరువాత మీరు వినబోయే పాట చెట్టు కింద ప్లేడర్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన పాట. సాహిత్యం వెన్నెలకంటి, సంగీతం ఇళయరాజా.

తరువాత మీరు వినబోయే పాట రాక్షసుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా.

తరువాతి పాట ఆది చిత్రానికి మల్లికార్జున్ సునీత పాడిన పాట. సాహిత్యం చంద్రబోస్, సంగీతం మణిశర్మ.

మీ తర్వాత వినబోయే పాట మాస్ చిత్రానికి ఉదిత్ నారాయణ్ సుమంగళి పాడిన పాట. సాహిత్యం సాహితీ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తరువాతి పాట రణం చిత్రం నుండి వర్ధిని పాడిన పాట, సంగీతం మణిశర్మ.

తరువాతి పాట వంశోద్ధారకుడు. ఈ చిత్రానికి రాము చిత్ర గానం చేసింది. సాహిత్యం భువనచంద్ర, సంగీతం కోటి.

చివరిగా వినబోయే పాట 16 ఏళ్ల వయసు, చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో పోస్ట్ బాక్స్ నెంబర్ 111 కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
1: నమస్కార్, పోస్ట్ బాక్స్ నంబర్ 111 మే నీలమ్ మల్కానియా.

శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం. మరి శ్రోతలు 0866424888 ఈ నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాల్ని రాసి వాట్సాప్ ద్వారా పంపించండి. మరి ఎవరెవరు అభిప్రాయాలను పంపించారో చూద్దాం ఇప్పుడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బంది

కి వ్యాఖ్యాతలకి అందరికీ శుభమధ్యాహ్నం అంటున్నారు. శుభమధ్యాహ్నం అండి. ఉభయ కుశలపరి కార్యక్రమ నిర్వాహకులకు నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. గత వారం ఉభయ కుశలపరి కార్యక్రమం చాలా బాగుంది, కానీ సమయం సరిపోవడం లేదు. చాలామంది శ్రోతలు పాల్గొంటున్నారు, దయచేసి గమనించగలరు. ఈ కార్యక్రమాన్ని 12:40 కూడా నిర్వహించండి, లేదా అందరి మెసేజెస్ చదవండి అని అంటున్నారు. ఇక 9వ తేదీ 1:30 గ్రామలక్ష్మి కార్యక్రమంలో వంశపారంపర్యంగా వచ్చే వ్యాధుల గురించి డాక్టర్ ప్రభాదేవి గారి సూచనలు సలహాలు బాగున్నాయి. అనంతరం వినిపించిన లలిత గీతం బాగుంది. తర్వాత విశేషాల కార్యక్రమంలో అరటి చెట్టు గురించి చాలా చక్కగా వివరించారు. అరటి చెట్టును కల్పవృక్షం అంటారు. అనంతరం కన్నులారా నేను చూడని అనే లలిత గీతం డివికే మోహన్ కృష్ణ గారి గళంలో విన్నాం, చాలా బాగుంది అని అంటున్నారు. ఇక 11వ తేదీ 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో తెలుగు సాంస్కృతికి పట్టుకొమ్మలు కొండపల్లి బొమ్మల గురించి లలిత కుమారి గారితో పరిచయం చాలా బాగుంది. తర్వాత లలిత గీతం బాగుంది అని అంటున్నారు. ఇక ఆకుపచ్చని లలిత గీతం ప్రసారం చేశారు, చాలా బాగుంది. నిన్న ఉదయం పద్యతోరణం కార్యక్రమంలో శ్రీ చుండూరు మాణిక్యాలరావు గారి గళంలో చాలా బాగుంది. ఈరోజు సరస వినోదని సమస్య పూరణం బాగుంది. ఈ మాస పాట బాగుంది, కానీ చిన్న డౌట్, ఈ మాస పాట అంటే ఏంటి అని అడుగుతున్నారు. రాబోయేది వాట్సాప్ పాటల కార్యక్రమంలో రోజు వినిపించిన వారివే వినిపిస్తున్నారు, దయచేసి గమనించగలరు. వందల సంఖ్యలో శ్రోతలు వింటున్నారు, కానీ రోజు వినిపించిన వారివే వినిపిస్తున్నారు. మధ్యాహ్నం టీన్ టైంలో హిందీ పాటలు బాగున్నాయి, సూపర్ హిట్ సాంగ్స్ వినిపిస్తున్నారు, చాలా సంతోషంగా ఆనందంగా ఉంది, ధన్యవాదాలు అని అంటున్నారు. అలాగే యువలయ క్విజ్ కార్యక్రమం బాగుంది, ధన్యవాదాలు, కాకపోతే సమయం పెంచండి అని అంటున్నారు. ఇంకా ప్రతిరోజు నమస్తే అమరావతి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం వినిపించండి, ఈరోజు కల్పలత ఉత్తరాల పాటలు బాగున్నాయి, ధన్యవాదాలు అని అంటూ రాస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా వారి కుటుంబ సభ్యులు ఈ సందేశాన్ని పంపించారు. తర్వాత ఈ సందేశాన్ని ఎవరు పంపించారంటే రాజర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి జిల్లా, సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాస్తున్నారు. ఈరోజు ఉదయం ప్రసారమైన సరస వినోదిని సమస్య పూరణం చాలా బాగుంది, ఇందులో కవులు పంపిన పూరణలు పైడిపాటి ఉమానాథ శర్మ గారు చక్కగా చదివి వినిపించారు, వారికి నా ధన్యవాదాలు అంటున్నారు. యువలయ కార్యక్రమం బాగుంది, ఈ కార్యక్రమాన్ని ఇంకొక అరగంట పొడిగిస్తే చాలా బాగుంటుంది, మరి మీ అభిప్రాయం అని అడుగుతున్నారు. ఈరోజు ప్రసారమైన ఈ మాస పాట మరలా ఏనాటికి చాలా బాగుంది, పాడిన వారికి నా ధన్యవాదాలు అని అంటున్నారు. ఈరోజు ప్రసారమైన ఆకులో ఆకున్నాయి లలిత గేయం చాలా బాగుంది, ప్రసారం చేసిన మీకు నా ధన్యవాదాలు అని అంటూ రాసి పంపించారు. ఇక ఈ మెసేజ్ ఎవరంటే ఉభయ కుశలోపరికి నమస్కారం, శుభ మధ్యాహ్నం. మీ అన్ని కార్యక్రమాలు మేము వింటున్నాం, అన్నీ బాగుంటున్నాయి. 1:10 పసిడి పంటలు కార్యక్రమాన్ని ప్రసారం చేయమని కోరుతున్నాము అని అంటూ హనుమాన్ నగర్ నుంచి పి గోపాలకృష్ణ రాసి పంపించారు. ఓకే అండి, మరి ఈ సందేశం వారు పంపించారో చూద్దాం. ఉభయ కుశలో పరి చదువుతున్న నిర్వాహకులకు నా ప్రణామాలు అంటున్నారు. నమస్తే అండి, ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి వందనాలు అని అంటున్నారు. మధుర గాయని గాన కోకిల జానకమ్మ మరణ వార్త జీర్ణించుకోలేకపోతున్నాం, ఆమెకు అశ్రునివ్వాలి అంటూ రాస్తున్నారు. ఇక కార్యక్రమంలో మన ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు వినిపిస్తున్న ప్రతిరోజు ఉదయం 6 సూక్తి సుధ నుంచి సూక్తిసుధ మంచి భావంతో మాకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు. ఈ కార్యక్రమం అంటే మాకు ఎనలేని అభిమానం, వినిపిస్తున్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నా ప్రత్యేక అభినందన మందారమాలలు అని అంటూ రాస్తున్నారు. వనస్థలిపురం నుంచి దోర్నాల బాలాజీ, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నిన్నటి శనివారం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నాను, మంచి శ్రవణానందం అనిపించింది అంతసేపు. అలాగే తర్వాత వెంకటేశ్వరని భక్తిగీతాలు మమ్మల్ని ఆనందింపజేశాయి. వినిపిస్తున్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి హృదయపూర్వక అభినందనలు అంటున్నారు. ప్రతినిత్యం ఉదయరేఖలు కార్యక్రమంలో 7:15 భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ మధురాతి మధురంగా ఉంటుంది. తాడేపల్లిగూడెం ట్రస్ట్ వాళ్ళు సమర్పిస్తున్న ఈ కార్యక్రమం అభినందనీయం అని అంటూ రాస్తున్నారు. అయితే ప్రతిరోజు వినిపిస్తున్న చిత్రతరంగిణి వింటున్నాను, నమస్తే అమరావతి, రావోయే అతిథి గుర్తుకొస్తున్నాయి, చిత్రగీతాలు మా వీణులు విందు చేస్తున్నాయి, మంచి పాటలు వినిపిస్తున్నారు, మా అభిమాన వ్యాఖ్యాతలకు ప్రత్యేక అభినందన మందారమాలలు అని అంటున్నారు. ఇక సాయంత్రం 4 యువలయ మంచి విజ్ఞానదాయకమైన కార్యక్రమం, మన మిత్రులు చాలామంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు అనంటూ ఈ మెసేజ్ని పంపించారు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దోనాల్.

రేణుక, బాలాజీ, హరిణి, బద్రి, లోకేష్, సాయి, కృప, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఈ వారం అన్ని కార్యక్రమాలు బాగున్నాయి అంటూ అనంతపురం జిల్లా యాడికి నుంచి కొండవీటి నుంచి రంగం వెంకటస్వామి శ్రీనివాసులు బొజ్జప్ప గారి రాజశేఖర్ పాలెం పోలయ్య, పూజారి ధనుంజయ అన్నయ్య వీరంతా ఈ మెసేజ్ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత కార్యక్రమ సమర్పకులకు, సహస్రోతలకు నమస్తే అనంటూ రాస్తున్నారు జీరబొత్తుల బుచ్చయ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్, హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి. ఇంకా ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. ఉభయకుశులపరికి అభినందనలు. 17వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు పల్లె సేవల కార్యక్రమంలో రంగస్థలంలో శ్రీకృష్ణ తులాభారం నాటకం నుంచి శ్రీకృష్ణుని పాత్రలో శ్రీ హెచ్ కోటేశ్వరరావు గారు పాడిన పద్యాలు విన్నాం. ప్రతి పద్యం మాకెంతో నచ్చింది. చక్కగా పాడిన కోటేశ్వరరావు గారికి హార్మోనియం సహకరించిన వారికి, ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి అభినందనలు అంటున్నారు. ఇక 11వ తేదీ శనివారం ఉదయం వందే మాతరం, సూక్తి సుధ, ఇంకా భక్తిరంజన్లో వెంకటేశ్వర సుప్రభాతం విన్నాం. తర్వాత అన్నమాచార్య కీర్తన మాకెంతో నచ్చింది అంటున్నారు. ఇలా అలాగే శ్రీమతి ఎస్ జానకి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈ మెసేజ్ని పంపించారు. ఈరోజు ఆదివారం ఉదయం సూక్తి సుధలో బైబిల్ సూక్తులు విన్నాం, మాకెంతో నచ్చాయి. అలాగే ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం నాకెంతో నచ్చింది. తర్వాత పైడిపాటి ఉమానాథ శర్మ గారికి సమస్యలు పంపిన కవులను చక్కగా పూరణలు చాలా చక్కగా చదివి వినిపించారు, వారికి మా అభినందనలు అంటూ గుంటూరు జిల్లా దాసరపాలెం నుంచి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ, వెంకట సంజీవారెడ్డి, రిషికేశవరెడ్డి, సావిత్రి ఇంకా వారి కుటుంబ సభ్యులు ఈ మెసేజ్ని అయితే పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు రాస్తున్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరి నిర్వాహకులకు మా నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మీరు ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు మాకెంతో నచ్చుతున్నాయి. ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు ప్రసారం చేస్తున్న యువలయ క్విజ్ కార్యక్రమం బాగుంటుంది. మీరు అడిగే జీకే ప్రశ్నలు ఉపయోగకరంగా ఉంటున్నాయి. అలాగే యువలయ కార్యక్రమం టైం పెంచి గంటసేపు ప్రసారం చేస్తే బాగుంటుందని నా మనవి అని అంటూ రాస్తున్నారు, కోరుతున్నారు. ఓకే అండి. కోనసీమ జిల్లా అమలాపురం నుంచి లలితకుమారి రామచంద్రరావు రాస్తున్నారు. ఉభయ కుశలపరికి స్వాగతం అన్నా. స్వాగతం అండి. నమస్తే. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం అవుతున్న అన్ని కార్యక్రమాలు బాగుంటున్నాయి. భగవద్గీత పారాయణం మధురంగా ఉంటుంది. లక్ష్మీగారి కథానిక భయం వాస్తవంగా ఉంది. సంగీత కార్యక్రమాలు శ్రావ్యంగా ఉంటున్నాయి. ధన్యవాదాలు అంటున్నారు. సంగీత కార్యక్రమాలు అనౌన్స్ చేసేటప్పుడు కొంచెం స్పష్టంగా చెబితే వయోవృద్ధులకు సౌకర్యంగా ఉంటుంది అని అంటున్నారు. ఓకే అండి. మరి స్పష్టంగానే ఇక చెప్పే ప్రయత్నం చేద్దాం. తర్వాత ఉభయ కుశలపరి కార్యక్రమానికి శ్రోతల అభిప్రాయాలకి ఈ మెసేజ్ని పంపించారు ద్వారంపూడి సత్తిరెడ్డి. ఆకాశవాణి విజయవాడ రేడియో కేంద్రం వారికి నాదొక విన్నపం అంటున్నారు. వారంలో 2 రోజులు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు 101.3 కార్యక్రమాలు వినిపించండి అని అంటూ రాస్తున్నారు. ఇంకా ధన్యవాదాలు అని చెప్తున్నారు. ఓకే అండి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మొన్న ఉసిరి చెట్టు కథానిక చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఈ ఆదివారం నాడు సమస్యాపూరణం చాలా అద్భుతంగా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఆకాశవాణి పాటలు కోరుకున్న వారికి బ్లూటిక్లు రావట్లేదు అని అంటున్నారు. టెక్నికల్గా మరి చూడాలండి. ఇక ఈ మెసేజ్ని పంపించింది ఎవరంటే ఇరగవరం నుంచి బాదంపూడి నరసింహమూర్తి, సీత, మహాలక్ష్మి ఇంకా వారి కుటుంబ సభ్యులు రాసి పంపిస్తున్నారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. మీరు శనివారం ప్రసారం చేసిన సుమతి శతక పద్యపఠనం విజ్ఞానదాయకంగా ఉంది. పద్యపఠనం చేసి అర్థాన్ని వినసొంపుగా వివరించిన డాక్టర్ చుండూరు మాణిక్యరావు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అని అంటున్నారు. వెలిదండ్ల గోపాలకృష్ణమూర్తి గుంటూరు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ అన్ని కార్యక్రమాలు సూపర్ డూపర్గా ఉన్నాయి మేడం, కానీ మాకు సంక్షిప్త చిత్రం కావాలి, ఎప్పుడు వినిపిస్తారు అని అంటూ రాస్తున్నారు. జుమ్మాల దిన్నే గ్రామం నుంచి జలీల్. ఓకే అండి. మరి మా అధికారుల దృష్టికి అయితే ఈ విషయాన్ని తీసుకెళ్తాం. మరి ఇక మళ్ళీ రాశారు పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. ఈరోజు ప్రసారం చేసిన సరస్సు వినోదిని సమస్యాపూర్ణం ఈ మాస పాట చాలా చాలా

బాగున్నాయి. అలాగే నా అభిమాన గాయని ఎస్ జానకి గారు ఇక లేరు అన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాం అంటున్నారు. అవునండి. ఇక హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ ప్రసారాలు అన్నీ చాలా బాగుంటున్నాయి, ఇంకా లలిత గీతాలు బాగుంటున్నాయి. టీన్ టైంలో హిందీ పాటలు వింటున్నాం. ఇక యువలయ టైం పెంచండి అని అంటున్నారు. కొత్త కార్యక్రమాలు ప్రసారం చేయగలరని మనవి అని రాస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా కాల్వ గ్రామం నుంచి నవీన్, రజిత, దివిజా, కృతిక్. ఇక ఈ మెసేజ్ని ఎవరు పంపించారంటే రాచర్ల సుబ్రహ్మణ్యం, సరిపల్లి జిల్లా, సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాస్తున్నారు. జానకి గారి మరణం నన్ను కలిచివేసింది అని అంటూ రాశారు. తర్వాత మాకు నచ్చిన కార్యక్రమం లాహిరి లాహిరి, జానపద గేయాలు, భజన పాటలు అంటూ యాడికి నుంచి అన్నయ్య రంగం వెంకటస్వామి మళ్ళీ రాసి పంపించారు మెసేజ్ని. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. తర్వాత వారంలో ఏదో ఒకరోజు పాత చలన చిత్రాలను ప్రసారం చేయగలరని మనవి అంటూ రాస్తున్నారు జేరుపొత్తుల బుచ్చయ్య, హన్మకొండ జిల్లా తరాలపల్లి గ్రామం నుంచి రాసి పంపించారు. తర్వాత ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నమస్కారం అన్న. నమస్తే అండి. ఆదివారం ఎంతో శక్తివంతమైన ఆదిత్య హృదయం వినిపించారు, ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతిరోజు మీరు వినిపించే దేశభక్తి గీతం భారతమే ఒక నందనం, చాలా బాగుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను, నల చరిత్ర హరికథ వినిపించారు, ధన్యవాదాలు. సూక్తిసుధలో వాల్మీకి జీవిత చరిత్ర సజ్జన సాంగత్యం గురించి యొక్క గొప్పతనం తెలియజేసి గోవర్ధన వెంకట రంగనాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతిరోజు ఆకాశవాణిలో అన్ని కార్యక్రమాలు వింటాను, థ్యాంక్ యూ సో మచ్ అంటూ రాసి పంపించారు. జగన్ సంజీవ్ నగర్ నంద్యాల నుంచి రాసి పంపించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయకుశలో పరివారికి నమస్కారాలు అని. నమస్తే అండి. నిన్న సూక్తిసుధలో డాక్టర్ బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు మనుస్మృతి మహాభారతాదులను ఆధారంగా చేసుకొని దానగుణం ప్రాశస్త్యాన్ని చక్కగా తెలిపారు. గత వారంలో శ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ గారు సూక్తిసుధలో శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తనలు కలుపుకుంటూ మన సంస్కృతి సంప్రదాయాలను చక్కగా తెలిపారు. డాక్టర్ బృందావనం ధన్వంతరి ఆచార్య గారు సూక్తిసుధ కూడా సముదాత్తంగా ఉందండి. మొన్న శుక్రవారం రాత్రి శ్రీ కొమ్ము సుబ్రహ్మణ్య వరప్రసాద్ గారి శ్రీ సీతారామ కళ్యాణం హరికథ పునః ప్రసారం రసవత్తరంగా ఉందండి. గత ఉభయకుశలపరికి మేము పునః ప్రసారం చేసిన శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి గారి భక్త రామదాసు హరికథ రసవత్తరంగా ఉందని రాసు శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి, బ్రహ్మశ్రీ ప్రతాప వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి హరికథలను పునః ప్రసారం చేయండి అని రాస్తే మీరు పేర్లు చదవలేదు అని అంటున్నారు. దానివలన మేము కోరిన విషయపరంగా అర్ధస్పష్టత రాలేదు అని అంటున్నారు. ఇక దయచేసి శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రి, శ్రీ ప్రతాప వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి హరికథలను తప్పక పునః ప్రసారం చేయ కోరిక అని అంటున్నారు. ఇంకో చిన్న సలహా అంటూ రాస్తున్నారు. మీరు ప్రతిరోజు దేశభక్తి గీతాలు, లలిత గీతాలు చక్కగా ప్రసారం చేస్తున్నారు, బాగుంది. కానీ ఒక్కసారైనా ఆ గీతాల రచయిత పేర్లను కానీ, గానం చేసిన వారి పేర్లను కానీ, సంగీత దర్శకుల పేర్లను కానీ మన కేంద్రం వారు చెప్పడం లేదండి. ఇతర రేడియో కేంద్రాల వారు చెప్తున్నారు. అలా చెప్పడం వలన తెలియని శ్రోతలకు ఆ విషయాలు తెలుస్తాయి కదా. ఈ వాక్యాలను కూడా చదివి కారణం తెలుప కోరిక అని అంటున్నారు. ఇలా రాస్తున్నందుకు అన్యద భావించవలదు అని అంటూ రాస్తున్నారు. ఎవరు అనంటే హైదరాబాద్ నుంచి డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తీక్, శ్రీనిత్య. మరి అందరి పేర్లు అయితే చదివే అవకాశం ఉంటుంది. మరి ఇక నుంచి కూడా ఆ పేర్లను అనౌన్స్ చేస్తారు. ఇక ఆ గీతాల రచయిత పేర్లను కానీ అని అంటూ రాశారు రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తీక్, శ్రీనిత్య. ఇంకా కొన్ని అక్షర దోషాలు ఉన్నాయి. ఓకే అండి, అక్షర దోషాలు కొన్ని ఉన్నాయి. ఓకే, సర్చ్ చేసి అయితే చదివాను అయితే. తర్వాత ఉభయకుశలో పని నిర్వాహకులకు నమస్తే అంటున్నారు. మన ఆకాశవాణి కేంద్రం నుంచి సోమవారం, బుధవారం, గురువారం, ఆదివారం నాటికలను ప్రసారం చేస్తున్నారు. అవి ఎప్పటి నుంచో వింటూ ఉన్న నాటికలే. కొత్త నాటకాలను ప్రసారం చేయండి, పాత వాటిని విని విని విసుగొస్తోంది, ధన్యవాదాలతో అంటూ శ్రీరామారావు మరియు అపరాజిత పెనమలూరు కృష్ణా జిల్లా నుంచి రాస్తున్నారు.

కూడా వినిపించగలరని కోరుతున్నాను. ఏ సమయంలో వాట్సాప్ మెసేజ్ పంపించాలి దయచేసి తప్పక తెలియచేయగలరు అని అంటున్నారు. మీరు చిత్రగీతల కార్యక్రమం ఏ టైంలో ఉంటుందో ఆ టైంలో మీరు పంపించండి, ఏ పాట కావాలో ఖచ్చితంగా అయితే ప్రసారం చేస్తారు. ఇక మా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్. వీరు ఈ మెసేజ్ని పంపించారు. తర్వాత ఉభయ కుశలోపరికి స్వాగతం, జానకమ్మ గారి ఆత్మకు శాంతి కలగాలని అంటూ రాస్తున్నారు విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి రాసి పంపించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరికి చదువుతున్న వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అని అంటున్నారు. ఆ తర్వాత ఎవరు అని అంటే ఎవరండి మీ పేరు ఎక్కడ ఇరగవరం నుంచి బాదంపూడి నరసింహమూర్తి సీతామహాలక్ష్మి ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఈ కాలంలో కూడా ఇంకా రేడియో బాగా పనిచేస్తుంది అని అంటే వాట్సాప్ ద్వారా సినిమా పాటలు అడగడం తద్వారా రేడియో అందరూ వినడం కాబట్టి వాట్సాప్ పాటలకి నెంబర్ పదే పదే చెప్తానని ధన్యవాదాలు. 2488120866 కూడండి ఈ నెంబర్కి మీరు పంపించవచ్చు. మరి ఇది ఈ వారం శ్రోతలు కార్యక్రమాల మీద తెలియజేసిన అభిప్రాయాల మాలిక. ఉభయ కుశలోపరి మీరు ఇంతవరకు విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులను ముగించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. వింబుల్డన్ టెన్నిస్లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. 3 దేశాల పర్యటనలో మొదటి భాగంగా మోదీ ఈ నెల 6 నుండి 8 వరకు ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు ఆ దేశంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఇండోనేషియా అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పర్యటన 2వ భాగంలో మోదీ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు వెళ్లారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి 3వ భారత ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ భారత ఆస్ట్రేలియా సీఈఓల ఫోరంలో కూడా పాల్గొన్నారు. ఈ 3 దేశాల పర్యటనలో చివరిగా న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు ఈ నెల 10 నుండి 11 వరకు ఆక్లాలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో చర్చలు జరిపారు. ఆక్లాండ్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ మోదీ, భారత్ న్యూజిలాండ్ల భవిష్యత్తు ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అభివృద్ధి చెందిన దేశంగా మారే దిశగా భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.
1: భారత్ ఆర్ న్యూజిలాండ్ కే రిస్తే మే యాదే భీ హై, దోస్తీ భీ హై, వాల్యూస్ భీ హై ఔర్ ఏక్ కమిట్మెంట్ భీ హై. భారత్ న్యూజిలాండ్ కీ యహీ వాకా ఏక్ నయీ యాత్రా పర్ నికల్నే కే లియే తయార్ హై. హమారే సామ్నే అవసరో సే భరా ఖులా సముద్ర హై, హవాయే హమారే సాథ్ హై, సమందర్ కీ విశాల్ లహరే హమారే సాథ్ హై, ఇచ్ఛా శక్తి కా నీలా ఆసమాన్ హమారే సాథ్ है. पाने को काफी कुछ है और मैं जानता हूं हम सफल होंगे.

ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులు ముగించింది. ఈ పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, శాసనసభ్యులు, రాజ్యాంగ నిపుణులు, ప్రభుత్వ రంగ సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులు, మీడియాతో చర్చలు జరిపింది. మొదటి రోజున కమిటీ ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, రాజ్యాంగ నిపుణులు, రాష్ట్ర ఎన్నికల సంఘం, గోవా విశ్వవిద్యాలయ అధికారులతో సమావేశమైంది. నిన్న ముగింపు రోజున కమిటీ గోవా శాసనసభ స్పీకర్ డాక్టర్ గణేష్ గాంకర్, ప్రతిపక్ష నాయకుడు యూరి అలెమావో, వివిధ రాజకీయ పార్టీల శాసనసభ్యులతో చర్చలు జరిపింది. పర్యటన సందర్భంగా కమిటీ చైర్మన్ పార్లమెంటు సభ్యుడు పీపీ చౌదరి మాట్లాడుతూ, ఏకకాల ఎన్నికల వల్ల పాలన బలోపేతమవుతుందని, వ్యయం తగ్గుతుందని, తరచుగా జరిగే ఎన్నికల వల్ల కలిగే అంతరాయాలు తగ్గుతాయని చెప్పారు. దేశవ్యాప్త సంప్రదింపుల్లో భాగంగా కమిటీ తదుపరి లక్నోలో పర్యటిస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అహ్మదాబాద్లో 405 కోట్ల రూపాయల విలువైన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం కోసం ప్రతిష్టాత్మకమైన భారీ అటవీకరణ ప్రచారాన్ని కూడా మంత్రి ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనే ప్రచారంలో భాగంగా ఈ ఏడాది నియోజకవర్గ వ్యాప్తంగా 1 కోటి 25 లక్షలకు పైగా మొక్కలు నాటుతున్నారు. ఈ డ్రైవ్ కింద అటవీ శాఖ వన్ కవచ్ నమూనాను ఉపయోగించి అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో దాదాపు 60 లక్షల స్థానిక జాతుల మొక్కలు నాటనుంది. యెమెన్కు ప్రయాణించే భారతీయ పౌరులపై కొన్ని షరతులు విధిస్తూ 2017లో జారీ చేసిన నోటిఫికేషన్ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉపసంహరించుకుంది. యెమెన్లో అంతర్యుద్ధం, సాయుధ ఘర్షణల కారణంగా భద్రతా వాతావరణం క్షీణించడంతో ఆ దేశానికి భారతీయ పౌరుల ప్రయాణాలను నియంత్రించడానికి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. అయినప్పటికీ అత్యవసరం కాని ప్రయాణాల కోసం యెమెన్కు వెళ్లవద్దని భారతీయ పౌరులందరికీ సూచించింది. ఒకవేళ ప్రయాణం తప్పనిసరి అయితే స్థానిక భద్రతా పరిస్థితిని పూర్తిగా అంచనా వేసిన తర్వాతే వెళ్లాలని, తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలకు ప్రయాణించడాన్ని ఖచ్చితంగా నివారించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. గుర్తింపు పొందిన మినహాయింపు ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టులను నడుపుతున్న సంస్థలు తమ స్థితిని క్రమబద్ధీకరించుకోవడానికి ఇది ఒకేసారి లభించే సువర్ణ అవకాశం. ఈ పథకం 6 నెలల పాటు అందుబాటులో ఉంటుందని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇన్కమ్టాక్స్ యాక్ట్ 1961 కింద గుర్తింపు పొంది ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టును నిర్వహిస్తున్న సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హత కలిగిన సంస్థలు సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా అధికారిక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్ జానకి కర్ణాటకలోని మైసూర్లో నిన్న మరణించారు. 6 దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సినీ ప్రస్థానంలో కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, హిందీతో సహా పలు భాషల్లో దాదాపు 48,000 పాటలు పాడారు. ఆమె ఎన్నో తరాల చలనచిత్ర తారలకు తన గొంతునందించారు. ఇళయరాజా, ఎంఎస్ విశ్వనాథన్, కెవి మహదేవన్, ఏఆర్ రెహమాన్ వంటి దిగ్గజ సంగీత దర్శకులతో కలిసి ఆమె పనిచేశారు. ఎస్ జానకి మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మరణం సంగీత సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటన్నారు. వివిధ భాషల్లో ఆమె పాడిన పాటలు మంచి ఆదరణ పొందాయని కొనియాడారు. ఈ శోక సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, యావత్ సంగీత ప్రపంచానికి మోదీ తన సానుభూతిని తెలియజేశారు. వింబుల్టన్ టెన్నిస్లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 ఆటగాడు జానిక్ సిన్నర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరేవ్తో తలపడతారు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం

0: రాత్రి 8:30 ప్రారంభమవుతుంది. మహిళల డబుల్స్ ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. నిన్న లండన్లోని సెంటర్ కోర్టులో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 21 లిండా నోస్కోవా తోటి చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ముచోవాను 6-2, 5-7, 6-3 తేడాతో ఓడించి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకుంది. రానున్న 4 రోజుల పాటు దేశంలోని ఉత్తర తూర్పు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, మధ్యప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చని పేర్కొంది.
1: After 2 days, heavy rainfall activity likely to continue over these subdivisions. And if you talk about the another part of country, we're not expecting any significant rainfall. Rainfall activity is likely to be subdued over South Peninsular India, Central India, West Central India, and plains of Northwest India. Heavy rainfall activity, if you talk about Northwest India, may occur over Northern Punjab, Northern Haryana during next 2 days, and over Uttarakhand, it may occur for next 6-7 days.
0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ గోవాలో తన 2 రోజుల సంప్రదింపులను ముగించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రవేశపెట్టింది. వింబుల్డన్ టెన్నిస్లో ఈరోజు పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ ఫైనల్స్ మ్యాచ్లు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: 102.2 మెగాహెడ్స్ పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
2: కార్యక్రమంలో ముందుగా మీరు వింటున్న ఈ పాట మేజర్ చంద్రకాంత్ చిత్రంలోంది. పాడినవారు కేజే యేసుదాస్, చిత్ర గీత రచన సంగీతం ఎంఎం కీరవాణి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు

0: ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండ మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: అభినందన చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. సాహిత్యం ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
2: తరువాత వినబోయే పాట రౌడీ అల్లుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. సాహిత్యం సిరివెన్నెల, సంగీతం బప్పి లహరి.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: తరువాత వినబోయే పాట బాలు చిత్రానికి హరిహరన్ శ్రేయా ఘోషాల్ పాడిన పాట. సాహిత్యం సిరివెన్నెల, సంగీతం మణిశర్మ.

0: బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీష్ తానీ, సర్ పే లాల టోపీ రూసి, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
2: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
3: కార్యక్రమంలో చివరిగా బావా బావమరిది చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, రచన వేటూరి, సంగీతం రాజ్కోటి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం రాయలసీమను రతనాల సీమగా మారుస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 14వ తేదీతో ఎస్ఐఆర్ కార్యక్రమం గడువు ముగుస్తుందని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వార్తల వివరాలు. కూటమి ప్రభుత్వం రాయలసీమను రతనాల సీమగా మారుస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం గ్రామీణం రాజపల్లి వద్ద హంద్రీనివా కాలువ విస్తరణ పనులను హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణతో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 750 కోట్ల రూపాయలతో హంద్రీనివా కాలువ విస్తరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. 2014-19 సంవత్సరాల మధ్యకాలంలో రాయలసీమకు ఇరిగేషన్ రంగంలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు. కుల, మత, ప్రాంత, పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో 60 మంది లబ్ధిదారులకు 59,42,204 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను నిన్న అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలపాలిట ముఖ్యమంత్రి సహాయనిధి కల్పతరువుగా నిలిచిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో నిరుపేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని చెప్పారు. ప్రజాస్వామ్య మనుగడకు అర్హులైన వారికే ఓటు హక్కు ఉండాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 25 ప్రచార ఆటోలను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కరపత్రాల పంపిణీతో పాటు పార్టీ

0: కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు నమోదు చేసుకోని వారు వెంటనే ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి అర్హత కలిగిన ఓటరు తన ఎన్యూమరేషన్ ఫారంను తప్పనిసరిగా సమర్పించాలని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి రాజకుమారి కోరారు. నంద్యాలలో జరిగిన సమావేశంలో ఈరోజు కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 14వ తేదీతో ఈ ప్రత్యేక కార్యక్రమం ముగుస్తుండటంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. పారదర్శకమైన, తప్పులు లేని ఓటర్ జాబితా కోసం ప్రజలు, పార్టీలు, అధికారులు సహకరించాలని కలెక్టర్ రాజకుమారి తెలియజేస్తూ,
1: ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేర ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లాలో చేపడుతున్నాం. ఈ కార్యక్రమం జూలై 14తో పూర్తి అవుతుంది. బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఒక్క ఓటర్ ఇంటికి వచ్చి 2 ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అందజేయడం జరిగింది. బూత్ లెవెల్ ఏజెంట్స్ సహకారంతో డెత్, డూప్లికేట్, పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఓటర్స్ ను కూడా గుర్తించాం. 55449 మందిని ఈ ఫార్మ్స్ ను కూడా మనం డిజిటైజ్ చేయడం జరిగింది. ఇంకా మనకి నంద్యాల జిల్లాలో 2,59,272 ఫార్మ్స్ వెనక్కి రావాల్సి ఉంది. ఈ రోజు శనివారం మరియు రేపు ఆదివారం మనం స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం.
0: తిరుపతిలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ఈరోజు పరిశీలించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించి త్వరితగతిన ఓటరు నమోదు పూర్తి చేసేయాలని అధికారులను ఆదేశించారు. ఆన్లైన్లో కూడా ఓటరు సవరణ చేసుకోవచ్చునని, 2002 సంవత్సరంలో ఎక్కడైతే ఓటు వేశారో ఆ ఓటరు కార్డుకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా బీఎల్ఓల వద్దకు తీసుకువెళ్లాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వియత్నాం పడవ ప్రమాదంలో మృతదేహాలను, గాయపడిన వారిని, ఇతర తెలుగు పర్యాటకులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రమాద ఘటనకు సంబంధించి ఆయన అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో గాయపడిన గెల్లే కిషోర్ ప్రస్తుతం వియత్నాం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు స్వస్థలాలకు తరలించేందుకు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ఒక ఏజెన్సీని నియమించినట్లు అధికారులు చెప్పారు. భౌతిక కాయాల అప్పగింత, తరలింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన పర్యాటకులను ఇవాళ విమానాల ద్వారా తమ స్వస్థలాలకు తరలించేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో చికిత్స పొందుతూ మైసూరులోని అపోలో ఆసుపత్రిలో నిన్న తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో 1938 సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీన జన్మించిన ఎస్ జానకి 6 దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీత రంగానికి విశిష్ట సేవలందించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భాషల్లో 48,000కు పైగా పాటలు ఆలపించి విశేష గుర్తింపు పొందారు.

ఎస్ జానకి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని సాయంత్రం వరకు మైసూరులోని మహారాజా కళాశాల మైదానంలో ఉంచుతారు. ఈ సాయంత్రం మైసూరులోని బోగాది సమీపంలో కణియర్హండి గ్రామంలో అధికారిక గౌరవ లాంఛనాలతో అంతిమయాత్ర అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. వేలాది మధుర గీతాలతో సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన

0: పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఇక రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం రాయలసీమను రతనాలసీమగా మారుస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 14వ తేదీతో ఎస్ఐఆర్ కార్యక్రమం గడువు ముగుస్తుందని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: మీరు వింటున్నారు 102.2 MHz పై రెయిన్బో ఎఫ్ఎం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
5: కార్యక్రమంలో మొదటగా నీతోడుగా నేను కథానిక సమర్పణ శ్రీమతి మోహనలక్ష్మి.
6: ఏమండి, భోజనం చేశారా? చేశాను. నువ్వు? అవతల కంఠం. చేశాను చేశాను, తడబడుతూ చెప్పింది స్వప్న. చెయ్యలేదు కదూ, అబద్ధం చెప్తున్నావు కదూ, అనుమానంగా అడిగాడు భర్త శ్రీకాంత్. లేదు లేదు చేశాను, మీరు టాబ్లెట్స్ వేసుకుని పడుకోండి, నాకు పని ఉంది అన్నది కంగారుగా. షాప్ ఓనర్ చూపులు గుచ్చుకుంటుంటే, అయ్యిందా? రోజుకు 3 సార్లు ఫోన్లు. టేబుల్ నిండా గుట్టలు గుట్టలుగా బట్టలు పడి ఉన్నాయి. మడతలు వేసి ఎప్పటికి షెల్ఫ్లో పెడతావమ్మా? బుద్ధుందా నీకు? ఎంతసేపు అయ్యింది? నిలబడి చూస్తా ఉంటావేంటి? కఠినంగా మాట్లాడాడు ఓనర్. 4 ఆడవాళ్లు వచ్చి సంబంధం లేని బట్టలకు సంబంధం లేని రంగులు డిజైన్లు లింకు పెట్టి నాతోనే అవి లేవు అనిపించి అన్ని బట్టలు తీయించి ఒకటి కూడా కొనకుండా వెళ్ళిపోయారు. ఓనర్ స్వప్న వైపు కోపంగా చూసి ఏమి అడిగారు? 2 గంటల నుంచి ఏమి చూపించావు? నీలాంటి దాన్ని పెట్టుకుంటే ఇక నేను నెత్తిన చెంగేసుకుని షాప్ మూసేసుకోవాలి అన్నాడు. షాప్లో ఉన్న కస్టమర్లు వర్కర్లు అందరూ తనవైపే చూశారు. స్వప్న కన్నీళ్లు ఆపుకుంటూ, సర్దేస్తాను సార్, 1 నిమిషం అంటూ బట్టలన్నీ గబగబా సర్దేసి టైం చూసుకుంది. 2:30 అయ్యింది. గొంతు ఎండిపోతుంది, కాళ్లు లాక్కుపోతున్నాయి, నీరసంగా ఉంది. లంచ్ బాక్స్ తీసుకుని లంచ్ రూంలోకి వెళ్లి ఉస్సూర్మన్ కుర్చీలో కూలబడింది. మంచినీళ్లు తాగక్క ఆప్యాయంగా వాటర్ బాటిల్ అందించింది సౌమ్య. అక్కా అన్న పిలుపుకు, ఓనర్ కఠినంగా అన్న మాటలకు కళ్లల్లో నీరు చివ్వున చిమ్మింది. బాధపడకక్కా, ఈ ఓనర్ ఇంతే,

0: శ్రీకాంత్.
1: మీరు ఇంతవరకు నీ తోడుగా నేను కథానికి విన్నారు. సమర్పణ శ్రీమతి మోహనలక్ష్మి.
2: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.
3: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: కార్యక్రమంలో మీరింతవరకు లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
1: ఖర్జూరాల తీపికి ఎవరైనా సరే పరవశం అవ్వాల్సిందే కదా. ఖర్జూరంలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అంతేకాదు, ఖర్జూరంలో విటమిన్లు అలాగే ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. ఇవి శరీరానికి ఓ టానిక్లా పనిచేస్తాయి. ఈ ఖర్జూరాల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పాలలో ఖర్జూర పండు వేసి బాగా మరిగించి ఆ పాలను తాగినట్లయితే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. బరువు తక్కువగా ఉన్నవారు, అంటే సన్నగా ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఖర్జూరాలను తరచు తీసుకోవడం వల్ల గుండె నొప్పి రాకుండా కూడా అడ్డుకోవచ్చు. ఖర్జూరంలో ఉన్నటువంటి ఎమినో యాసిడ్స్ కండరాల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. వీటిని తరచూ తినడం వల్ల ఎముకలు పటుత్వంగా ఉంటాయి, రక్తహీనత సమస్య తొలగిపోతుంది, కంటిచూపు మెరుగవుతుంది. శరీరానికి తక్షణ శక్తి ఇచ్చే పళ్లలో ఖర్జూరం కూడా ఒకటి. అనేక రకాలైన పోషక విలువలు ఖర్జూరంలో ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ బిలతో పాటు కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పీచు పుష్కలంగా ఉన్నాయి. ఖర్జూరాన్ని ప్రోటీన్స్ పవర్ హౌస్ అని కూడా పిలుస్తారు. ఖర్జూరాన్ని రోజూ తినడం వల్ల గుండె కొట్టుకునే రేటు, అలాగే రక్తపోటును కూడా అదుపులో ఉంచి గుండెకు సంబంధించిన వ్యాధులను దూరంగా ఉంచుతుంది. గుండె నీరసంగా ఉన్నవారికి ఖర్జూరం మంచి బలాన్ని ఇస్తుంది. తీయగా ఉండేటటువంటి ఈ ఖర్జూరాలలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకున్న వెంటనే రక్తంలో కలిసిపోయి తక్షణ శక్తిని అందిస్తాయి. ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్స్ రూపంలో ఉండే విటమిన్లు కంటికి చాలా మంచిది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యకరమైన బరువు పెంచడంలో ఖర్జూరం ఎంతో సహాయపడుతుంది. మూత్రపిండాల్లో ఏర్పడ్డ రాళ్లను కరిగించేటటువంటి శక్తి ఖర్జూరానికి ఉంది. ఇంకా మూత్ర

0: సంబంధిత సమస్యలను అలాగే ఇన్ఫెక్షన్లను కూడా ఇది దూరం చేస్తుంది. ఖర్జూరంలో ఉండే పీచు మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది. రాత్రిపూట నీటిలో 4-5 ఖర్జూరాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని త్రాగడం వల్ల మలబద్ధక సమస్య తగ్గుతుంది. ఖర్జూరం విరోచనకారిగా కూడా పనిచేస్తుంది. ఖర్జూరంలో కాల్షియం, మెగ్నీషియం, కాపర్ ఇవి సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచగలుగుతాయి. అంతేకాదు నోటిలోని దంతాలను కూడా దృఢపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. జలుబు, గొంతులోని శ్లేష్మాన్ని ఇవి తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు పెద్ద ప్రేగులోని సమస్యలను నివారిస్తాయి. రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఖర్జూరాలను ఎడారి పళ్ళు అని కూడా పిలుస్తారు. ఏ పండైనా సరే మాగితే రుచికరంగా ఉంటుంది. అయితే ఖర్జూరం మాత్రం ఎండితేనే తీయగా ఉంటుంది. ఇది సంప్రదాయ ఫలం. ఖర్జూరాలతో తయారు చేసే ఆహార పదార్థాలు రంజాన్ సమయంలో ముస్లింలు ఇష్టంగా తింటారు. ప్రతిరోజు వీటిని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అలాగే ఎనీమియా, అలర్జీలు కూడా తగ్గుతాయి. ఉదర సంబంధ వ్యాధులను ఖర్జూరాలు అరికడతాయి. ఇక గర్భిణీ స్త్రీలు ప్రసవానికి 4 వారాల ముందు నుండి రోజూ కనీసం 4 ఖర్జూరాల్ని కనుక తిన్నట్లయితే ప్రసవం సులువుగా అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఎండు ఖర్జూరాలలో కూడా విటమిన్లు, ఎమినో యాసిడ్స్, కాల్షియం వంటి పోషకాలు రోజంతా శక్తివంతంగా ఉండటానికి సహాయపడతాయి. రోజు 6 ఎండు ఖర్జూరాలు ఉదయాన్నే పరకడుపున కనుక తిన్నట్లయితే శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయని తాజా అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. ఎండు ఖర్జూరాలలో పీచు ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియ సజావుగా సాగడానికి ఇది సహకరిస్తుంది. అనీమియా సమస్యను నివారించడానికి సహాయపడుతుంది. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. ఖర్జూరాలను ఫ్రూట్ సలాడ్తో పాటు కలిపి తీసుకోవడం వల్ల పోషకాల రేటు పెరుగుతుంది. ఖర్జూరాలు చర్మానికి కూడా చాలా మంచిది. ఇందులో విటమిన్ బి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇంకా వీటిలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి. ఇందులో ఉన్నటువంటి పీచు ప్రేగులను శుభ్రం చేస్తుంది. ప్రేగులను అంటిపెట్టుకునున్నటువంటి వ్యర్థాలను తొలగిస్తుంది. ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి, నరాల వ్యవస్థను బలోపేతం చేయడానికి తోడ్పడతాయి. ఖర్జూరం శరీరంలో నీరసం, నిస్సత్తువులను దూరం చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్ల నుండే బలోపేతం చేస్తాయి. జుట్టు రాలే సమస్యను తగ్గించి వెంట్రుకలు ఆరోగ్యంగా ఎదిగేలా సహాయపడతాయి. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నటువంటి ఖర్జూరాలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
1: మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వినండి.

మీరింతవరకు లలిత గీతం విన్నారు. ఈనాటి వనితావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 స్టూడియోలో సమయం 2 గంటలు కాస్తోంది. మరి కాసేపట్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: బొమ్మరిల్లు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో
2: ఆదర్శ పాఠశాల మద్దుల పర్వ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ఇప్పుడు మనమందరం విందాం. మొట్టమొదటిగా ఆదర్శ పాఠశాల గురించి మీకు ఒక కవితను వినిపించబోతున్నాడు ఎన్ వెంకటేశ్వరరావు, 6వ తరగతి.
3: ఆదర్శ పాఠశాల మా దేవాలయం, పిల్లలందరి ఆనందాలకు నిలయం. మా పాఠశాల మాకు పూలతోట, ప్రధానోపాధ్యాయుల మాట మా అందరికీ ముత్యాల మూట. ఉపాధ్యాయులు వేస్తారు నవయుగానికి బాట, మా ఆదర్శం విజ్ఞానానికై వేట. కలిసి కలుపుకొని నడుస్తాం ప్రతిపూట, నవజాతి నిర్మాణానికి వేస్తాం పెద్దపీట.
2: చాలా చక్కగా చెప్పా వెంకటేశ్వరరావు. ఇప్పుడు మన ముందుకి ఒక కథతో రాబోతున్నాడు గొనగంటి వంశీ, 6వ తరగతి.
4: రంగాపురం అనే ఒక గ్రామంలో జయంత్ అనే అబ్బాయి ఉండేవాడు. వాళ్ల అమ్మ అమల, వాళ్ల నాన్న కృష్ణ. జయంత్ బాగా చదివేవాడు, దేనిలోనైనా మొదటి స్థానంలో ఉండేవాడు. వాళ్ల అమ్మా నాన్న జయంత్ ఏమి అడిగినా ఇచ్చేవారు. జయంత్ పెద్దవాడు అయ్యాడు. అప్పటి నుంచి తాను తల్లిదండ్రుల మాట వినటం లేదు. చెడ్డవారితో స్నేహం చెయ్యటం, ఎక్కడైనా గొడవ జరుగుతుంటే తనకు సంబంధం లేకపోయినా అక్కడే చేరేవాడు. తనకు తెలియని ఊళ్ళకు వెళ్ళేవాడు. ఒకరోజు మహబూబ్ నగర్ వెళ్ళాడు. రోడ్డు మీద గొడవ జరుగుతుంటే తాను కూడా చేరి చూస్తుంటే పోలీసులు వచ్చారు. వాళ్లతో పాటు అతనిని కూడా తీసుకువెళ్లారు. జయంత్ వాళ్ల నాన్న ఎలాగో తెలుసుకొని జైలు నుంచి విడిపించుకొని తీసుకువస్తుండగా వాళ్ల నాన్నగారు ఇలా బుద్ధి చెప్పారు. కథ నీతి, తన వారు లేని చోటను చనవించుక లేని చోట జగడము చోటు.

0: సుమతిరాజన్. అనుమానమైన చోటను మనుజునకు నిలువదగదు మహిలో సుమతి.
1: చాలా చక్కటి కథ వినిపించాడు. ఇప్పుడు మనకి స్మైలీ ఆడపిల్ల మీద ఒక చక్కటి కవిత వినిపించబోతోంది.
2: నేను ఆడపిల్లనే అడవిలో రానునే, నేను ఆడపిల్లనే అడవిలో రానునే, ఆడపిల్లగా పుట్టడం కంటే అడవిలో రానై పుట్టడం మేలు అని ఎవరన్నారో గాని మహ బాగా అన్నారు. చిన్న విత్తుగా ఒదిగి వ్రట వృక్షంలా ఎదిగి ఎందరికో ప్రాణవాయువును అందిస్తుంది, నీడనూ ఆశ్రయాన్ని కల్పిస్తుంది, తన తదనంతరం తన తనువునూ దారపోస్తుంది. ఇంతకన్నా ఏ పురుష పుంగుడైనా ఏం చేయగలడు, ఇంతకన్నా ఏ పురుష పుంగుడైనా ఏం చేయగలడు. అందుకే మరోసారి చెబుతున్నా, నేను ఆడపిల్లనే అడవిలో రానునే, నేను మరుజన్మలోను ఆడపిల్లనే అడవిలో రానునే.
1: మరి స్మైలీ చెప్పిన కవిత మీ అందరికీ నచ్చిందనుకుంటాను. ఇప్పుడు హేమంత్ శ్రీనివాస్ అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం మనందరికీ వినిపించబోతున్నాడు.
3: ఈ సర్వసంగ పరిత్యాగికి రాజును కావాలనే కోరిక రుదర్ఫర్డ్, నేనే కాదు ఏ భారతీయుడు రాజ్యాలు కావాలని రాజులవ్వాలని కోరుకోవటం లేదు. మీ దేశం నాగరికత నేర్వకముందే మా దేశం నాగరికత నేర్చింది. మీకు భాష లేని కాలంలో ఇక్కడ గణిత శాస్త్రం పుట్టింది. మీకు బట్టలు కట్టుకోవడం రాని రోజుల్లో ఇక్కడ పట్టు వస్త్రాలు నేచారు. అలాంటిది మాకు నువ్వు నాగరికత నేర్పుతావా? సీతారామరాజు యుక్తి కాదు, సామూహిక శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం, స్వేచ్ఛా మారుతం. ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనసుల్లో భావాన్నై, హృదయాల జ్వాలనై, భారతీయుల స్వప్నాన్నై, నా జాతిజనులు పాడుకునే సమర గీతాన్నై, సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను, స్వాతంత్ర నినాద జయకేతనంగా నిలుస్తాను. వందే మాతరం. ఒరే రుదర్ఫర్డ్, ఒక్క సీతారామరాజు చనిపోయాడని ఆనందిస్తున్నావా? వందలాది సీతారామరాజు ఉద్భవిస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విప్లవీయుడిగా తయారవుతారు, మిమ్మల్ని అంతం చేస్తారు. వందే మాతరం. వందే మాతరం.
1: మరి అల్లూరి సీతారామరాజు దేశభక్తి ఎలా ప్రకటించారో మనం హేమంత్ ద్వారా విన్నాం. ఇప్పుడు కార్తీక్ రెడ్డి మనకి లోభి అనే కథని వినిపించబోతున్నాడు.
4: అనగనగా ఒక ఊరిలో ఆనందరావు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు ఎంత ధనవంతుడు, అంత పిసనారి. తాను తినక ఎవ్వరికీ ఇవ్వకుండా ఎంతో సొమ్మును కూడబెట్టాడు. కూడబెట్టిన సొమ్మును ఒక కుండీలో పెట్టి ఎవ్వరూ చూడని చోట పాతరవేశాడు. ఈ విషయాన్ని తన ఇంట్లో వారికి కూడా చెప్పాడు. ఒకరోజు ఆనందరావు తతంగాన్ని చూసిన దొంగలు మాటు వేసి మొత్తం దోచుకుపోయారు. తన డబ్బును చూసుకోవడానికి వెళ్ళి తవ్వి చూసి కుండ లేకపోవడం చూసి లబోదిబోమన్నాడు. ఈ విషయాన్ని అందరికీ చెప్పాడు. ఎవ్వరూ నమ్మలేదు. సరికదా, ఆనందరావుకి తగిన శాస్తి జరిగిందని ఆనందించారు. ఈ కథ ద్వారా మీరు నేర్చుకోవాల్సిన నీతి: పరహితము లేని సంపద ధరనెవ్వడు గూర్చునేని దక్కకపోవున్, మురుపెంబున జుంటీగలు మరికుడు ఒక గూర్చుతేనే మార్గము సుమతి.
1: వెరీ గుడ్. పరహితము లేని సంపద ఎవరికి కూడా మనం దానం చేయకపోతే ఆ సొమ్ము చివరికి ఈ కథలో లాగా దొంగల పాలు అవుతుంది. ఇప్పుడు మనకి మనం జరుపుకోబోయే పండుగల గురించి మురళీకృష్ణ తెలియచేస్తాడు.
5: దసరా వచ్చింది, పండుగ తెచ్చింది, నవరాత్రులు నవరసాలు, నవచైతన్య మణిహారాలు, శరత్చంద్రుని నవదీతిథులు, చెంగల్ వల నవీన శోభలు, రంగుల పువ్వులు పాల పిట్టలు, స్వచ్ఛ జలాలు పాడి పంటలు, సెమీవృక్ష లఘుపత్రాలు విజయధ్వజాలై ఎగురవేయగా, అంతఃరావణ సంహారం అధర్మానికి పరిహారం, విజయానికి సుమహారం, ఏకమౌదం పరివారం, దీపాల వరుసలు, నూతన వస్త్రాల మెరుపులు, మహాతీయని పిండి వంటలు, ఆనందాల హరివిల్లులు. వచ్చింది వచ్చింది దీపావళి, ఆనందమైన దీపావళి, రంగుల వెలుగుల దీపావళి, అమోఘమైన దీపావళి. కాకర పువ్వొత్తు చెప్పింది చిటపెటలాడొద్దని, చిచ్చుబుడ్డి చెప్పింది చిరునవ్వుతో జీవించమని, తారాజువ్వా చెప్పింది ఆశయాలతో దూసుకుపోమని, వెన్నముద్ద చెప్పింది సున్నితంగా వ్యవహరించమని, తపాసులతో టిప్పుటాపుగా పిల్లా పాపల కేరింతలతో జరుపుకుందాం దీపావళి, అద్భుతమైన దీపావళి.
1: మరి విన్నారు కదా మురళీకృష్ణ చెప్పిన పండుగ మీద కవితలు. ఇప్పుడు స్మైలీ మరొకసారి మన ముందుకొస్తోంది. రుద్రమదేవి ఏకపాత్రాభినయం.

0: కాకతీయ రాజ్య విస్తరణాధికారి అయిన గణపతి దేవుని కుమార్తెను, రాయ గజకేసరి బిరుదాంకితురాలను, ఆంధ్రుల మొదటి మహిళా సామ్రాజ్ఞి రుద్రమ్మదేవిని, నిన్నటి వరకు మా సామంతులుగా ఉండి మా ముందు తల ఎత్తి మాట్లాడుటకు గజగజ వణికి నా యాదవరాజు మహాదేవుడు, మాపై తిరుగుబాటు లేవనెత్తటయా? ఏమా ధైర్యము? లేక శ్రీ అని చులకన భావమా? నాటి నుంచి నేటి వరకు కూడా స్త్రీలపై చిన్న చూపు, అకృత్యాలు అరాచకాలు పెరిగిపోతున్నాయి. ప్రతి మహిళాదీన్ని అరికట్టుటకు సంసిద్ధంగా ఉండాలి. ఆ యాదవరాజు మహాదేవుణ్ణి రాజ్య పొలిమేర్ల వరకు తరిమి తరిమి కొట్టుటకు సైన్యంను సమాయతపరచండి. మహిళ అబల కాదు సబల అని నిరూపిద్దాం. జై ఆంధ్రమాత.
1: బాగుంది కదా ఏకపాత్రాభినయం. ఇప్పుడు మహి త్రినాథ్ రెడ్డి కష్టపడితే ఫలితం ఉంటుంది అని ఒక కథని మనకి వినిపించబోతున్నాడు.
2: అనగనగా బలిపూర్వ అనే ఊళ్ళో విజితానే పాపకు తల్లిదండ్రులు లేకపోవటంతో అత్తయ్య వద్దే పెరిగేది. గారాబంగా పెంచటంతో ఏ పని పట్ల శ్రద్ధ చూపించకుండా ఆటపాటలతో కాలాన్ని వృధా చేసింది. ఎలాగైనా పనులు నేర్పించాలని వాళ్ళ అత్తయ్య ప్రయత్నం చేసింది. కానీ ఒళ్ళు వంచి ఏ పని మొదలు పెట్టేది కాదు. ఒకవేళ ఏ పనైనా మొదలు పెట్టినా పూర్తయ్యే వరకు వచ్చుకునేది కాదు. చివరకు ఆమె ఏమీ నేర్చుకోలేకపోయింది. ఆమెను పోషించిన అత్తయ్య కాలం చేసిన తర్వాత ఏ పని రాక చేసే ఓర్పు లేక వీధులు పాలైనది. ఈ కథ గురించి నేను మీ అందరికో నీతిపద్యం చెప్తాను, వినండి. తడవోర్వక వడవోర్వక కడువేగం బడచి పడిన కార్యం బగునే, తడవోచిన నొడలోచిన జడిపోయిన కార్యమెల్ల జేకూరు సుమతి.
1: వెరీ గుడ్. ఇప్పుడు మనందరి ముందుకొస్తోంది ప్రసూన ఒక చక్కటి దేశభక్తి గీతంతో.

సమాజ సేవయ తన ధ్యేయముగా తలంచి తప్పించి వీరుల రమ్మని, సమాజ సేవయ తమ ధ్యేయముగా తలంచి తప్పించి వీరుల రమ్మని. భారతి పిలిచిందోయ్, నవ భారతి పిలిచిందోయ్, భారతి పిలిచిందోయ్, నవ భారతి పిలిచిందోయ్. వేల విపత్తుల పెను తుఫానులకు జంకక బొంకక వెనుకడుగేయక, వేల విపత్తుల పెను తుఫానులకు జంకక బొంకక వెనుకడుగేయక. స్వీయ ప్రేరణత ధ్యేయ పదంబున పయనించెడి ప్రియసుతులను రమ్మని, స్వీయ ప్రేరణత ధ్యేయ

నవభారతి పిలిచిందో. సమస్యలెన్నో చుట్టుముట్టినా సంఘటనే మా సమాధానమని, సమస్యలెన్నో చుట్టుముట్టినా సంఘటనే మా సమాధానమని, సమరస గీతాలాపన చేస్తూ జాతిల చేతన నింపగరమ్మని, సమరస గీతాలాపన చేస్తూ జాతిల

0: పిలిచిందోయ్, నవభారతి పిలిచిందోయ్, నవభారతి పిలిచిందోయ్.
1: భారతి పిలిచిందోయ్, నవభారతి పిలిచిందోయ్ అంటూ మనందరినీ చక్కటి దేశభక్తి గీతంతో ప్రసూన ఉత్తేజపరిచింది. ఇప్పుడు మనందరికీ పొడుపు కథలంటే ఇష్టం కదా, మరి ఒక పొడుపు కథ చెప్పబోతోంది శీలం శిరీష.
2: వంగ తోట నుండు వరిమళ్లలో నుండు జొన్న చేల నుండు జోద్యముగను తలుపు మూల నుండు తలపైన నుండు దీని భావమేమి తెలుసుకొనుడు.
1: పొడుపు కథని ఎవరైనా విప్పుతారా? ఆ శిరీష చెప్పమా.
2: ఈ పొడుపు కథకు సమాధానం ఈ పద్యంలోనే ఉంది. వంగ, వరి, జొన్న, తలుపు, తల అనే పదాల తరువాత వ్యవధానం ఇచ్చి చదివితే భావి

0: ంగా చదువుకోవచ్చు. పెద్ద ప్లే గ్రౌండ్ కూడా ఉంది. సాయంత్రం ఆడిస్తారు కూడా.
1: అవునా, మా స్కూల్ కి అసలు ప్లే గ్రౌండే లేదురా. నేను ఒకసారి మీ స్కూల్ కి వచ్చి చూడవచ్చా?
0: సరే రఘు, రేపు మా స్కూల్లో వన మహోత్సవం ప్రోగ్రాం జరుగుతుంది. నేను మా టీచర్ పర్మిషన్ అడిగి నిన్ను తీసుకువెళ్తాను.
1: రేపు నన్ను తీసుకువెళ్ళటం మర్చిపోవద్దు సుమంత్.
0: సరే రఘు, రేపు సిద్ధంగా ఉండు. బాయ్. గుడ్ మార్నింగ్ రా రఘు, నీకోసమే ఎదురు చూస్తున్నా.
1: సరే పద. సుమంత్, నీ క్యారియర్ ఏది?
0: క్యారియర్ ఎందుకు? స్కూల్లోనే మిడ్ డే మీల్స్ పెడతారు, చాలా బాగుంటుంది కూడా.
1: స్కూల్ కి నడిచే వెళ్దామా?
0: ఎందుకు, ఆర్టీసీ బస్సులో ఫ్రీగా వెళ్ళవచ్చు. చాలా మంది ఫ్రెండ్స్ కూడా మనతో వస్తారు.
1: భలే ఉందిరా సుమంత్, వెళ్దాం పద.
0: రఘు రా, మా టీచర్ ని పరిచయం చేస్తాను.
1: అమ్మో టీచరే, టీచర్ అంటే నీకు భయం లేదా? నిన్ను కొట్టరా?
0: ఎందుకు కొడతారు రా రఘు, ముందు పర్మిషన్ తీసుకున్నానుగా. అదిగో మా క్లాస్ టీచర్ ఇటే వస్తున్నారు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: రఘు, ఎక్కడ చదువుతున్నావు?
1: దగ్గరలో ఉన్న ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నానండి.
2: సరే, ఈరోజు నీ స్నేహితునితో పాటు జాగ్రత్తగా ఉండు, గొడవ చేయకూడదు. సాయంత్రం వన మహోత్సవంలో నువ్వు కూడా మొక్కలు నాటాలి.
1: సరే మేడం.
2: పదండి సుమంత్, బెల్లు కొట్టారు, క్లాస్ కి టైం అయింది.
1: సరే మేడం, థ్యాంక్ యూ.
0: ఒరే రఘు, ఇంటర్వెల్లో నీకు నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను.
1: సరే
0: రఘు, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. ఇతను నరేంద్ర, వాడి పేరు గిరి, వీడేమో హరి. పదండి, టాయిలెట్ కి వెళ్ళి క్లాస్ కి వెళ్దాం. రఘు, ఏమిటి, టాయిలెట్ కి వెళ్ళి వచ్చేటప్పుడు సబ్బుతో చేతులు కడుక్కోవా?
1: అయ్యో నాకు తెలియదే. సరే కడుక్కుంటాను. ఇంతకు ముందు నోటీస్ ఏదో వచ్చింది కదా, స్కాలర్షిప్ అంటే ఏమిటి?
0: చదువుకునే విద్యార్థులకు గవర్నమెంట్ ప్రోత్సాహకంగా స్కాలర్షిప్ పేరుతో కొంత డబ్బులు ఇస్తుంది.
1: సుమంత్, నీకు కూడా వస్తుందా?
0: నేను పోయిన సంవత్సరం NMMS పరీక్ష రాశాను. సంవత్సరానికి 6,000 స్కాలర్షిప్ ఇస్తారు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయట.
1: ఇప్పుడు స్కూల్ అయిపోయిందిగా, ఇప్పుడు ఆటలు ఆడుకోవచ్చా? అయినా మీ స్కూల్లో ఏమేమి ఆటలు ఆడిస్తారు?
0: కబడ్డీ, క్రికెట్, షటిల్, చెస్, క్యారమ్స్, ఒక్కటేమిటి, ఇంకా చాలా ఆటలు ఆడిస్తారు. ఆడని వారు మొక్కల సంరక్షణ చేస్తారు.
1: వాళ్ళేమిటి పోలీస్ డ్రెస్ లో ఉన్నారు?
0: అది పోలీస్ డ్రెస్ కాదురా, NCC యూనిఫామ్. 8th క్లాస్ నుండి ఇష్టమైన వారికి ట్రైనింగ్ ఇస్తారు.
1: పద, మనం వెళ్ళి వాలీబాల్ ఆడుకుందాం.
0: అదిగో బెల్లు కొట్టారు, ఇంటికి వెళ్దాం. పదరగు,
1: వెళ్ళాలనిపించడం లేదు సుమంత్. మీ స్కూలు చాలా బాగుంది, ఇక ఈ ప్లే గ్రౌండ్ అయితే నన్ను ఇక్కడే ఉండిపోమంటుంది.
0: ఇక్కడే ఉంటే ఇంట్లో కంగారు పడతారు కదరా.
1: అది నిజమే. సరే ఏం చేస్తాం, వెళ్దాం పద. నాన్న, సుమంత్ వాళ్ళ స్కూలు చాలా బాగుంది, పాఠాలు అర్థమయ్యేలా చెబుతున్నారు. సైన్స్ అయితే ప్రయోగశాలలో చేసి మరీ వివరిస్తూ చూపిస్తున్నారు. అక్కడ టీచర్లు చాలా ఫ్రెండ్లీగా ప్రేమగా మాట్లాడుతున్నారు. పెద్ద లైబ్రరీ, పెద్ద ఆట స్థలం, మొత్తానికి ఆ స్కూలు భలేగుందిలే.
3: అలాంటావేంట్రా, లక్షలు కుమ్మరించి వాలకాలు వేలకాలు పట్టుకుని ఆ ప్రైవేట్ స్కూల్లో సీటు సంపాదిస్తే ఇప్పుడు వద్దంటావేంట్రా?
1: ఆ స్కూల్లో యూనిఫామ్, పుస్తకాలు అన్ని ఫ్రీ అంట. టాలెంట్ టెస్ట్లు రాయిస్తారంట, స్కాలర్షిప్లు ఇస్తారంట. గొప్ప గొప్ప వారంతా గవర్నమెంట్ స్కూల్లోనే చదివారంట. నేను కూడా అక్కడే చదువుతానా?
3: లక్షలు ఇచ్చే చోటలేంది, ఫ్రీగా చెప్పే చోట ఏముంటుందిరా? పైగా మీ స్కూల్లో ల్యాప్టాప్లపై పాఠాలు చెప్తారు, ఫారెన్ టీచర్లతో చెప్తారు, మరియు AC క్లాస్ రూమ్లు, AC బస్సులు.
1: వాళ్ళ స్కూల్లో కూడా డిజిటల్ క్లాసులు, కంప్యూటర్ ల్యాబ్లు అన్ని ఉన్నాయంట.
3: నువ్వెన్ని చెప్పినా నిన్ను గవర్నమెంట్ స్కూల్కి పంపించాను. ఒక్కరోజు పంపించి నేను తప్పు చేశాను.
1: నాన్నగారికి ఇష్టం లేదనుకుంటా, ఏం చేయాలి?
0: రండిరా బడికి వెళ్దాం. హరి, ఎవరినో స్కూటర్ గుద్దింది, చూద్దాం పదండి.
4: పద, వెళ్ళి చూద్దాం పదండి.
0: అరేరే, ఇతను నా స్నేహితుడు రఘురా, ఇతని కాలికి దెబ్బ తగిలింది, రక్తం కారుతుంది. పద, హాస్పిటల్కి తీసుకువెళ్దాం.
4: నేను వెళ్ళి ఆటోని పిలుస్తాను.
0: డాక్టర్ గారు, డాక్టర్ గారు.
5: ఎవరితను, ఏమైంది, ఇలా తీసుకురండి.
0: ఇతను నా స్నేహితుడు రఘు అండి, స్కూటర్ గుద్దడంతో రోడ్డు ప్రక్కన స్పృహ తప్పి పడి ఉన్నాడండి.
5: నర్స్ రండి, ఫస్ట్ ఎయిడ్ చేద్దాం. ఈ లోపల మీలో ఒకరు వెళ్ళి వీళ్ళ తల్లిదండ్రులను తీసుకురండి.
3: బాబు, రఘు ఎంత పని అయ్యింది? ఎవరు బాబు మీరు? సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడారు.
4: పక్క రోడ్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ పిల్లలం, ఆపదలో ఉన్న వారిని కాపాడాలని మా ఉపాధ్యాయులు చెప్తారు, అందుకే ఇలా సహాయం చేశాం.
3: మంచి విలువలు నేర్పే మీ పాఠశాలకు నడవడికే మీ క్యాంపెయిన్. పైపే మెరుగులు చూసే నాలాంటి వారికి పెద్ద కనువింపు. ఈనాటి నుండి మా రఘుని కూడా మీ స్కూల్లోనే చదివిస్తాను.
6: బడి నడవడి అని చాలా చక్కటి లఘురూపకం ఇప్పుడు మన పిల్లలు మనందరి ముందు ప్రదర్శించారు. ఇందులో

0: ముఖ్యంగా పాత్రలు పాత్రధారులు సుమంత్ లోహిత్ 9వ తరగతి, రఘు వీరకోటేశ్వరరావు 9వ తరగతి, మహి త్రినాథ్ రెడ్డి డాక్టర్ పాత్రధారి, తండ్రిగా వేసిన అబ్బాయి పేరు బాలాజీ 9వ తరగతి, స్నేహితుడు గిరి హేమంత్ 9వ తరగతి. మరి ఇంత చక్కటి రూపకాన్ని మనకి అందజేసినటువంటి మన తెలుగు మాస్టర్ బాలాజీ గారికి ఈ సందర్భంగా మనందరం ఒకసారి చప్పట్లు కొడదాం. మనకి మణికంఠ ఒక చక్కటి నీతి కథ వినిపించబోతున్నాడు.
1: రంగాపురంలో దేవి లత అనే అక్క చెల్లెలు ఉండేవారు. వారు పై చదువులకి ఢిల్లీ వెళ్లారు. అక్కడ రకరకాల భాషలు మాట్లాడేవారు ఉన్నారు. తెలుగు తప్ప వేరే భాష రాని వీరు మొదట్లో చాలా ఇబ్బంది పడ్డారు. హిందీ ఇంగ్లీష్ వంటి రకరకాల భాషలు నేర్చుకున్నారు. ఏ విషయాన్నైనా తెలియజేయడానికి భాష సాధనమని, భాషలు వేరైనా భావం ఒకటేనని, దానిని రకరకాల భాషల్లో చెప్పవచ్చునని తెలుసుకున్నారు. దీని గురించి ఒక నీతి పద్యం. కుండ కుమ్మమన్న కొండ పర్వతమన్న నిప్పులవనమన్న నొక్కటి కాదే, భాషలిట్టే వేరు పరతత్వం ఒకటి, విశ్వదాభిరామ వినురవేమ.
0: మన భావాన్ని వ్యక్తం చేయాలంటే భాషని మనం ఉపయోగించాలి. కనుక మీ అందరూ కూడా ఇప్పుడు మణికంఠ చెప్పినటువంటి ఆ చక్కటి పద్యం ద్వారా నేర్చుకున్న నీతితో మనకొచ్చినటువంటి భాషని చాలా చక్కగా ఎదుటివారికి అర్థమయ్యేలా వివరించగలగాలి. లెక్కలు చెప్పే మాస్టారు తెలుగు పండితుడైతే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఒక చిన్న కవిత ద్వారా విందాం, ఆనందిద్దాం.
2: సంకటంబులు తీర సంకలనంబును వ్యసనతతిపోవ వ్యవకలనము, సంకటంబులు తీర సంకలనంబును వ్యసనతతిపోవ వ్యవకలనము, గుణరాశిగానొప్ప గుణకారమును నేర్వు భాగహారం నేర్వు మోగుకాక, గుణరాశిగానొప్ప గుణకారమును నేర్వు భాగహారం నేర్వు మోగుగాక, గణిత శాస్త్రమునందు గుర్తులై చెలగెడు ప్లస్సు మైనస్సును లెస్సగాను, గణిత శాస్త్రమునందు గుర్తులై చెలగెడు ప్లస్సు మైనస్సును లెస్సగాను, ఇంటు డివైడెడ్ బై నిష్టంగా నేర్వుము, ఇంటు డివైడెడ్ బై నిష్టంగా నేర్వుము, ఈ విషయమాల్జీబ్రకు వెన్నెముక్క, ఈ విషయమాల్జీబ్రకు వెన్నెముక్క, భౌతికాది సకల శాస్త్రభూమికి ముఖ్య భూమికై రాజులు గణితవాణి, భౌతికాది సకల శాస్త్రభూమికి ముఖ్య భూమికై రాజులు గణితవాణి నేర్వుము, అది ఎనిను నిల్పు నన్నింట నగ్రిమంబు, అది ఎనిను నిల్పు నన్నింట నగ్రిమంబు, కాన నేర్వుము శంకర గణితగతులన్, కాన నేర్వుము శంకర గణితగతులన్.
0: బాగుంది కదా. మరి గణితం మనందరం ఈ రకంగా నేర్చుకుంటే ఇంకా ఆనందంగా కష్టపడకుండా ఇష్టంతో నేర్చుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు ఆదర్శ పాఠశాల మద్దుల పర్వ విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.

ఇప్పుడు ఒక బృందగానం వింటారు.

0: బృందగానం మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మంచి మంచి కథలు, పాటలు, పద్యాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
2: ఇంతటితో బొమ్మరిల్లు ఈ కార్యక్రమం సమాప్తం.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: పల్లి రామారావు, శ్రీమతులు మందలపు ఇందిర, వి కల్పన, మద్దాలి సుశీల, ఎం నాగరత్నమ్మ, వినండి ఆకుపచ్చని కోరికలు నాటకం.

0: cover up something like this, right? వేడితే గ్రాడ్యుయేషన్ చేసేవా?
1: అవును సార్.
0: మీరు తెలియవారే కాదన్నా అదృష్టం. వస్తూనే కొంచెం విసురుగా మాట్లాడే గమనించండి. విసురు అంటే గుర్తొచ్చింది
1: సార్.
0: నువ్వే నాకు ఏదో చేస్తానంటూ వచ్చావు. ఏం లేదు సార్, తమాషా కదా. సాధారణంగా ఏమి చేయదలుచుకునే వాళ్ళే వాటర్ నేను ఫర్యూ అని భూతపదంగా అంటున్నారని నాకు తెలుసండి. మీరు ఉద్యోగం ఇస్తే చేస్తాననే ఉద్దేశంతో ఐ కేమ్ హియర్ టు డూ సంథింగ్ ఫర్ యూ అన్నాను.

0: చెప్తున్నాను అనుకోకో, ఇంత దూరం ఉద్యోగం కోసమే వచ్చేసావా? నీ ఫ్యామిలీ అది ఎక్కువ వివరాలేమీ లేవు సార్. ఇంట్లో చచ్చిపోతానని భయం కొద్ది బయట బతుకుతామని పారిపోయి వచ్చేసాను.
1: గతం నాకొద్దు సార్, అదెంత గొప్పదైనా సరే మీరు ఇంకా మంచి భవిష్యత్తు చూపించగలరని విఠలరావు గారు మీ దగ్గరికి పంపారు సార్. 4 ఏళ్ల క్రితం హౌరా స్టేషన్లో భయపడుతూ దిగాను. ఏం తెలీదు, భాష రాదు, డబ్బులు లేవు. ఆయన గారు రైలు దిగి ఎవరితోటో తెలుగులో మాట్లాడుతుంటే ఆయన కాళ్ళు పట్టుకుని నన్ను రక్షించమన్నాడు. ఆయన సామాను నేనే మోశాను. నా గురించి, నా కుటుంబం గురించి నా ఏడుపు అంతా చెప్పుకున్నాను. ఆయన నన్ను అగ్ని పరీక్షలు చేశారు, సొంత కొడుకులాగా చూసుకుంటున్నారు. నన్ను ఈ పాటి మనిషిని చేసి నిలబెట్టారు. హీఈస్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ ఫర్ ఎవర్ హీఈస్ మై గైడ్.
2: ఆవేశం, ఆక్రోశం, ఆదర్శం అన్నీ మీలో ఉన్నాయి మిస్టర్ రాఘవ్.
1: సార్,
2: పైకి రావాలంటే ముఖ్యం 3 సూత్రాలు గుర్తుంచుకో.
1: చెప్పండి సార్.
2: వ్యాపారం, వ్యవహారాన్ని బాగా అనుమానించు
1: సార్.
2: నిదానించి నిర్ణయించు. నేను నా బిజినెస్ చాలా పెంచాను. నిజంగా నమ్మకంగా నాకు ఇవాళ ఒక మనిషి కావాలి. డబ్బు ఇవ్వనని కాదు, నేనిచ్చే డబ్బుకి నమ్మకాన్ని, చురుకైన పనిని ఆశిస్తాను. నాకు నీ అంత వయసు కొడుకున్న ఈ పాటికి నా బిజినెస్ ఎంపైర్ని ఎలా ఎక్స్పాండ్ చేసేవాడినో తెలుసా? గ్రాడ్యుయేషన్ చాలు మన వృత్తికి. నోట్లో 4 ఉండాలి, పక్కన 4 ఉంటే 10 లక్షలు నెల తిరిగేసరికి జేబులోకి వస్తాయి. చూడు రాఘవ్, ఒక్కటే ఉదాహరణ
1: సార్.
2: స్టాక్ ఎక్స్చేంజ్ వ్యాపారం చూడు, కొన్ని గంటల్లో 1000 లక్షలు చేతులు మారి నవాబులైన వాళ్ళు ఉన్నారు, గుండెలు లేక గరీబులైన వాళ్ళు ఉన్నారు. రాఘవ్, నా ప్రపోజల్ విను. నాకు చాలా కంపెనీలు, వ్యాపారాలు ఉన్నాయి. నా వ్యాపారాల్లో తోడుగా ఉంటావా?
1: మీరు అవకాశమే ఇవ్వాలి కానీ.
2: ఇచ్చాను, నీకు 3 ఏళ్ల టైం కూడా ఇస్తున్నాను. బిజినెస్ ఈస్ బిజినెస్. మెళుకువలు ఎరిగి బతికావో పెరిగావన్నమాట. యు మస్ట్ డూ సంథింగ్ ఫర్ మీ యాజ్ యూ ప్రామిస్డ్.
1: సర్టెన్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.

0: ఆ మహారాజు నన్ను ఇలా కట్టెలా విడిచి వెళ్ళిపోయారు నాన్న. రాఘవుడు నిర్వహించవలసిన పితృతిథి ఈ కాడికి వచ్చింది. ఇలా అనాథ బతుకై పొందనుకోలేదు నాన్న నాది.
1: పార్వతి, పిల్లాడి కోసం వట్టి నీ ఒకచి ఏం లాభం చెప్పమ్మా. నా మాట విని భూపిక పట్టు. రాఘవుడు ఎప్పుడూ ఒకప్పుడు వచ్చి తీరతాడమ్మా. ఈ ఇంటిని వదిలాగో నీకు నీ కొడుక్కి ఏమీ దక్కదు. అల్లుళ్ళన్న అల్లుళ్ళు గారే, ఆ ఇద్దరు కరడక దమనకుల్లాగా గొప్పగా కుదిరారు. కానీ కొంపా కంపా దక్కిన చాలు నీకు అమ్మా. నా ఇంటికి వస్తానని మాత్రం పట్టుపట్టకు. పెద్దవాణ్ణి, కోర్టు వ్యవహారాల్లో నలిగిన వాణ్ణి కనుక చెబుతున్నా. మనం రాఘవ ఆచూకీ తెలుసుకోవాలి. ఇప్పట్లో వాడు ఇక్కడికి రాని రాకపోని మన కుటుంబంలో అందరికీ వాడి ఉనికి తెలుస్తూ ఉండాలి. ఎంత పిత్రార్జితం కాకపోయినా తన ఆస్తి మీద హక్కున్నా, ఏడేళ్ల పాటు గనక వాడి సంగతి సందర్భాలు కుటుంబానికి తెలియకపోతే న్యాయశాస్త్ర ప్రకారం వాడు గతించినట్టే లెక్కమ్మా. తెలిసిందా? కనుక మైనర్గా వాడు బయటికి జీవిక నిమిత్తం వెళ్ళాడు. ఈలోగా వాడి పక్షాన నువ్వున్నావు ఇక్కడ. నీ అల్లుళ్ళున్నారే, వీళ్ళు ఊరికే గార్డియన్ల బాపతగా లెక్కపత్రాలు మనం చూపించాలి. అది ముఖ్యం.
0: కూతుళ్ళే ఈసడించి పారేసి వాళ్ళలో వాళ్ళు కుళ్ళు చేస్తూ ఉంటే, నా బంగారం కోసం కొరుకు తినేస్తూ ఉంటే నేను ఇంక ఏడవలేన్నాన్న. ఈ అమ్మకాలు అప్పులు నాకు అర్థం కావట్లేదు నాన్న. మనసు చచ్చి బతుకుతున్నాను.
1: పుచ్చినట్టు బతుకు, చచ్చిన మొగుణ్ణి తలుచుకు ఏడవడానికి బ్రతుకు. నీ కొడుకు ఎప్పటికైనా వచ్చి ఈ పీనుగుల్ని ఈడ్చి తంటే చూడటానికి బ్రతుకు. పడవ వేళ మించిపోతే అరంగర బస్సు దొరకదు, వస్తా.
0: మంచిది నాన్న. గూట్లో దీపం పెట్టించాను, చవరున్నంతసేపు కొట్టుకుంటుంది, ఆ పైన కొండెక్కుతుంది. మంచిది.

0: థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
1: రాఘవ, మీట్ మిస్టర్ సుందరరాజన్, ఏ బ్రిలియంట్ బాయ్. సుందరరాజన్, మీట్.

నిజం పరీక్షించుకున్నట్టు మరీ ఎంచుకున్నాను ఆ అల్లుణ్ణి.

అడుగు, మా విఠలి ఇక్కడే ఉన్నాడు. థ్యాంక్ యూ మిస్టర్ సుందరరాజన్, యూ హ్యావ్ కమ్ ఆల్ ది వే టు సీ మీ, వెరీ కైండ్ ఆఫ్ యూ. చూడు రాజు, సుందరరాజన్ గారిని హోటల్ దగ్గర దింపి నువ్వు వెళ్ళిపో, 11:00 కుట్టి విల్ డ్రాప్ హిమ్ ఎట్ ది ఎయిర్పోర్ట్. మిస్టర్ సుందరరాజన్, రాత్రికి మీతో ఫోన్లో మాట్లాడతా. ఓకే.

0: సుందర్రాజును తగిలేదేం డాడీ?
1: సుందర్రాజనా? ఈ వర్క్ స్పాట్ ఇదివరకే చూపించాం కదా, చాలా బిజీగా ఉన్నాడు. ఇవాళ ఢిల్లీ పోవాలట. అతనికి ఫ్లైట్ టికెట్ అది ఏర్పాటు చేయించావా? వెర్ ఈజ్ అవర్ మేనేజర్ మిస్టర్ దాస్?
0: అన్ని ఏర్పాట్లు జరిగాయి డాడీ, మీరేం వరీ కాకండి. దాస్ కాకపోతే మరో బోస్ చేస్తాడు, పనులు ఆగవు.
1: వెరీ గుడ్. బిజినెస్ మ్యాన్ అంటే అంత షార్ప్గా ఉండాలి
0: డాడీ. ప్రస్తుతం ఈ ఊరు పెరిగిపోతున్న ఈ సమయంలో మనకి ఈ ల్యాండ్ చాలా చౌకగా వచ్చినట్టే లెక్క. బెటర్మెంట్ ఛార్జీలు వేసుకున్నా మనకేం నష్టం లేదు. ఇక్కడ మన స్పిన్నింగ్ మిల్ వస్తుందా అవతల ఆ వైపున, జీవన్ ప్రసాద్ గారు 2 థియేటర్లు కడుతున్నారని విన్నాను.
1: అవుతుందిరా, ఊరన్నాక అది పెరగాలి, అందులో మనుషుల రాకపోకలు పెరగాలి, వాళ్ల వల్ల మనము పెరగాలి. చూడు, నువ్వు రేపు కలకత్తా వెళ్ళాలి, అక్కడ మన షిప్పింగ్ ఏజెన్సీ మేనేజర్ లేడు?
0: అవును, ఖన్నా.
1: ఖన్నా, అతనితో మన సదరన్ నెట్వర్క్కి సంబంధించి నిన్న ఫోన్లో మాట్లాడాను. లైసెన్స్ ప్రాబ్లమ్స్ ఏవో డిస్కస్ చేయాలంటున్నాడు. అవేవో నువ్వు చూడు, మద్రాసులో విశాఖలో మనకి ఏజెన్సీలు కావాలి, ఎవరితో ఎలా వ్యవహారాలు నడపాలో అతనే చెబుతాడు.
0: పెద్దవాడు, అనుభవం ఉన్నవాడు కదా, వింటాను. అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి పని జరిగేటట్టే చూద్దాం.
1: ఈ దాసీడి కనిపించడు. మన పనులు చేయడానికి మనం మేనేజర్లని, సూపరింటెండెంట్లని, సూపర్వైజర్లని పెట్టుకుంటే వాళ్ళు మన కారులు పట్టుకుపోయి మనం నడిచి వెళ్లే దశలో పెట్టేస్తారు.
0: డాడీ, మీ వయసు ఎంత ఇప్పుడు?
1: ఎంత అనుకుంటున్నారా?
0: 52 53.
1: మరొక్క ఏడాది కలుపు 54. అవును, ఎందుకు అడిగావు?
0: ఏమీ లేదు, ఇప్పటికే ఇంత చాదస్తం అయితే ఎలా కాని.
1: చాదస్తం కాదురా, అతి జాగ్రత్త.

0: అడుగో దాసు వచ్చేశాడు.
1: రావయ్యా దాసు రారా.
0: ఏమిటి మన భవిష్యత్తు?
2: వస్తాను డాడీ, మళ్ళీ కలకటా నుంచే మీతో మాట్లాడేది. బాయ్
1: బాయ్.
3: మీరు వస్తారనుకోలేదు సార్. పొద్దుటే విఠల్ గారు చెప్పారు మీరు సాయంకాలం వస్తారనుకుంటున్నా. మన ఆఫీస్కి వెళ్ళి లేఅవుట్, బిల్డింగ్ ప్లాన్లు, ప్రపోజల్స్ ఈ స్పాట్లో ఉండి చూస్తామన్నారని తెచ్చారు.
1: గుడ్. ఆ ఫైల్ ఇలాగయ్యి.
0: డాక్ చూసావా? ఇంపార్టెంట్ లెటర్స్ ఏమైనా ఉన్నాయా?
3: ఆఫీస్ డాకు, చూడవలసినవన్నీ ఫైల్లో పెట్టి మన ఆఫీసులో మీ రూమ్లో ఉంచానండి. ఇవి మీ పర్సనల్ లెటర్స్. అవతల వైపు చిన్న టెంటు, రెండు కుర్చీలు వేయించాను. అక్కడ కూర్చుందిరు గాని సార్. ఈ ఎండలో తిరగడం
1: చూడవయ్యా. ఎండలో తిరగడం ఇష్టం. మరి కాస్త దూరం తిరిగి చూసి అప్పుడు వెడదాం. దాసు, ఈ చెట్లు కొట్టడం, తుప్పలు నరకడం ఎప్పటికవుతుంది? కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇక్కడికి చేర్చడం ఎప్పుడు? షెడ్యూల్ టైం దాటి ఒక్క రోజు ఆలస్యమైనా నేను సహించను.
3: రేపు సాయంకాలానికి సైట్లో ఉన్న కలప కంప క్లియర్ చేసేస్తాం సార్. ఎల్లుండి నుంచి సైట్ని ఇంజనీర్ గారి చేతుల్లో పెట్టేస్తాం.
1: సాయంకాలం ఇంజనీర్ కేశవరావు గారిని నాతో మాట్లాడమను.
3: అలాగే సార్.
1: అమృతవల్లి. ఈ పేరు బాగా గుర్తు. పెద్ద కళ్ళు, తాంబూలం పెదవులు, కొద్దిగా నిరిసిన వంకీల జుట్టు. మరే మరే, ఇన్నేళ్ల తర్వాత ఏమిటి ఉత్తరం? ఏముంటుంది?
4: నాయనా రాఘవ, ఈ అక్షరాల్లోంచి నీకు నన్ను జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం కలిగింది గనక తప్పలేదు. నా వయస్సు ఇప్పుడు 70. నేను నీకు తల్లిని కాకపోవచ్చు, వృత్తిరీత్యా వేసని కావచ్చు. నన్ను ఆదరించి దగ్గరకు తీసిన నీ తండ్రికి కొడుకుగా నువ్వు నా బిడ్డవే. మీ తండ్రి ధర్మాజీరావు గారు నన్ను ఆదరించిన గుర్తుగా 10 ఎకరాల కొబ్బరి తోట బహిరంగంగానే రాసిచ్చారు. మీ చిన్న బావగారు కామేశం గారు ఇప్పుడు ఈ ఊరికి పెద్ద మనిషి, సర్పంచో ఏదో అంటారట. ఆ పేర్లు నాకు రావు. వారు, మీ పెద్ద బావగారు వెనక ఈ భూమి ఎలాగైనా కాజేయాలని చూశారు. నీకో పేరు గుర్తు చేస్తున్నాను, గవర్రాజు గారు.
1: గవర్రాజు?
4: వారు నీ తండ్రిని చంపి జైలుకు వెళ్ళారనే వరకు నీకు తెలుసు. 1969 కాబోలు విడుదల పొంది బయటకొచ్చి దువ్వాయి కాబోలు వెళ్ళి తిరిగి ఈ ఊరి చేరారు. ఈ చల్లని పచ్చని ప్రాంతం కొంత నాశనం చేసి ఎరువులు, రసాయనాలు ఆ ఫ్యాక్టరీ పెట్టబోతున్నారట వారు. అందు నిమిత్తం పచ్చని తోటలు కొనేస్తారు. వారికి మీ తండ్రి నాకు రాసిచ్చిన తోట కావలసి వచ్చింది. మీ తండ్రి జ్ఞాపకం, ఆయనతో స్నేహం నాకే అర్థమైనవి, అనుబంధంగా మిగిలినవి. ఆ పెద్ద మనిషి ఇచ్చిన జ్ఞాపకంగా ఆ భూమి వదలాలని లేదు. ఒక్కసారి వీలైతే ఈ ముసలదాన్ని చూడటానికి రాగలవా? చంద్ర నీకు నమస్కారాలు చెబుతోంది.
1: చంద్ర
4: ఉండనా మరి? అమ్మ అమృతవల్లి అన్నట్టు అమ్మంటే గుర్తుకొచ్చింది. మీ తల్లిగారు 2 ఏళ్ల నాటి కాలం చేశారు. ఒక్కసారి నువ్వు వస్తే

0: సకాలము మాట్లాడుకోవచ్చు.
1: అమ్మ కాలం చూసింది అమృత మిగిలింది. ఎప్పటి వాజ్ఞాపకాలు, ఏనాటి కోనసీమ, ఏమి పచ్చని గాలి అది, ఏమి చల్లని కాలవలవి, వర్షంతో తడిసిన ఏమి నేల వాసనలవి, ఏమి వరిచేలవి. అమ్మలాంటి అమ్మ వెచ్చని ఒడిలాంటి ఏమి కార్తీక మాసపు గోదావరి అది. అరటి దొప్పల్లో ప్రయాణం కట్టే కార్తీక దీపాలు, రథసప్తమికి చిక్కుడుకాయలతో చిన్న చిన్న రథాలు కట్టించి తులసమ్మ దగ్గర అమ్మ పూజలు చేసి చిక్కుడాకుల్లో పిల్లలకు పంచిన ఏమి వెచ్చవెచ్చని బియ్యపు పాయసాలవి. ఇంకా ఇంకా వెనక్కి కాలువ నీళ్లల్లో ఈ తాలాటలు, తులిశాకులు కొబ్బరి వేళ్ళు కలిపి తాంబూలాలు తిని పోటీలుగా నాలుకల ఎరుపులు చూసుకున్న ఓ ఏమి కేరింతలవి. అమ్మ పూజ వేళ వెండి గిన్నె నీళ్లలో తేలియాడి అధిక చక్కని చామంతి పువ్వంత అందమైన అమాయకమైన ఏమి రోజులవి. పసిరి వాసన వేసే చేతులు, బురద కాళ్ళు, ఊలు జడలు, చెంపలు తడుక్కుమనే బుట్టలోలకుల పసిపిల్లల వెర్రి ఆనందపు పరుగులు కేకలు, వేసవి మధ్యాహ్నాల వడగాల్పులు, తలుపుల కళ్ళు మూసుకున్న ఇళ్ళు, తిరగళ్ళ చప్పుళ్ళు. ఓ ఇంకా ఇంకా వెనక్కి ఈ నెలలోంచి ధూళిలోంచి పరిగెత్తి భూగోళాన్ని వెనక్కి తిప్పి చిన్నతనంలోకి పారిపోతే ఎంత బాగుండు.

0: సార్ సార్
1: ఎవరు?
2: ఓ దాస.
0: అవును సార్, ఏదో మీలో మీరే నవ్వుకుంటూ కళ్ళు మూసుకుని పడుకున్నారు. కలేదైనా వచ్చిందా?
2: మరే అదంతా కలలాగే ఉంది.
0: ఏమిటి సార్, మంచినీళ్ళేవనా? ఏమిటలా పరాగ్గా ఉన్నారు?
2: ఏం లేదులే, పద ముందు ఇంటికి వెళ్ళాలి. చూడు దాసు, కన్నాకి ఒక కాల్ బుక్ చేసి విఠల్ అక్కడికి చేరగానే అర్జెంటుగా నన్ను కాంటాక్ట్ చేయమన్నానని చెప్పు.
0: తప్పకుండా సార్.
2: ఎల్లుండి నుంచి ఓ 10 రోజులు నేనుండను. ఇంపార్టెంట్ పేపర్స్ ఏమున్నా ఇవాళ రేపు పట్టురా, సైన్ చేస్తాను.
0: మరి ఫ్లైట్ టికెట్ అది?
2: ఏమీ అక్కర్లేదు లేవయ్యా, కావలిస్తే నేనే చెప్తాను కదా. వెళ్ళు వెళ్ళు.

0: ప్రాజెక్టు మంచిదే, మరి మనం ఇంత దూరం నుంచి నిర్వహించగలమా అని.
1: నిక్షేపంలాగా చేయగలం. నేను కోనసీమలో పుట్టాను, 16 ఏళ్ళు అక్కడ పెరిగాను. ఇండస్ట్రియల్గా అది అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా. ఏ, 3 ఏళ్ల తర్వాత వెళ్ళి అక్కడ మనం ఫ్యాక్టరీ పెట్టకూడదా? ఓయ్, వెనకట్లా లేదు ఇప్పుడు కోనసీమ. రైల్ రూట్ లేకపోయినా ట్రాన్స్పోర్ట్ రోడ్వేలో బాగా పెరిగే ఉండాలి. వీ విల్ స్టార్ట్ దేర్ అన్ ఇండస్ట్రీ.
0: ఓ తప్పకుండా. మన చంద్రం కెమికల్ టెక్నాలజీ కదా, అమెరికా నుంచి రప్పించేద్దాం, వాడికే ఒప్పగిస్తే సరి.
1: గుడ్ ఐడియా కమల. నాకు ఆ ప్రాంతంతో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. కొందరు ఇంకా బతికుంటే వాళ్ళ మీద కసిగా కూడా ఉంది. ఇవాళ విఆర్ రాఘవ అంటే అక్కడ ఎవ్వరికీ తెలీదు, ఇండస్ట్రియలిస్ట్గా కూడా తెలిసే అవకాశం లేదు.
0: వెళ్ళండి, కానీ ఈ రహస్యం ఎందుకు? హాయిగా దర్జాగా వెళ్ళి ఎవరినైనా ఆజ్ఞాపించగల దశలో ఉన్నారు మీరు.
1: నిజమేను, అక్కడ వాళ్ళని కొన్నాళ్ళు ఏడిపించి హఠాత్తుగా కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టోలాగా ఆశ్చర్యపరచాలని చిన్న చాపల్యం ఉంది. దాన్ని తీరనిద్దు. మామూలు రైళ్లల్లో, బస్సుల్లో, జట్కా బళ్ళ మీద కాలినడకన ప్రయాణం చేయాలనుంది. ఇదో సరదా అంతే.
0: మీ ఇష్టం కాశీ.

0: జిలీ కథలోలాగా రొట్టె మూట గట్టి మనకపోతే చాలు. మీరు రేపు కదూ బయలుదేరేది, రహస్యంగా ఉంచుతాలండి. విఠలేమన్నాడు?
1: నువ్వన్నట్టే అన్నాడు ప్రాజెక్టు మంచిది అని.
0: ఈ 10 రోజులు మీ ముద్రాధికారం నాకిచ్చేశారన్నమాట.
1: మౌన ముద్రాధికారం భర్తది, ముద్రాధికారం భార్యది, ఏమంటావు?
0: చాలండి, నేర్చుకుపోయారు.

0: సాల్ రాబాయ్ సాల్, ఒళ్ళు పట్టం ఆపేసే, ఏ నీళ్ళు తలుపు. ఓ నోకరాజో ఎల్రా,
1: కావేశం గోడు మా అయ్యగాడురా బాబు.
0: జగపతి గారి దేం పౌరున్నారులే, తద్దినం పెట్టు ఓడి తమ్ముళ్ళగా తోడల్లుడికి తరిగినతో.
2: చూడురే, ఆ చంద్రవదన తల్లి ధర్మాజీరావు దానం వదులుద్దా అని కామేశం గూడు గోతిగాడి నక్కలాక 10 ఎకరాలు లాగేద్దామని చూస్తున్నాడరే.
0: అమృత వల్లంటే ఆడికి ఏడు తెలుసు,
2: పుల్లాంటి ధర్మాజీరావుని బొగ్గనెట్టేసింది. దీంతసా కొయ్య 10 ఎకరాల తోట ముక్క చున్ను ముక్కలా పట్టుకోకుంది కదరా బాబు.
0: జామ్మని రోడ్డు కానుకుంది తోట, దాని తోట దాటి వస్తే గానీ మన సైట్లోకి నేరుగా రోడ్లోంచి రాలేం కదా. పొలంలోకి అయితే పర్లేదు, ఫ్యాక్టరీ అడితే తోట నుంచి సరాసరి మెయిన్ రోడ్ ఇంకడిపోద్ది. ఓ పక్క చల్లగా గెట్టం సడేసామనుకో, ఏదో కట్టడానికి సుఖానికి పడి ఉంటుందని నా గోళా. ఎలా నోకరాజు వెళ్ళి చెప్పు అమృతవల్లికి, తోట ఏదో కాడికి కట్టుకుని ఇచ్చేయమను, కాదంటే దత్తావేజులు సరిపేద్దాం, సింపేద్దాం, తోట కలిపేద్దాం. ఎలా నోకరాజు.

0: ఇదే కదా ఇల్లు, ఇదే, ఏమీ మారలేదు.
1: వచ్చే వచ్చే.
2: ఎవరది
0: నువ్వు?
2: లోనకి రండి.
0: నువ్వు చంద్రవదన కదూ?
2: అవునండి, చంద్రవదన ఇంట్లో చంద్రవదనే ఉంటుందండి.
0: నేనెవరు పోల్చుకో చూద్దాం.
2: ఎరిగినట్టు ఉంది, ఎరగనట్టు ఉంది, అయినా వృత్తి మానేశానండి.
0: చంద్ర, నేను రాఘవని.
2: రాఘవా, అమ్మా అమ్మా, రాఘవ రాఘవ వచ్చారే.
0: చంద్ర రే, ఏమిటి రే, వచ్చాడు రాఘవ గారు.
2: ఎన్నాళ్ళకి రా, ఎన్నేళ్ళకి వెతుక్కుంటూ వచ్చావా? పద అమ్మా, నీ ఉత్తరం కోసం తెగ ఎదురు చూస్తుంటే నువ్వే వచ్చేసావు. అవును, అన్నం తిన్నావా?
0: లంచ్లు డిన్నర్లు బ్రేక్ఫాస్ట్ల నాగరికతలోంచి అన్నం తిన్నావా అనే నాగరికతలోకి వచ్చేసా. అవును, ఇప్పుడు వండి పెట్టాలే.
2: ఎంతసేపు? అమ్మ దగ్గర కూర్చో, క్షణంలో పిలుస్తాను. అమ్మయ్యా, నువ్వు వచ్చేసావు, అమ్మ గురించి బెంగలేదు.
3: ఎవరే చంద్ర వచ్చింది? దీపం వెయ్యి, కనపడటం లేదు.
0: అమ్మా, నేనమ్మా రాఘవని. నీ రాఘవని?
3: రాఘవి నా నాయనే.
0: అమ్మా
3: వచ్చావా నాన్న?
0: వచ్చానమ్మా.
3: ఉత్తరం ముక్క రాసే తీరుపడి ఉంటుందో ఉండదో అనుకున్నా, మనిషివే వచ్చావా నాన్న?
0: వచ్చానమ్మా.
3: నాన్న చూసావా, ఇదిగో ఇలా ఉన్నాను. నాన్న ఏమనుకోకున్నా, చిన్నప్పుడు చనువు కొద్దీ నువ్వు నువ్వు అనేస్తున్నాను.

0: అమ్మా, నీకు గుర్తుందో లేదో, నిన్ను మీరు అని నేను ఒకసారి పిలిస్తే అమ్మని మీరనొచ్చునా అని మందలించావు. మరి కొడుకుని మీరు అనొచ్చునా? మరి చెప్పు.
1: నాయనే, మా రాఘవుడే.
0: నీరాఘవుడినేనమ్మా.
1: నాన్నా, అన్నం తిన్నావా?
0: తింటాలి అమ్మా, నువ్వు అలా కూర్చో. ఎన్నో కబుర్లు నేను అడగాలి, నువ్వు చెప్పాలి.
1: ఒకటి రెండు కాదు, 40 ఏళ్ల కబుర్లు చెప్పాలి. 2 పూటలు 2 వేళ్ళు
0: 10 రోజులుంటా చాలా. అయితే నేరెవరైంది అప్పుడే ఎవ్వరికీ చెప్పకూడదు.
1: అలాగే నాన్న, అలాగే.

0: అయ్య బాబాయ్ బాబు, కామేశం గారే, ఓరు ఓరు ఓరు ఓరు, జగపతి గారు కూడా దయచేశారు. రాండి రాండి రాండి రాండి రాండి.
1: నోకరాజా, కొబ్బరి బొండాలు కొట్టించా.
2: అబ్బే ఏం వద్దు, ఇప్పుడే కాఫీలు పుచ్చుకొచ్చాం, కొంచెం మాట్లాడాలి.
3: తమరు మాట్లాడాలి అన్నారంటే అక్కడ లిటికేషన్ ఉందన్నమాట. చిన్న శ్రేణికి ఇసిరాను అంతే.
2: ఏటి సంగతులు చెప్పండి. హైదరాబాద్ అన్నారు, పూణె అన్నారు, ఏదో మీరు చెయ్యేసి కలిసి వస్తే మన ఏరియాలో ఫ్యాక్టరీలు గుద్ది అనుకున్నాను.
4: అదే మాట్లాడదామని తమ్ముడు గారు అంటున్నారు.
2: మీరే చెబుతురు, గవర్రాజు గారు ఫ్యాక్టరీ పెట్టారు అంటే షేర్లకి సంచడు రూపాయలు ముందు పరవగలిగింది మీరే.
1: లౌక్యాలు వద్దయ్యో కామేశం గారు, కథలోకి రండి.
4: హైదరాబాదు, ఫోను అన్నీ అయ్యాయి. ఈ ఫ్యాక్టరీ వ్యవహారానికి చాలా తతంగం ఉంది. ఇది కోట్లతో వ్యవహారం కదా, ముందు కేంద్ర ప్రభుత్వం వారు లైసెన్స్ మంజూరు చేయాలి.
2: అవును, మనకీ తెలుసు, బ్యాంకులు ఒకటి కాకపోతే రెండు మూడు కలిసి అప్పిస్తాయట. దీనికి రిజర్వ్ బ్యాంకు అనుమతి కూడా కావాలట.
1: అది మనకే తెలుసు.
4: మరి ఇకనే ముందుకు పోవడమే.
1: చూసుకుని వెళ్ళాలండి బాబు. కేంద్రంలో మీ చుట్టాలన్నారు, స్టేట్లో మీ స్నేహితులు అన్నారు.
2: అదేదో పద్ధతి అనుకునే కేంద్రం నుంచి లైసెన్స్ కొట్టుకు రావాలండి బాబు. ఈ పట్టీని మనకి పోటీ నిలిచేవాళ్ళు లేడుగానండి అయ్యా. బ్యాంకు రుణాలు గట్రా అంటే ఏదో తంటాలు అడచ్చు. అక్కడే చిన్న మెలికి ఉంది. మీరు గనక మాకు కాస్త అడ్డం పడి ఒడ్డుకెక్కిస్తే మీ పని క్షణాల మీద జరిపించుకురాము.
3: కామేశం గారు అంటే లిటికేషన్ అన్నది అందుకే. పని తీరాలంటే పచ్చి నెత్తురు తాగేవోడి పాదాలాడతారు, అరేబియా ఓడి డేరాలోకి ఒంటి సొరబడ్డట్టు శత్రు శిబిరంలోకి ఎంటర్ అయిపోతారు. చిన్న పరాశికం అంతే.
2: అమ్మమ్మమ్మమ్మ, అంత మాటొద్దు. మనం శత్రువులు ఏమిటి? ఏవో పొరపాట్లు గ్రహపాట్లు ఎవరి వలనైనా ఉంటాయి. కాలం అన్నింటినీ హరిస్తుంది. అలా ఒక్కనాటికి భావించొద్దు గవర్రాజు గారు.
1: సర్లేవయ్యా బాబు, చెప్పండి.
4: విఆర్ రాఘవ పేరు విన్నారా? బిజినెస్లో పెద్ద చెయ్యి. ఫ్యాక్టరీలు, గిక్టరీలు, షిప్పింగ్ ఏజెన్సీలు ఓహ్ చాలా ఉన్నాయి. వాడు మా కామేశానికి నాకు రెండు ప్లేటరీ నోటీసులు ఇప్పించాడు.
3: వాడెవడు? మన ఏరియా కాదు, మన గొడవ కాదు, మీకేట్ నోటీసు?
2: అబ్బా వాడెవడో కాడండి బాబు, మా బావమరిది రాఘవరావు.
3: అప్పుడెప్పుడు పారిపోయిన కుర్రోడా? అబ్బా అంత పెద్దోడయ్యాడనమాట. ఏటంటాడు?
4: తరాలుగా సంక్రమించిన తమ తండ్రి గారి స్థిరచరాస్తుల్ని మేమిద్దరం తను మైనరుగా ఉన్న కాలంలో పడేసుకున్నామని సారాంశం. ఆ ఆస్తుల పత్రాలు, రుణధన వివరాలు అట్టుపుట్టాలు పెళ్ళగిస్తున్నాడు.
1: శబాస్, ఎన్నాళ్ళు మెదలకున్నాడేం పాపం. ఏయ్, ఏది ఏమైనా తండ్రి స్వార్థితం కాదు గనక
3: అడు గొడవెడితే సిక్కేనే.
2: అందుకే మీరు, నేను, మా అన్నగారు ఆయన్ని దర్శించుకుని మీరు కొంచెం అటు ఇటు కలిగించుకుని భూములున్నవి మా ఏరియాలోను, మీరేమో వేరే చోట, అందుకని కుటుంబాల్లో కుటుంబాల్లో ఏవో సర్దుబాట్లు చేసుకోండి అని అవసరమైతే బెదిరించి నచ్చ చెప్పాలి.
1: తండ్రిని చంపినోడిని కొడుకు దగ్గరికి రికమండేషన్, పులిని మేకని పాలు తాగించినట్టు. చేశాని అనుకో, అమృతవాళ్ళు.

0: లో ఆ ఫ్యాక్టరీలో మనకు కావలసిన సరుగ్గా ఉత్పత్తి అవుతోంది, ఎన్ని రోజుల్లో మార్కెట్కు పెడుతోంది, నాణ్యం అమ్మకంలో వేగం ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఆరాలు కావాలి వాళ్ళకి. మనకి పొలాల అనుభవం ఉంది, రాఘవకి ఫ్యాక్టరీల అనుభవం పలుకుబడి ఉన్నాయి. అతని చేత కొన్ని షేర్లు పెట్టించి రుణాలు గట్రా సంపాదిద్దాం.
1: భూముల విషయంలో అడ్డు రాకుండా చూద్దాం.
0: ఎలా ఉంది?
2: మీ దెబ్బకి మీ ఇద్దరం ఎగిరిపోతాం. ఎలాగంటారా, ఫ్యాక్టరీ పెట్టుబడి లెక్కల్లో మెలికిలెట్టి ఆయన నన్ను ముంచేస్తాడు, భూముల కథల్లో మెలికిలెట్టి నేను ఆయన్ని ముంచేస్తాను. మీరిద్దరూ సేపుగా ఒడ్డును కూకుని సోద్యం సూద్దురు కాని గొప్ప రాయబారానికి వచ్చారులే.
3: అది కాదు, చెప్పేది పూర్తిగా వినండి.
2: వినలేనయ్యా బాబు, పాయింట్ దొరికేసింది. డెబ్బయ్యో పడిలో పడ్డా పర్లేదు. ఓరు నోకరాజో, అయ్యగాళ్ళని ఇద్దరిని బండి కట్టి ఇంటికి ఆడ దించేసిరా. కావేశం బాబు, ఇండియాలో ఫ్యాక్టరీలు ఎట్టిన రాఘవ గారు ఒక్కరే కాదండి అయ్యా. నేను దేశం తిరిగాను, దెబ్బలు వేశాను, తిన్నాను. తలుచుకుంటే అమెరికా వెళ్ళి ఐడియాలు కొనియగలను. ఒరే నోకరాజా, ఆ తెలుగు తాత్పర్యాల సూత్రాల బుక్ తేరా కాసేపు చదువుకుందాం.

0: రాఘవా, అదిగో ఆ హద్దు చూసావా? అంతవరకు గవర్ రాజు గారి భూములు, ఈ తోట మనది.
1: చాలా బాగుంది చంద్ర, ఇంత చల్లదనం ఇంత పచ్చదనం కంటి నిండా చూసి ఎన్నీళ్ళైపోయిందో. ఒక ఇంగ్లీషు రచయిత ఏమన్నాడో తెలుసా, మనుషుల్ని చూసిన వికారం పోవాలి అంటే కాసేపు పచ్చని చెట్లకేసి చూడమన్నాడు.
0: ఎవరో పాపం బాగా చెప్పాడు.
1: అవును, గవర్రాజు గారు ఏం ఫ్యాక్టరీ కడతాట ఇక్కడ?
0: రసాయనాల ఫ్యాక్టరీ అనుకుంటా.
1: ఇంత చక్కని వ్యవసాయాన్ని ఫలసాయాన్ని తీసేసి ఇక్కడ ఫ్యాక్టరీ కట్టకపోతే ఏమిటి అని.
0: దాంట్లో ఎక్కువ లాభాలు వస్తాయేమో కదా.
1: ఒక లాభం కోసం అంతకు పూర్వం మంచిగా ఉన్నదాన్ని పాడు చేసుకోనక్కర్లేదు కదా.
0: ధనాశ అలా ఆలోచించనివ్వదు
1: చంద్ర. నేను ఫ్యాక్టరీలు పెట్టాను, వ్యాపారాలు చూస్తున్నాను. పంటలు పండని, నీటి వసతి ఎక్కువగా లేని భూములైతే ఎకరాలకు ఎకరాలు కొని ఎంత పెద్ద పరిశ్రమలైనా పెట్టాల్సిందే. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క తూకం ప్రకృతిలోనూ పరిసరాల్లోనూ ఉంటుంది. దాని పరిధిలో అది కొన్నింటినే ఇముడుచుకుంటుంది. గవర్రాజు గారు ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే ఆ తూకం చెడగొడతాడు.
0: నువ్వేమీ ఇక్కడ అడ్డుపడలేవు.
1: ఫ్యాక్టరీకి లైసెన్స్ అంటే ఎన్నో విషయాలు చూస్తారు. అవన్నీ నెరవేరినప్పుడు కదా ఈయన ఫ్యాక్టరీ కట్టేది.
0: ఏమో రాక్షసుడు అసాధ్యుడు ఆయన, లైసెన్స్ తీసుకొచ్చి తీర్తాడు.
1: అప్పుడు అడ్డుకోవడానికి నేనున్నాను. చూడు, ఇది అమృతవల్లి భూమి వ్యవహారం కాదు, ఇది వాతావరణ సమస్యకు సంబంధించిన వ్యవహారం. కానీ చూద్దాం.
0: 10 రోజుల్లో 5 రోజులు అయ్యేపోయాయి, మరో 5 రోజుల్లో వెళ్ళేపోతావు.
1: వెళ్ళనుగాక వెళ్ళను, వెళ్ళినా తిరిగి వస్తాను. ఈ చుట్టుపక్కల భూములు కొంటాను, వ్యవసాయం చేస్తాను. చూద్దాం, తొందర ఏముంది, పద ఇంటికి పోదాం.
2: తమ్ముడు గారు, చంద్రవదన ఓ ముసలి సరసుని చేరదీసినట్టుంది. నిన్న వాళ్ళ కొబ్బరి తోట మలుపులో ఇద్దరు కనిపించారు.
3: నా మొహం ప్రాణం విసిగిపోతుంది అన్నగారు. ఆ రాఘవగాడి కాళ్ళ మీద పడి, ఒరే తప్పైందిరా బాబు అని, ఖర్చు పెట్టేసిన డబ్బును వదిలేయమని, గవర్రాజు మనల్ని అమ్మమని అడిగిన 25 ఎకరాల ఖండం వీళ్ళ నాన్నది వీడికి అప్పగించేద్దాం. బంగారం విషయంలో వాడి సొంత అక్కలను కాదనడు కదా. ఇల్లు మనమేం ముట్టుకోలేదు. వాడి ఆచూకీ తెలియక పాడు పెట్టి ఉంచడం ఇష్టం లేక మనం వాడుకుంటున్నాం అంతే. ఎలా ఉంటుంది కదా?
2: బేషుగ్గా ఉంటుంది. మనం కలిస్తే గవర్రాజు తగ్గుతాడు. బుసలు కొట్టగలడు గాని కాటేసే వయస్సు అయిపోయింది.
3: చంద్రవదన ఎవరినో చేరదీసిందంటున్నారు. తల్లి భూమి రక్షించుకోవడానికి అయి ఉంటుంది. అయినా ఆ మనిషి ఎవరో ఆరా లాగండి, చెప్తాను.
4: రాఘవా.
1: ఏమ్మా?
4: ఏదో ఉత్తరం కాబోలు, కవర్ వచ్చింది.
0: ఏది ఇలాతే? ఎక్కడి నుంచి?
1: మా పెద్దాడు రాశాడు. వాడు సుందర్రాజన్ అనే ఒక ఆఫీసర్ ద్వారా మేమిక్కడ ఫ్యాక్టరీ కట్టడానికి కేంద్రం నుంచి లైసెన్స్ సంపాదించడం వరకు మా

0: పడేసేట. మాకు ఈ రంగంలో అనుభవం ఉంది కనుక లైసెన్స్ పొందడం, ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందడం పెద్ద కష్టమైన పనులేం కావు.
1: ఏమిటి, నువ్వు ఇక్కడ ఫ్యాక్టరీ కడతావా? నిన్న ఏమన్నావు నాతో?
0: అదే ఇప్పుడు అంటున్నాను, ఆ ప్రయత్నమే విరమించుకుంటున్నాను. మొదట అమ్మ ఉత్తరం చూడగానే గవర్రాజు మీద కసితో ఇక్కడ రంగంలోకి దిగి ఎదుర్కోవాలి అనే వచ్చాను. కానీ ఈ ప్రాంతం వాతావరణం పరిశ్రమల్లే, అందున భారీ ఫ్యాక్టరీల్ని ముడుచుకోదు. ఇంకేదో మంచి పని చేయాలని ఉంది మరి.
1: నాయన చల్లని మాట అన్నావు. నువ్వు అదే చేస్తే మీ నాన్న నాకిచ్చిన తోట నీకే రాసేస్తాను, రేపే ఏర్పాటు చేయించు.
0: అమ్మా, అది నేను చంద్రకి ఇచ్చేస్తున్నాను, నా చెల్లెలు కదా, ఇంకా రాత కోతలు ఏమీ అక్కర్లేదు.
1: రాకవా, ఒరే రాకడు
0: చంద్ర.
1: ఓ మీరా?
2: అవునమ్మా, మేమే. రాఘవుడు
0: ఎవరా? రాఘవుడు
3: నువ్వే, నువ్వే మా రాఘవుడు. నీ కాళ్ళు పట్టుకుని బతుకుదామని వచ్చాం.
4: ఇగో కోర్టులు కేసులు నోటీసులు ఏమీ వద్దు.
2: అక్షరశ మీ నాన్న ఆస్తి వివరాలన్నీ తెచ్చాను. కానీ అయితే కొంచెం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పోతే బాగుంటుందని నా ఊహ.
0: కూర్చోండి, చూడండి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి అన్నారు, ఇవ్వడం బెటకండి, పుచ్చుకోవడానికే వచ్చాను. పుచ్చుకుంటాను, వదలడం వదలకపోవడం నా ఇష్టం.
2: లెక్కలు దస్తావేజులు బంగారాది వస్తు వివరాలు ఇవి ఇవి ఇంటికి సంబంధించిన కాగితం కరామత్తులు. ఆ పైన నీ చిత్తం మా భాగ్యం. నోకరాజు, ఎన్నావంట్ర కథ? చంద్రవదని ఇంటో దిగిన ముసలాయన ధర్మాజీరావు కొడుకంట. తోడళ్ళిద్దరు వెళ్ళి భగవంతుడు పేచచ్చమైనప్పుడు ధర్మకర్తలాగా చేతులు కట్టుకుని నిలబడ్డారంట. ఇది బాగానే ఉంది, ఫైటింగ్లోంచి నక్కలు రెండు జారుకున్నాయి. శబాస్, ఉండు ఒకసారి బలాబలాలు చూద్దారే. బామ్మర్దితో రాజీకొచ్చి ఆయన్ని ఫ్యాక్టరీకి పోటీ ఎడతన్నారన్నమాట. ఆయన కసి కోసమేనా నాకు అడ్డొత్తాడు. ఆ పొజిషన్లో మనం ఉన్నా అంతే కదా. ఇద్దరు ఎదవల పోరు సడిశాడు గనక ఆ రాఘవ గారికి ఓ పాయింట్ వేద్దాం. మనం కార్డు తిప్పాలంటే ఏటి చెయ్యాలా? ఏటి చెయ్యాలా? సేద్దరి
0: అది గది అలాగన్నారు, బాగుంది. ఫ్యాక్టరీలు కావాలి కానీ ఇలాంటి చోట కాదండి. మీ దారికి నేను కానీ నా దారికి మీరు కానీ అడ్డు రానక్కర్లేదు. వేరే చోట అనండి, నేను చేసే సాయం కూడా చేస్తాను.
2: రాఘవ బాబు, నేను మీకు అపకారం చేసింది యథార్థమే.
5: దేవుడు నా పిల్లాన్ని పిల్లదాన్ని అటుకుపోయాడు.
6: నా భూములు కూడా నీకేమ్మంటున్నావు? తీసుకో, పది ఇటు అటు.
2: ఫ్యాక్టరీ వ్యవహారం మాత్రం ఏదోలా చూడాలనే ఉంది.
0: అయితే గొడవలేదు, మీ భూములు మీకే అట్టబెట్టుకున్నా నేను ఈ ప్రాంతంలో మరో చూడగొని నేను కోరుకున్న ఈ చల్లని ప్రాంతంలో స్థిరపడతాను.
5: మీరే తీసుకోండి.
0: అలాగే, సంతోషం.
7: ఏమిటమ్మా, డాడీ మొత్తం ప్రపోజల్ అంతా మార్చేశారు. అక్కడ ఫ్యాక్టరీ వద్దుట, వ్యవసాయం అంటారేమిటి, మనకేం తెలుసు?
1: మనకి తెలియనివి ఆయనకి చాలా తెలుసు, ఆయన ఇష్ట ప్రకారమే. కానీ
7: ఇదేమిటమ్మోయ్, నిన్న రాత్రి దాకా ఆయనతో దెబ్బలాడతానన్నదానివి, తెల్లారేసరికి అభిప్రాయం మార్చేసుకున్నావా?
1: అవును, మార్చుకున్నాను. మా నాన్న ఆయనకి పరిచయం అయిన కొత్తల్లో మూడు సూత్రాలు చెప్పారట.
7: ఏమిటో అవి?
1: వ్యాపారంలో ఆవేశపడకూడదట, ప్రతి మనిషిని వ్యవహారాన్ని బాగా అనుమానించాలట, నిదానించి నిర్ణయించాలట. ఈ సూత్రాల సారాంశం తన ప్రస్తుత నిర్ణయంట. మనం కాదన్నా, ఆయన సోర్సెస్ ఆయనకున్నాయన్నమాట.
7: డాడీ చాలా జాగ్రత్త మనిషమ్మా. ఓకే, ఆయన ఏం చేయమంటే అలాగే చేద్దాం.

0: రాజు చేతులు కడుక్కున్నాను రా, ఎన్నాళ్ళు ఆ కుర్రోడు ఏమైపోయాడా అని లోపల పీకుతోనే ఉందోరే. మా ఆవిడ కూతురు ఒకేసారి చచ్చిపోయినప్పుడు మరీ మరీ గుర్తొచ్చాడ్రా.
1: నాయనా, నువ్వు ఇక్కడే స్థిరపడతావా?
2: అవునమ్మా.
1: వ్యాపారాలు కొడుకులకి ఇచ్చేస్తావా?
2: నీ కోడలు కూడా వస్తున్నానని రాసిందమ్మా. మా నాన్న కట్టిన ఇంట్లో కాలక్షేపం చెయ్యాలనుంది. ఆకుపచ్చదనంలోంచి నగరాల యంత్రనాగరికతలోకి వెళ్ళాను, విజయాలు సాధించాను. మళ్ళీ పచ్చదనంలోకి, పసితనమంతా అందమైన పచ్చని లోకంలోకి రావాలనుంది. పరుగులు మానేసి నిలబడాలని ఉంది. పొగగొట్టాల కాలుష్యం నుంచి బయటపడి తడిసిన ఈ పొలాల తోటల మట్టి వాసన పీల్చుకోవాలనుంది. భవనాలు విడిచి పల్లెవాగిట్లోకి రావాలనుంది. ఋతువులు మారే సొగసు, నీలాకాశం కింద ఆకుగుబురుల్లో అల్లరి చేసే పిట్టల సందడి వినాలనుందమ్మా. అడివంత స్వేచ్ఛగా, ఆకాశమంత విశాలంగా బతకాలని ఉంది. తెల్లవారుజామున నక్షత్రాలు విలిసిపోతూ ఎర్రెర్రని ఉదయాల్ని చల్లగా పట్టుకొచ్చే పగడాల పొద్దులు చూడాలని ఉంది. కలతలతో నలిగిన యవ్వనాన్ని, ఆలోచనలతో పండిపోయి ఎండిపోతున్న వయస్సుని అవతల పారేసి హాబగా తాగబోతే ముఖమంతా చిమ్మి ఉక్కిరి బిక్కిరి చేసి తల్లిపాలంత స్వచ్ఛమైన నా పసిరి పచ్చని ఈ సీమను కౌగిలించుకొని ఆదమరుచి నిద్రపోవాలనుందమ్మా.

0: వరకు ఆకుపచ్చని కోరికలు నాటుకుంటున్నారు. రచన నిర్వహణ శ్రీ ఇంద్రగిరి శ్రీకృష్ణ, సహకారం శ్రీ శ్రీరామోహన్ రావు, సాంకేతిక
1: సహకారం శ్రీ ఐవి రావు. ఇందులో
0: పాల్గొన్న వారు స్నేహితులు పి రామచంద్ర కశ్యప్, ఎన్విఎల్ సాంబశివరావు, శ్రీ రామ్మోహన్ రావు, జె సదాశివరావు, ఎంవిఎల్ నరసింహారావు, వెన్నుకోట విజయరాం, కోట శంకర్రావు, బోయినపల్లి రామారావు, శ్రీమతులు మంగళపు ఇందిర, వి కల్పన, మద్దాలి సుశీల, ఎం నాగరత్నమ్మ.
2: ఆకాశవాణి వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు, 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
3: శ్రీమద్ భగవద్గీత

0: ఎవరు అనన్యప్రేమికులైన నా భక్తులై పరమేశ్వరుడనగు నన్ను నిరంతరము స్మరించుచు నిష్కామభావముతో భజించుచుందురో, నిరంతరము చింతించుచుందురో, అట్టివారల యోగక్షేమములను నేనే స్వయముగా ప్రాప్తింపజేయుదును.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరాంప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి, వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజూ ఉదయం 7:15 కు

ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం. భగవద్గీత పారాయణం

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై యువలయ. ఈ కార్యక్రమంలో కొన్ని చిత్రగీతాలు వింటారు. ఈ కార్యక్రమంలో ముందుగా స్వర్ణకమలం, ఈ చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా, సాహిత్యం సిరివెన్నెల.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండ. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: శ్రీవారికి ప్రేమలేఖ. ఈ చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం రమేష్ నాయుడు. సాహిత్యం వేటూరి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: చిత్రగీతాలు వింటున్నారు. ఈ కార్యక్రమంలో అభినందన ఈ చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట వింటారు. సంగీతం రమేష్ నాయుడు.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పులకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై యువలయ. ఈ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి రమేష్ నాయుడు సంగీతం అందించి ఎస్ జానకి పాడిన పాట చిత్రం డబ్బు డబ్బు డబ్బు.

సప్తపది ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట వింటారు. సంగీతం కేవీ మహదేవన్, సాహిత్యం వేటూరి.

నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.

అతిలోక జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రా బృందం పాడిన పాట వింటారు. సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరి.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: రోజా ఈ చిత్రానికి మిన్మినీ పాడిన పాట వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం రాజశ్రీ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పనిదినాలలో సమర్పించగలరు.
1: యువలయ ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై. ఇప్పుడు వినండి లయ విన్యాసం. ఈ కార్యక్రమంలో ఆదితాళంలో శ్రీ బివిఎస్ ప్రసాద్ గారి మృదంగం, శ్రీ ఏఎస్ శంకర్ గారి ఘటం వింటారు.

మీరింతవరకు లయ విన్యాసం. ఈ కార్యక్రమంలో ఆదితాళంలో శ్రీ బిఎస్ ప్రసాద్ గారి మృదంగం, శ్రీ ఏఎస్ శంకర్ గారి ఘటం విన్నారు.

మీరు వింటున్నారు 102.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు వినండి చిత్రగీతాలు. ఈ కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట మనశంకర్ వరప్రసాద్ గారు ఈ చిత్రానికి మిన్మిని పాడిన పాట వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్.

అప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండ. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.

చిత్రగీతాలు ఈ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో సిరివెన్నెల సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించి కార్తీక్ శ్రేయా ఘోషల్ పాడిన పాట వింటారు, చిత్రం వర్షం.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. మరి తర్వాత వినబోయే పాట లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ చిత్రం నుండి అనిరుద్ధ్ రవిచందర్ పాడిన పాట వినబోతున్నారు.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట 8 వసంతాలు. ఈ చిత్రం కోసం కార్తీక్ ఇంకా శ్రేయా ఘోషాల్ గానం చేశారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తర్వాత చందమామ ఈ చిత్రం కోసం కార్తీక్ ఎంఎం శ్రీలేఖ నోయల్ ఆలపించిన సుద్దాల అశోకతేజ గీతం వినబోతున్నారు. సంగీతం కెఎం రాధాకృష్ణన్.
1: Man is moon, moonlight is woman, both are loving together, Chanda Mama.

0: Hey, baby!
1: తర్వాత వినబోయే పాట హాయ్ నాన్న. ఈ చిత్రం నుండి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

మీరు విన్న పాట గేమ్ చేంజర్ చిత్రం కోసం కార్తీక్ ఇంకా శ్రేయా ఘోషాల్ గానం చేసిన పాట విన్నారు. కార్యక్రమంలో తర్వాత ది ఫ్యామిలీ స్టార్ ఈ చిత్రం కోసం మంగ్లీ ఇంకా కార్తీక్ ఆలపించిన గీతం వింటారు.

0: మీరింతవరకు చిత్రతరంగిణి ఫిలిం గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 సమయం 6 గంటలు కాస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं नवीन सक्सेना. अमेरिका, ब्रिटेन और 12 अन्य पश्चिमी तथा एशियाई देशों ने 2016 के मध्यस्थता

0: సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
1: ఆర్బీఐ అంటుంది,
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ముంబై ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పరామర్శించారు. బీసీ బిడ్డల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమృత్ భారత్ పథకం కింద దేశంలోని రైల్వే స్టేషన్లను అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. ముంబై కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో కుడి భుజానికి ఆపరేషన్ చేయించుకుని చికిత్స పొందుతున్న రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పరామర్శించారు. ముఖ్యమంత్రి ఈరోజు ముంబై ఆసుపత్రికి వెళ్లి పవన్ కళ్యాణ్తో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని, ఆపరేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రొటేటర్ కఫ్ గాయంతో పాటు భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉండటంతో కుడి భుజానికి శస్త్రచికిత్స చేశామని, కొన్ని రోజుల తర్వాత ఎడమ భుజానికి శస్త్రచికిత్స జరగనుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండల కేంద్రంలో ఈరోజు పర్యటించారు. ఎంజేపీ గురుకుల పాఠశాలలో 75 లక్షల రూపాయలతో P4 విధానంలో నిర్మించిన డైనింగ్ హాల్, డార్మిటరీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీ బిడ్డల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ చేపట్టిన సంస్కరణల ఫలితంగా 10th ఇంటర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 109 గురుకులాలు ఉన్నాయని, ఈ ఏడాది కొత్తగా మరో 10 గురుకులాలను స్థాపిస్తున్నామని, 6 ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. ఎంజేపీ స్కూళ్లు, బీసీ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్న మంత్రి, ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేశామని, సన్నబియ్యంతో రుచికరమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. రాయనపాడు రైల్వే స్టేషన్ అభివృద్ది పనుల భౌతిక, ఆర్థిక పురోగతి 100% పూర్తయిందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ తెలిపారు. ప్రయాణికుల సౌకర్యాలు, భద్రత, ఆధునిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ పలు కీలక పనులు పూర్తి చేశారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 35 కోట్ల రూపాయలకు పైగా నిధులతో అభివృద్ది పనులు జరిగాయని, కొండపల్లి బొమ్మల పెయింటింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. విజయవాడ ప్రధాన స్టేషన్లో రద్దీని తగ్గించడానికి ప్రత్యామ్నాయ శాటిలైట్ టెర్మినల్గా రాయనపాడు స్టేషన్ అత్యాధునిక హైటెక్ హంగులతో ఈ నెల 17వ తేదీన ప్రారంభానికి సిద్దమైందని చెప్పారు. అమృత్ భారత్ పథకం కింద దేశంలోని రైల్వే స్టేషన్లను అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని ఎంపీ కేశినేని తెలియజేశారు. నిన్న తుదిశ్వాస విడిచిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన జానకి చిత్రపటానికి పూలమాల వేసి భారతీయ సంగీత రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. తెలుగు నేలపై జన్మించిన జానకమ్మ 6 దశాబ్దాలకు పైగా తన అపూర్వ గానంతో కోట్లాది సంగీతాభిమానుల హృదయాలను గెలుచుకున్నారని ముఖ్యమంత్రి అన్నారు. ఆమె పాటలు అందరి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయంటూ జానకమ్మ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. స్పెయిన్లోని మాడ్రిడ్లో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 4లో భారత మహిళల కాంపౌండ్ జట్టు రజత పతకాన్ని కైవసం చేసుకుంది. వెన్నం జ్యోతి సురేఖ, కృతికా ప్రదీప్, చికితా తనిపర్తి అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా రాష్ట క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి భారత మహిళల ఆర్చరీ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన క్రీడాకారిణులు అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన వ్యాఖ్యానించారు. దేశానికి మరిన్ని అంతర్జాతీయ స్థాయి పతకాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నీతి ఆయోగ్ అమలు చేస్తున్న ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం

0: జిల్లా ర్యాంకింగ్స్ లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో అల్లూరి సీతారామరాజు జిల్లా దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని మరో విశిష్ట విజయం సాధించిందని కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో సైతం మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రహదారులు, విద్యుత్, తాగునీరు, విద్య, వైద్యం వంటి ప్రాథమిక సేవలను ప్రజలకు చేరువ చేయటంలో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయటం, శాఖల మధ్య సమన్వయంతో పనిచేయటం, క్షేత్రస్థాయి సిబ్బంది అంకితభావం, నిరంతర పర్యవేక్షణ ఈ ఘన విజయానికి ప్రధాన కారణాలని తెలిపారు. ఈ విజయం జిల్లా యంత్రాంగం సమిష్టి కృషికి నిదర్శనమని, ప్రజాప్రతినిధులు, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజల సహకారంతోనే ఈ ఘనత సాధ్యమైందని కలెక్టర్ నిశాంతి వివరించారు. విజయవాడ వడ్డేశ్వరంలో రేపు సంస్కృత మేధావులతో సదస్సు నిర్వహించనున్నామని రాష్ట తెలుగు సంస్కృత అకాడమీ అధ్యకులు ఆర్డి విల్సన్ శరత్ చంద్ర తెలిపారు. ఈ సదస్సు ద్వారా సంస్కృత భాష విస్తరణకు తీసుకోవలసిన కార్యాచరణపై మేధావులతో చర్చించటం జరుగుతుందని చెప్పారు. సంస్కృత భాషను సామాన్యుల్లోకి తీసుకుని వెళ్లడం లక్ష్యంగా అకాడమీ ప్రస్థానం సాగుతుందన్నారు. అందరికీ సంస్కృతం, అందరిలోకి సంస్కృతం అనే నినాదంతో సంస్కృత భాష విస్తరణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. సంస్కృత భాష వ్యాప్తి కోసం అకాడమీ పఠిత సంస్కృతం పేరుతో పుస్తకాలు ముద్రించిందని, ఆ పరంపర కొనసాగుతుందని విల్సన్ శరత్ చంద్ర వివరించారు. ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఆంధ్రప్రదేశ్ మరియులో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ మరియు వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియులో రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. పొడగాలు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. పొడగాలు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉన్నది.
0: జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక ఇన్సెంటివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 13,40,126 మంది ఓటర్లలో 11,39,840 మంది వివరాలు డిజిటలైజ్ చేశామని, అలాగే క్షేత్రస్థాయి ధృవీకరణతో కలిపి 91% పురోగతి సాధించామని చెప్పారు. మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, ఇతర నియోజకవర్గాల్లో నమోదైన వారు, చిరునామాలో అందుబాటులో లేని వారి వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని కలెక్టర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముంబై ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పరామర్శించారు. బీసీ బిడ్డల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమృత్ భారత్ పథకం కింద దేశంలోని రైల్వే స్టేషన్లను అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సిగ్నల్ లేదు,
3: ఇప్పుడేలా మరి
2: ఉందిగా ఫ్రీ వైఫై.
4: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పై బై బై.
3: ఆర్బీఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
6: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో భజనావళి వింటారు. శ్రీమతి కూనపరెడ్డి కృష్ణకుమారి బృందం భజనలు వింటారు.

0: ఏడుకొనలవాడ వెంకరమణ
1: గోవింద హరి గోవింద
0: ఆపద్ బంధవ అనాథ రక్షక
1: గోవింద గోవింద
0: జై సీతారామ లక్ష్మణ.

0: మీరింతవరకు పల్లె సీమలు ఈ కార్యక్రమంలో భజనావళి విన్నారు. ఇప్పుడు వినండి వ్యవసాయ సూచనలు.
1: భూసార పరీక్షల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. పైరుకు కావలసిన అన్ని పోషకాలు ఎంతో కొంత పరిమాణంలో నేలలో సహజంగానే ఉంటాయి. ఇవి పైర్లకి లభ్యం కావడం అనేది నేల భౌతిక మరియు రసాయనిక లక్షణాలు, సూక్ష్మజీవుల చర్య, వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. పోషకాల సమతుల్యత పాటించడానికి, రసాయన ఎరువుల సక్రమ వినియోగానికి, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడానికి మట్టి నమూనాలు సేకరించుకొని భూసార పరీక్షా కేంద్రాలలో విశ్లేషింపచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ భూసార పరీక్షల వల్ల ఉపయోగాల్ని గనక మనం చూసినట్టయితే ఏ నేల ఏ పంటకు అనుకూలమో తెలుసుకోవచ్చు. నేలలోని పోషక

స్థాయిని తెలుసుకుని తద్వారా పంటకి అవసరమైన ఎరువుల్ని సిఫారసు చేయొచ్చు. భూసార పటాలను తయారు చేసి గ్రామాల వారీగా ఎరువులని సిఫారసు చేయొచ్చు. నేల యొక్క సమస్యల్ని తెలుసుకుని సవరణ చర్యలు చేపట్టచ్చు. భూసార పరీక్ష ఫలితాల ఆధారిత ఎరువుల వాడకం వల్ల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడమే కాకుండా అధిక దిగుబడులు సాధించవచ్చు. భూసార పరీక్షలలోని దశల్ని గనక మనం చూసినట్టయితే, మొదటిది మట్టి నమూనాల సేకరణ, రెండవది భూసార పరీక్షా కేంద్రాలలో మట్టి నమూనాల విశ్లేషణ, మూడవది ఫలితాల ఆధారంగా ఎరువుల సిఫార్సు మరియు సమస్యాత్మక నేలల్ని బాగు చేయడం. ముందుగా మట్టి నమూనాల సేకరణ విషయానికి వచ్చినట్టయితే, ఇది భూసార పరీక్షలకి మొదటి మెట్టు. సాధారణంగా పొలమంతా ఒకే రకంగా ఉన్నప్పుడు 5 ఎకరాల విస్తీర్ణానికి ఒక మట్టి నమూనా తీస్తే సరిపోతుంది. అలా కాకుండా నేల రకం, రంగు, సాగునీటి వసతి, మెరక, పల్లం, సేద్య పద్ధతులు, పంట దిగుబడులలో తేడా ఉంటే తేడా ఆధారంగా వేరువేరు నమూనాలు సేకరించాలి. మట్టి నమూనా తీయదలిచిన పొలంలో 10 నుండి 12 చోట్ల 6 అంగుళాల వి ఆకారపు గుంతల్ని తీసి గుంతపై నుండి దిగువ వరకు 1 అంగుళం మందంలో పలుచని పొర వచ్చే విధంగా మట్టిని సేకరించాలి. అలా సేకరించిన మట్టిని గోనెపట్ట లేదా పాలిథిన్ షీట్ మీద బాగా కలిపి చతుర్విభజన పద్ధతిలో 1 అరకిలో మట్టి మిగిలే వరకు చేసుకోవాలి. ఇలా సేకరించిన మట్టిని శుభ్రమైన గుడ్డ సంచిలో కానీ పాలిథిన్ సంచిలో కానీ వేసి నమూనాకు సంబంధించిన పూర్తి సమాచారంతో భూసార పరీక్షా కేంద్రానికి పంపించాలి. నేలవాలు, రంగు, నిర్మాణం, విస్తీర్ణం, పంటల సరళి మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకుని గ్రామాన్ని 4 భాగాలుగా విభజించి ప్రతి భాగం నుండి ప్రపంచ స్థాన వ్యవస్థ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ యూనిట్ సాయంతో నీటి వసతి కింద 2.5 హెక్టార్లు మరియు వర్షాధారం కింద 10 హెక్టార్లను ఒక గ్రిడ్గా ఎంపిక చేసి మట్టి నమూనాలను సేకరించాలని సూచించారు. జీపీఎస్ యూనిట్ ఉపగ్రహం సాయంతో అక్షాంశాలు మరియు రేఖాంశాల ఆధారంగా మట్టి నమూనా సేకరణ స్థానాన్ని ఖచ్చితంగా గుర్తిస్తుంది. అంతేకాకుండా జీపీఎస్ యూనిట్ సాయంతో మట్టి నమూనా సేకరించే పొలం విస్తీర్ణాన్ని కూడా ఖచ్చితంగా కొలవచ్చు. జీపీఎస్ గుర్తు ఆధారంగా గూగుల్ మ్యాప్లో కూడా మట్టి నమూనా సేకరణ స్థానాన్ని గుర్తించవచ్చు. మట్టి నమూనాల విశ్లేషణ అనంతరం ఉపగ్రహ ఛాయాచిత్రాల సమన్వయంతో జీపీఎస్ డేటాని సమగ్రపరిచి గ్రామాల వారీగా భూసార పటాలను తయారు చేస్తే భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా ఎరువుల వాడకం, తద్వారా భూసార పరిరక్షణతో పాటు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి సాధ్యమవుతుంది. ఇక మట్టి నమూనాని సేకరించిన తర్వాత మట్టి నమూనా వెంట పంపవలసిన వివరాల విషయానికి వచ్చినట్టయితే, రైతు పేరు, తండ్రి పేరు, మొబైల్ నెంబరు, ఆధార్ కార్డు నెంబరు, పొలం సర్వే నెంబరు, జీపీఎస్ కోఆర్డినేట్లు, కమతము, జిల్లా, మండలము, రెవెన్యూ గ్రామము, పిన్కోడు, సాగు స్థితి, నీటి వనరు, వేయదలిచిన పంట, చేయవలసిన పరీక్ష, గత పంటల వివరాలు, మట్టి నమూనా సేకరించిన వారి పేరు, మట్టి నమూనా సేకరించిన తేదీ, ఇవన్నీ వివరంగా ఉండేటట్లుగా రాసి పరీక్షా కేంద్రానికి పంపించాలి. ఇక మట్టి నమూనాల సేకరణలో మెలకువల్ని గనక మనం చూసినట్టయితే, పొలంలోని మట్టి లక్షణాలకు పోలిక లేని చోట్ల లేదా ప్రాతినిధ్యం వహించని చోట్ల అంటే చెట్ల కింద, గట్ల పక్కన, కంచెల దగ్గర, ఖాళీ బాటల్లో, పశువుల ఎరువు లేదా కంపోస్ట్ ఎరువు కుప్పలు నిల్వ ఉంచిన చోట్ల నమూనాలు తీయకూడదు. పైరు లేని సమయంలో సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో నమూనాలు సేకరించాలి. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో పైరు ఉన్న సమయంలో నమూనాలు సేకరించవలసి వస్తే పైరు వరుసల మధ్య నుండి నమూనాలు సేకరించాలి. రసాయనిక ఎరువులు వేసిన 45 రోజుల్లోపు నమూనాలు తీయకూడదు. నీటి తడి ఇచ్చిన వెంటనే కానీ లేదా నీరు నిలిచి బురదగా ఉన్న నేల నుండి కానీ నమూనాని తీయకూడదు. నమూనా తీసేటప్పుడు నేలపై ఉన్న ఆకులు, చెత్త చెదారం తీసేయాలి తప్ప పై మట్టి పొర గీకకూడదు. బాగా సారవంతమైన చోట్ల, మరీ నిస్సారంగా ఉన్న చోట్ల తీసిన మట్టిని కలపకూడదు. చౌడు పొలాల్లో 2 నమూనాలు అంటే 15 సెంటీమీటర్లు 1 నమూనా, అలాగే 30 సెంటీమీటర్ల లోతులో 2వ నమూనా విడివిడిగా తీయాలి. పండ్ల తోటలో వేయదలిచిన పొలంలో 3 నుండి 4 చోట్ల 6 అడుగుల గుంతల్ని తీసి ప్రతి అడుగుకు పైనుండి కిందకి 1 మట్టి నమూనా చప్పున సేకరించాలి.
సూక్ష్మ పోషకాల విశ్లేషణకు మట్టి నమూనాలు సేకరించినప్పుడు

0: ఇనుముతో చేసిన పనిముట్లను వాడకూడదు, చెక్కను మాత్రమే ఉపయోగించాలి. భూసార పరీక్ష కేంద్రాలలో నేల రంగు, స్వభావము వంటి భౌతిక లక్షణాలే కాకుండా ఉదజని సూచిక, లవణ పరిమాణము, సేంద్రీయ కర్బనము, లభ్య నత్రజని, లభ్య భాస్వరం, లభ్య పొటాష్ మరియు లభ్య సూక్ష్మజీవుల్ని నిర్ధారిస్తారు. సమస్యాత్మక నేలలకి వేయవలసిన జిప్సం సున్నం పరిమాణాన్ని నిర్ణయిస్తారు. నేలలో బంకమన్ను, ఒండ్రు, ఇసుక, ఉజ్జాయింపుగా ఏ పాళ్లలో ఉన్నాయో సూచించడానికి నేల స్వభావ నిర్ధారణ తోడ్పడుతుంది. ఒండ్రు బంకమట్టి నేలలో ఘన పదార్థం అధికంగా ఉంటుంది కాబట్టి నీటిని పట్టి ఉంచే సామర్థ్యం అధికంగా ఉంటుంది, కానీ గాలి తక్కువగా ఉంటుంది. ఇసుక నేలలో గాలి బాగుంటుంది కానీ నీటిని పట్టి ఉంచే గుణం తక్కువగా ఉంటుంది. బంక ఒండ్రు నేలల్లో రేణువుల పరిమాణం, ఖాళీ స్థలాలు చిన్నవిగా ఉండి నీళ్లు వచ్చినప్పుడు ఖాళీ స్థలాలు నీటితో నిండి గాలి బయటికి పోతుంది. ఇసుక నేలల్లో రేణువుల పరిమాణం, ఖాళీ స్థలాలు పెద్దవిగా ఉండడం వల్ల నీళ్లు వచ్చినప్పుడు నిండినప్పటికీ త్వరితంగా గాలి చొరబడి నీటిని బయటికి పంపించేస్తుంది. లవణ సూచికలను విభజించడంలో నేల స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఇక ఉదజన సూచిక నేల సారాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. నేల ఆమ్ల, క్షార, తటస్థ గుణాలను ఉదజని సూచిక ద్వారా తెలియజేస్తారు. ఉదజని సూచిక 1 నుండి 14 వరకు ఉంటుంది. ఉదజని సూచిక 6.6 నుండి 7.3 వరకు తటస్థతను తెలియజేస్తుంది. ఈ స్థితిలో చాలా పోషకాలు కరిగి మొక్కలు తీసుకునే రూపంలోకి మారతాయి. ఉదజని సూచిక దీనికన్నా తక్కువైతే ఆమ్ల నెలలు, ఎక్కువగా ఉంటే క్షార నెలలుగా పరిగణిస్తారు. ఉదజని సూచిక తీవ్ర ఆమ్లం లేదా తీవ్ర క్షారం వైపు ఉన్నప్పుడు మొక్కలు పెరగలేవు, నేలలోని పోషకాలు కరిగి మొక్కలకి అందుబాటులోకి రావు. ఉదజని సూచికను 7కు దగ్గరగా ఉంచడం వ్యవసాయంలో చాలా ముఖ్యమైనది. ఎప్పటికప్పుడు నేలకు సేంద్రీయ పదార్థం వేసి కానీ లేదా పచ్చిరొట్ట పైర్లు పెంచి కలయదున్ని కానీ ఉదజని సూచికను తటస్థపరచుకోవాలి. నేలలో ఉన్నటువంటి నీటిలో కరిగే లవణ పరిమాణాన్ని బట్టి లవణ సూచికను తెలుసుకోవచ్చు. లవణ సూచిక సాధారణ స్థాయి కన్నా ఎక్కువగా ఉంటే నేలలు చౌడుబారుతాయి. నేల భౌతిక లక్షణాలు పంటలకి అనువైనవిగా ఉండవు. భూమి సారవంతమైనప్పటికీ ఎక్కువ లవణ సాంద్రత వల్ల పంటలు సరిగా పండవు. పంట సాగుకు మంచినీటిని వినియోగిస్తూ, మురుగునీరు పోవడానికి తగు ఏర్పాట్లు చేసుకుంటూ, సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని పెంచుకుంటూ లవణ సాంద్రత పెరగకుండా, నేలలు చౌడుబారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నేలలో ఉన్న సేంద్రీయ పదార్థాన్ని తెలుసుకోవడానికి ముందుగా సేంద్రీయ కర్బన శాతాన్ని నిర్ధారిస్తారు. సేంద్రీయ కర్బన శాతాన్ని 1.7తో గుణించగా నేలలోని సేంద్రీయ పదార్థ శాతం తెలుస్తుంది. నేలలోని సూక్ష్మజీవులకు సేంద్రీయ పదార్థము ఆహారం. వాటి జీవనక్రియల్లో భాగంగా సేంద్రీయ పదార్థాన్ని కుళ్ళించే ప్రక్రియల్లో హ్యూమస్ ఏర్పడుతుంది. హ్యూమస్ మట్టి రేణువులతో కలిసి మట్టి రేణువుల మధ్య సరైన ఖాళీ స్థలాలు ఉండేలాగా చేసి నేల నిర్మాణాన్ని సమర్థవంతంగా పెంచుతుంది. అంతేకాకుండా హ్యూమస్ యొక్క పోషణకు అవసరమైన కార్బన్ మరియు నైట్రోజన్లను అందించే ప్రధాన వనరు. హ్యూమస్ నుండి ఖనిజ లవణాలు విడుదలైన తర్వాత అవి అంతరించిపోతాయి. నేలకు సేంద్రీయ పదార్థం అందించడం ఆపివేస్తే సూక్ష్మజీవులు చనిపోతాయి. కుళ్ళే ప్రక్రియ సజావుగా సాగగా నేలలో పోషక పదార్థాలు మొక్కకు అందని రూపంలోకి మారిపోతాయి. నేల నిర్మాణం క్రమేణా క్షీణిస్తుంది. రసాయనిక ఎరువులు నేల నిర్మాణాన్ని మెరుగుపరచలేవు. అందుచేత కేవలం రసాయనిక ఎరువులు మాత్రమే వాడితే నేల త్వరగా క్షీణతకు గురి అవుతుంది. నేలలో సేంద్రీయ పదార్థం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు 1 టన్నులు, మధ్యస్థ స్థాయిలో ఉన్నప్పుడు 1.5 టన్నులు సేంద్రీయ ఎరువులు వేసుకోవాలి.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 ఈ పూట ప్రసారమయ్యే మా ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
2: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: ఈ సాయంత్రం 7:15, అలాగే 7:32, అలాగే రాత్రి 8 గంటలకు చిత్రగీతాలు వింటారు.

0: 2:30 ఫీఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ వినవచ్చు. ఇక రాత్రి 8:15 అమర భారతి, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో, ఈ అంశం గురించి డాక్టర్ చుండూరు పవన్ కుమార్ గారి ప్రసంగం వింటారు. ఇక 8:40 దేశభక్తి గీతం, రాత్రి 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 10:00 రవి వాసరియ అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 11:10 రేపటి మా ప్రసార విశేషాలు అనంతరం ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
0: ఆకాశవాణి వార్తా విపంచి. లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బీడి, లైమ్స్టోన్, డోలమైట్, ఐరన్, మ్యాంగనీస్ గనులు, క్రోమ్, మైకోమైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరానికి గాను ఆన్లైన్లో స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీలు. 1 నుండి 10వ తరగతి చదివేవారు 31-8-2026 లోపుగాను, 11 నుండి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు 31-10-2026 లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల లేక కళాశాలలో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. ఇతర వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in/application-form/login అనే వెబ్సైట్లో చూడవచ్చు, లేదా ఆఫీస్ ఆఫ్ ది వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు. వార్తా విపంచి విన్నారు.

0: మీరు వింటున్నారు 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. మన దేశంలో పునర్వినియోగ ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగి 668 కోట్ల రూపాయల విలువ చేసే ఈఎస్ఐసి ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఎల్లుండి ప్రారంభిస్తారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఈరోజు యానిక్ సిన్నర్ అలెగ్జాండర్ జ్వరెవ్తో తలపడతారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి స్థిరమైన భవిష్యత్తు ఉండేలాగా నిశ్చయం చేయడానికి మొక్కలు నాటడం ఎంతో ముఖ్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన వృక్షమిత్ర కార్యక్రమం పర్యావరణ సంరక్షణ సంకల్ప కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

0: మాట్లాడుతూ, ఈరోజు ప్రపంచమంతా వాతావరణంలో మార్పులు, భూతాపం పట్ల తీవ్ర ఆందోళన చెందుతోందన్నారు. 1880 నుండి సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం, మంచు ఖండాలు కరిగిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు దాదాపు 20 నుండి 23 సెంటీమీటర్లు పెరిగాయని ఆయన చెప్పారు. 1900 సంవత్సరంతో పోలిస్తే భూమి సగటు ఉష్ణోగ్రత దాదాపు 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని, ఇది వాతావరణంలో మార్పులకు సంబంధించిన తీవ్రమైన హెచ్చరిక అని ఆయన చెప్పారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు కీలక చర్యలు చేపట్టారని చౌహాన్ చెప్పారు.
1: वर्तमान दर से अगर ग्रीन गैसों का उत्सर्जन जारी रहा, वनों की कटाई, प्रदूषण और प्राकृतिक संसाधनों का अत्यधिक दोहन जारी रहा तो 2050 तक पृथ्वी को गंभीर पर्यावरणीय, आर्थिक और सामाजिक चुनौतियों का सामना करना पड़ेगा.
0: దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా చెప్పారు. పర్యావరణాన్ని కాపాడడానికి, సంరక్షించడానికి ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారం, మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలను కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2070 నాటికి భారతదేశం నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించుకుందని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య మంగళవారం నాడు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయల విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వీటిల్లో తెలంగాణలోని సనత్ నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రుల్లో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్, అస్సాంలోని బెల్టోలాలో అప్గ్రేడ్ చేసిన 200 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఈఎస్ఐ ఆసుపత్రి, గుజరాత్లోని సురేంద్రనగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్తో పాటు భవానీ మండిలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉంది. సనత్ నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వస్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్ధిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని కూడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. సనత్ నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రి ఓపీడీ బ్లాక్ నిర్మాణానికి సహకరించిన నిర్మాణ కార్మికులను, దేశ నిర్మాణంలో వారి పాత్రను గుర్తిస్తూ డాక్టర్ మాండవ్య ఈ సందర్భంగా సత్కరిస్తారు. అలాగే కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఈఎస్ఐ లబ్ధిదారులకు నగదు బహుమానాలను కూడా ఆయన పంపిణీ చేయనున్నారు. కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరణ్లాజే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణానుకూల సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన సిపిడబ్ల్యూడి 172వ స్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, ఏదైనా భవనం లేదా నిర్మాణం నిర్మించేటప్పుడు దాని మన్నిక బలానికి సంబంధించిన విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. సంస్థ విశ్వసనీయతను మరింతగా పెంపొందించేందుకు పూర్తి నిజాయితీ నైతికతతో పనిచేయాలని సిపిడబ్ల్యూడి అధికారులు సిబ్బందికి ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో నిర్మించనున్న నేషనల్ కౌన్సిల్ ఫర్ పబ్లిక్ వర్క్స్ భవనానికి కేంద్ర మంత్రి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాహన ఇంధన ట్యాగ్లో సమస్యలను కలిగిస్తుందని సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఒక నకిలీ చిత్రాన్ని ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పత్రికా సమాచార కార్యాలయం ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ ప్రచారం అబద్దమని తేల్చెప్పింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సరఫరా చేసే E20 పెట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని పెట్రోలియం ఖనిజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసినట్లు PIB తెలియజేసింది. ఇంధనం నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పుడు ఇథనాల్, పెట్రోల్ ఒకదానికొకటి పూర్తిగా కలిసిపోతాయని, అవి విడిపోవడం లేదా విడివిడిగా పొరలుగా ఏర్పడడం జరగదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మన దేశంలో సరఫరా చేస్తున్న ఇథనాల్ కలిపిన పెట్రోల్ అత్యంత కఠినమైన నాణ్యత ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని, వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి ముందు అనేక పరీక్షలకు గురవుతుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ EPFO మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ నిర్వహిస్తున్న సంస్థలు తమ హోదాను క్రమబద్దీకరించుకోవడానికి ఒకేసారి అవకాశం కల్పిస్తూ 2026 యామ్నెస్టీ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ పథకం 6 నెలల పాటు అందుబాటులో ఉంటుందని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 1961 ఆదాయం పన్ను చట్టం కింద గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సంస్థలకు ఈ పథకం వర్తిస్తుంది. అర్హత కలిగిన సంస్థలు సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా అధికారిక దరఖాస్తును సమర్పించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మినహాయింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ అనేది యజమాని స్వయంగా నిర్వహించే ప్రావిడెంట్ ఫండ్ పథకం. ఇది ప్రావిడెంట్ ఫండ్ విరాళాలను నేరుగా ఈపీఎఫ్ఓలో జమ చేయడానికి బదులుగా ఒక ప్రైవేట్ ట్రస్ట్ ద్వారా అంతర్గతంగా నిర్వహిస్తుంది. చట్టపరమైన నిబంధనల కట్టుబడి ఉండేలా చూస్తూనే ఇటువంటి ట్రస్టులను ఒకే విధమైన చట్టబద్దమైన చట్టంలోకి తీసుకురావడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. బంగ్లాదేశ్లో గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా సంభవించిన వరదలు, కొండచర్యలు విరిగిపడిన సంఘటనలను 44 మంది మరణించారు. కొండచర్యలు విరిగిపడడంతో కొందరు ప్రాణాలు కోల్పోగా అత్యధిక శాతం మంది వరదలు పొంగిపొర్లుతున్న నదుల కారణంగా మునిగిపోయి లేదా కొట్టుకుపోయి మరణించారు. వరదల కారణంగా దాదాపు 2,67,000 కుటుంబాలు ప్రభావితమయ్యాయని ఆ దేశ విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలియజేశారు. రాత్రంతా కురిసిన భారీ వర్షాలకు రాజధాని ఢాకాలోని కొన్ని ప్రాంతాలు జలమయమై సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. చైనాలో జెజియాంగ్ ప్రావిన్స్లో తీరం దాటిన కొద్ది గంటలకే బావి తుఫాన్ బలహీనపడి ట్రాపికల్ స్టామ్గా మారింది. అయినప్పటికీ ఇది దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే బలమైన గాలులు, భారీ వర్షాలకు కారణమైంది. ఈ తుఫాన్ క్రమంగా తన తీవ్రతను కోల్పోతూ తూర్పు చైనా మీదుగా వాయువ్య దిశగా అన్హుయి ప్రావిన్స్ వైపు కదులుతుందని చైనా జాతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. లండన్లోని లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ భారత్ మహిళల జట్ల మధ్య జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక టెస్ట్ మ్యాచ్ 3వ రోజు ఆటలో కడపటి సమాచారం అందే సమయానికి భారత్ తన 2వ ఇన్నింగ్స్లో 1 వికెట్ నష్టానికి 144 పరుగులు చేసింది. అంతకుముందు నిన్న ఇంగ్లాండ్ జట్టు తన మొదటి ఇన్నింగ్స్లో 170 పరుగులు కాలౌట్ అయింది. అంతకుముందు మ్యాచ్ ప్రారంభమైన రోజు భారత్ తన మొదటి ఇన్నింగ్స్లో 285 పరుగులు కాలౌట్ అయింది. ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల టెస్ట్ మ్యాచ్ కావడం వల్ల ఈ మ్యాచ్ ఒక చారిత్రాత్మకమైన మైలురాయిగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ ఎక్స్ట్రా టైంలో 2-1 గోల్స్ తేడాతో నార్వేపై విజయం సాధించి సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖరారు చేసుకోగా అర్జెంటీనా 3-1 తేడాతో స్విట్జర్లాండ్ను ఓడించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం నాడు జరగనున్న మొదటి సెమీఫైనల్లో ఫ్రాన్స్ స్పెయిన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 12:30 ప్రారంభమవుతుంది. గురువారం అర్ధరాత్రి భారత కాలమానం ప్రకారం 12:30 ఇంగ్లాండ్ అర్జెంటీనా మధ్య 2వ సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ 2 సెమీఫైనల్స్లో విజేతలుగా నిలిచిన జట్లు జూలై 20వ తేదీన న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్లో తలపడతాయి. ఓడిపోయిన జట్లు జూలై 19వ తేదీన మాయామిలో 3వ స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో ఆడతాయి. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ మ్యాచ్ ఈరోజు జరగనున్నాయి. మహిళల డబుల్స్ మ్యాచ్ కూడా ఈరోజు జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం 8:30 జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్స్ పోటీలో ప్రపంచ నంబర్1 యానిక్ సినర్ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్తో తలపడతారు. నొవక్ జోకోవిచ్పై వరుస సెట్లలో విజయం సాధించి సినర్ టైటిల్ పోరుకు అర్హత సాధించగా బ్రిటిష్ వైల్డ్ కార్డ్ ప్లేయర్ ఆర్థర్ ఫెరీని ఓడించి జ్వెరెవ్ తన కెరియర్లో మొట్టమొదటి వింబుల్డన్ ఫైనల్లోకి ప్రవేశించారు. విశేషాలు మరొకసారి. మన దేశంలో పునర్వినియోగ ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశవ్యాప్తంగా 668 కోట్ల రూపాయల విలువ చేసే ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవ్య ఎల్లుండి ప్రారంభిస్తారు. భవన నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతిక పరిజ్ఞానం అవలంబించాలని కేంద్ర గృహ నిర్మాణ మంత్రి మనోహర్ లాల్ చెప్పారు. వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఇంకొద్దిసేపట్లో యానిక్ సిన్నర్ అలెగ్జాండర్ జ్వెరెవ్తో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట హలో గురు ప్రేమ కోసమే. ఈ చిత్రం నుండి అల్ఫాన్స్ జోసెఫ్ ఆలపించిన శ్రీమణి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

తర్వాత వినబోయే పాట సతమానం భవతి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన రామజోగ శాస్త్ర గీతం, సంగీతం మికిజే మేయర్.

మహానటి ఈ చిత్రం నుండి రమ్యా బెహ్రా ఆలపించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతాన్ని ఇప్పుడు వినబోతున్నారు. సంగీతాన్ని అందించిన వారు మిక్కీ జే మేయర్.

కార్యక్రమంలో తర్వాత నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా ఈ చిత్రం నుండి విశాల్ దద్దార్ని ఆలపించిన పాట వింటారు. సంగీతం అందించిన వారు విశాల్ శేఖర్.

మీరు వింటున్నారు 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 7:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఫిఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

కార్యక్రమంలో తర్వాత గీత గోవిందం ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ గానం చేసిన అనంత శ్రీరామ్ గీతం వినబోతున్నారు. సంగీతం గోపీసుందర్.

మీరు వింటున్నారు 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం. మరి మనం ఉన్నాం చిత్రతరంగిణి ఫిలిం గీతాల కార్యక్రమంలో. తర్వాత వినబోతున్న పాట హ్యాపీ వెడ్డింగ్. ఈ చిత్రం కోసం హేమచంద్ర ఇంకా శ్రావణ భార్గవి ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతాన్ని వినబోతున్నారు. సంగీతాన్ని అందించిన వారు తమన్ ఎస్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పనిదినాలలో సమర్పించగలరు.
1: తరువాత వినబోయే పాట లవర్స్ చిత్రం కోసం యాజిన్ నిజార్ ఆలపించిన శ్రీమణి గీతం, సంగీతం సాయి కార్తీక్.

కార్యక్రమంలో తర్వాత రంగస్థలం చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ గానం చేశారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గీతరచన చంద్రబోస్.

ట్యాక్సీవాలా ఈ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ గానం చేశారు. సంగీతం జేక్స్ బిజయ్, గీతరచన కృష్ణకాంత్.

కార్యక్రమంలో చివరగా వినబోతున్న పాట తేజ్ చిత్రం కోసం హరిచరణ్ ఇంకా చిన్మయ శ్రీపాద గానం చేశారు. సంగీతం గోపీసుందర్, గీతరచన సాహితీ.

0: ప్రకటించిన కార్యక్రమం మరి కాసేపట్లో వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు అమరభారతి సంస్కృత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో డాక్టర్ చుండూరు పవన్ కుమార్ గారి సంస్కృత ప్రసంగం వింటారు.
2: ఆకాశవాణ్యాః అమరభారత్యాః కార్యక్రమస్య శ్రోతృవరేభ్యః సర్వేభ్యో నమో నమః. అద్య మమ ప్రసంగస్య అంశః మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః. సర్వే భవంతు సుఖినః.

చేత్ మన్యతే జ్ఞాయతే అనేనా ఇతి మనః. దేనిచేత మనం తెలుసుకుంటామో ఆలోచిస్తామో అది మనస్సు. సంకల్ప వికల్పాలకు కేంద్రస్థానమై మనిషిని నడిపించే ఒక అద్వితీయ శక్తి మనస్సు. ఈ సంకల్పాల వల్లనే మానవునికి వివిధ రకాల బంధాలు ఏర్పడతాయి. ఫలితంగా మానవ జీవన పరమార్థమైన మోక్షాన్ని పొందటం మనిషికి బహు కష్టతరమవుతుంది. ఈ బంధాల నుండి విడివడితే జీవన సాఫల్యం దక్కుతుంది. అంటే బంధానికి మోక్షానికి రెండింటికి మధ్య నిలిచిన వారధి మనస్సన్నమాట.

అసలు మోక్షం అంటే ఏమిటి? సమాజానికి దూరంగా వెళ్ళి ఒంటరిగా హిమాలయాలలో జీవిస్తూ సాధించేది కాదు. మనస్సులో ఉన్న స్వార్థం, ద్వేషం, కులం, మతం, వర్గం వంటి దుర్గుణాలన్నింటినీ వదలి మనస్సును నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకొని మనం చేయవలసిన కర్తవ్యాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరిస్తూ ఆ కర్మఫలాన్ని ఆశింపక పరోపకార బుద్ధితో నిస్వార్థ సేవా దృక్పథంతో విశ్వకళ్యాణాన్ని కాంక్షిస్తే దానివలన మనసుకు కర్మబంధం నుండి విముక్తి కలిగి అలౌకికమైన శాంతి లభించి ఇహలోకంలోనే శాశ్వత సౌఖ్యమైన మోక్షపదం దక్కుతుంది. గౌతమ బుద్ధుడు కూడా తన 60 మంది శిష్యులను ధర్మప్రచారానికి పంపే ముందు బహుజన హితాయ బహుజన సుఖాయ అని ప్రబోధించారు. అంటే స్వార్థాన్ని వీడి అనేక మంది జనుల హితం కోసం, అనేక మంది జనుల సుఖం కోసం జీవించాలని, అదే పరమార్థమని బోధించారు. ఆకాశవాణి కేంద్రం వారి ఆదర్శవాక్యం కూడా ఇదే కావడం విశేషం. ఆకాశవాణి కూడా అనునిత్యం నిస్వార్థంగా లోకంలోని అన్ని వర్గాల ప్రజల యోగక్షేమాలను, సుఖసంతోషాలను కాంక్షిస్తూ రాగద్వేషములకు అతీతంగా వివిధ కార్యక్రమాలను త్రికరణ శుద్ధిగా ప్రసారం చేస్తూ కర్మయోగిగా నిలిచింది. అలాగే మనం కూడా కర్మఫల అపేక్ష లేకుండా జీవనం సాగించి మోక్షాన్ని సాధించాలని చెప్పడమే నా ఈ ప్రసంగ ముఖ్యోద్దేశ్యం. మన ఏవ లోకే సర్వోత్తమం జ్యోతిహి, అతయేవ యజుర్వేదే మనోజ్యోతిషాం జ్యోతిరితి వర్ణ్యతే, యజ్జాగ్రతో దూరముదైతి దైవం తదు సుప్తస్య తథైవేతి. దూరగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనః శివ సంకల్పమస్తు. మనోబలం యథాశక్తిప్రదం న తథా లోకే కించనాన్యత్. మనోబలమేవ ఇచ్ఛాశక్తి రూపేణ విపరిణమతి. మనోబలస్య ఇచ్ఛాశక్తేర్వా మహత్వం సర్వలోక విదితం. మనోబలేనైవ మహాత్మా గాంధీ మహాశయః ఆంగ్లశాసకాన్ విజిత్య భారత స్వాతంత్ర్యం ఆనైషీత్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహోదయః మనోబలైః సమాజస్య పదపీడిత జనాన్ అస్పృశ్యతాదీన్ దురాచారాన్ సామాజిక బంధనాత్ ముక్తం అయచ్చత్. ఈదృశం మనః ఏవ సత్వగుణోపేతం చేత్ తన్మోక్ష సాధనం జాయతే, తదేవ విపరీతం సత్ తమోగుణోపేతం బంధనస్య కారణం ఆపద్యతే. ఏతాదృశం మహాశక్తియుతం చంచలం మనోజేతుం అతి దుష్కరం కిం ఇతి చేత్, మనః చంచలం బలవత్ దృఢంచ ఏవ తస్య గ్రహణం వాయోః నిగ్రహణం యథా దుష్కరం తథా దుష్కరం. అతః మనోనియంత్రణం కర్తుం దుర్లభం, కింతు అభ్యాస వైరాగ్యాభ్యాం తు తన్మనోనియంత్రయితుం శక్యతే ఏవ. తమేవ విషయం భగవాన్ శ్రీకృష్ణ ఇత్యవదత్, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. తరిహి అభ్యాస నామ కః ఇతి శంకరాచార్య స్వగీతాభాష్య ఇత్యవదత్. అభ్యాస కస్మిన్శ్చిత్ సదృశే చిత్తవృత్తి ప్రవాహే పునః పునః చేతసః స్థాపనం. అర్థాత్ మనసః సద్విషయేషు పునః పునః స్థాపనం ఏకాగ్రత సాధనమేవ అభ్యాసః ఇతి. అథ వైరాగ్యం నామ వైరాగ్యం దృష్టాదృష్ట విషయభోగేషు దోషదర్శనాభ్యాసాత్ వైతృష్ణ్యం. లౌకికానాం ఇంద్రియసుఖానాం విషయేషు మనసః ప్రతిగమనం నివర్తనంచ. ఏతయోః ద్వయోః సత్వే ఏవ

మనోనియంత్రణం శక్యం ఇది శంకరాచార్యాః ఇత్యవదన్. అభ్యాసవైరాగ్యే పక్షిణోః పక్షవత్, యథా పక్షిణో ద్వే ఏవ పంఖే గమనాయ ఆవశ్యకౌ, తథైవ మనోనిగ్రహాయ అభ్యాసవైరాగ్యే అపి అత్యావశ్యకౌ ఇతి. ఏతయోః సత్వే మానవః మనోనియంత్రయితుం శక్నోతి ఇతి. అతః నిగ్రహే సతి అస్మాకం మనః అస్మాకం మిత్రం భవతి, నోచేత్ తదేవ మనః శత్రుః భూత్వా అస్మాన్ పాతయతి. తమేవ విషయం గీతాచార్యః ఇత్యవదత్. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మనసః బంధః కస్మాజ్జాయతే ఇతి విచార్యతే చేత్, అవిద్యాకామకర్మభిః బధ్యతే ఇతి బంధః. అజ్ఞానం, కామః, కర్మ ఇత్యేతేషు త్రిషు బంధనమేవ బంధః. ఏతస్మిన్ బంధనే సంసక్తః మనుష్యః అహం మమ ఇతి భావేన ఆవిష్టః సన్ సాంసారిక వస్తుషు మోహం ప్రాప్య తాని ప్రాప్తుం అనేకాని దుష్కర్మాణి కృత్వా అంతే స్వేచ్ఛయా కల్పితం ఫలం అప్రాప్తే సతి మనఃశాంతిం హిత్వా అరిషడ్వర్గాణాం దాసత్వం ప్రాప్య అస్మిన్ జీవనచక్రే సంసక్తః భూత్వా జీవితస్య ఉచ్చతరాన్ లక్ష్యాన్ అప్రాప్య వ్యాకులః సన్ వినశ్యతి. అముమేవ విషయం భగవద్గీతాయాం వదతి శ్రీకృష్ణః. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగ

0: పతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అథ ఏతస్మాత్ బంధాత్ మానవస్య మనోమోచయితుం కిం కర్తవ్యం ఇతి విచార్యతే తర్హి ప్రాపంచిక విషయేషు సంగం త్యక్త్వా యస్య మనః పద్మపత్రే జలవద్వర్తతే తస్య మనసః బంధః నలిప్యతే ఏవం బంధాత్ ముక్తం మనః మోక్షం విందతే. మోక్షః నామ మరణానంతరం ప్రాప్యమానః న భవతి, సమాజా దూరే పలాయనమపిన సమాజే తిష్టన్ ఏవ వైయక్తిక బంధనేభ్యః మోచన ప్రాప్తిః ఏవ వాస్తవికః మోక్షః. యః విశ్వకల్యాణాయ నిష్కామః భూత్వా సర్వభూతేషు మైత్రీభావయుక్తః సన్ త్యాగభావేన కర్మ కరోతి స ఏవ స్థితప్రజ్ఞః. తాదృశాః ప్రశాంతమనోయుక్తాః మనుజైః సంభరితః సమాజం ఇదం శాంతి సౌభాగ్యైః విరాజంతి. ఏతాదృశ ఉదాత్తభావాః లుప్తకారణేన మనసి ఆసురీభావాన్ ప్రవర్తమానాత్ ఆధునిక సమాజే నైకవిధాః ఘోరాః సంభవంతి. తమేవ విషయం అస్మాకం ప్రాచీన భారతీయ గ్రంథాః ఉద్ఘోషంతి. అతః అహం మమ మమ పరివారః ఇతి స్వార్థ సంకుచిత భావాన్ త్యక్త్వా అహంకారం విహాయ ఈర్ష్యాసూయ ద్వేషాదీన్ దుర్గుణాన్ పరిత్యజ్య షడ్వికారాన్ జిత్వా మనః సర్వబంధనేభ్యః ముక్తం సత్ మోక్షమార్గేణ గచ్చత్ అంతే మోక్షం ప్రాప్నుయాత్. నోచేత్ మానవః సాంసారిక బంధనే బద్ధ్వా దుఃఖిత మనస్కః సన్ జనన మరణ చక్రే బద్ధః జాయమానః మ్రియమానశ్చ భవేత్. అతః అమృత బిందూపనిషదః సారః ఏకస్యామేవ పంక్తౌ ఉద్ఘోషనీయశ్చేత్ మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః ఇతి అభ్యుపగంతవ్యం భవతి. ధన్యవాదాః.
1: మీరింతవరకు మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అంశంపై డాక్టర్ చుండూరు పవన్ కుమార్ గారి సంస్కృత ప్రసంగం విన్నారు.

0: ఈనాటి అమరభారతి సంస్కృత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
2: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
1: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
2: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
1: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
2: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
1: నినదిద్దాం.
3: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

0: అది హంసధ్వని.
1: ఇది హింసధ్వని.
0: ఈ రెండింటిలో మీరెటువైపు?
1: అహింసా పరమో ధర్మః అన్నారు పెద్దలు.
0: సర్వే జనా సుఖినో.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 గంటల 30 నిమిషాలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. సంఘ సంస్కర్తల వారసత్వాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి కర్తవ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల విదేశీ పర్యటనను ముగించుకుని న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. పర్యావరణ పరిరక్షణకు, సుస్థిర భవిష్యత్తుకు చెట్టు నాటడం ఆవశ్యకమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతికతను అవలంబించాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సూచించారు. ఇక వార్తల వివరాలు. దేశ సంఘ సంస్కర్తల వారసత్వాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి కర్తవ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీ ద్వారకాలోని మన్నం అంతర్జాతీయ కేంద్రంలో సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడు మన్నత్తు పద్మనాభన్ విగ్రహాన్ని ఆయన ఈరోజు ఆవిష్కరించి మన్నం శృతి మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం, విద్య, సమాజ సేవ పట్ల మున్నత్తు పద్మనాభన్ జీవితకాలం నిబద్ధతతో ఉన్నారని అన్నారు. సమ్మిళిత సామరస్య సమాజ నిర్మాణ దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణంలో పద్మనాభన్ ఆదర్శాలు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని చెప్పారు. పద్మనాభన్ను ఆధునిక భారతదేశపు గొప్ప సంఘ సంస్కర్తల్లో ఒకరిగా అభివర్ణిస్తూ విద్య

0: సామాజిక సంస్కరణలు, స్వావలంబన, సమాజ సేవ ద్వారా సమాజ అభ్యున్నతికి ఆయన జీవితం అంకితం చేశారని రాధాకృష్ణన్ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పర్యటనను ముగించుకుని న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి తొలుత ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ఆ దేశంలో పర్యటించారు. అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ప్రధానమంత్రి ఉభయ దేశాల మధ్య భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. తరువాత ఆస్ట్రేలియాలో పర్యటించిన ఆయన ఆ దేశ ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్తో కలిసి మెల్బోర్న్లో 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా సీఈఓల ఫోరంలోనూ పాల్గొని ఇరు దేశాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆక్లాండ్లో పర్యటించారు. పర్యావరణ పరిరక్షణకు, సుస్థిర భవిష్యత్తుకు చెట్లను నాటడం అత్యంత ఆవశ్యకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన వృక్షమిత్ర పర్యావరణ సంరక్షణ సంకల్ప కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచమంతా నేడు వాతావరణ మార్పులు, భూతాపం గురించి ఆందోళన చెందుతోందన్నారు. 1880 సంవత్సరం నుంచి పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు, కరుగుతున్న హిమానీ నదాల కారణంగా ప్రపంచ సముద్ర మట్టాలు సుమారు 20 నుంచి 23 సెంటీమీటర్ల మేర పెరిగాయని చెప్పారు. 1900 సంవత్సరంతో పోలిస్తే భూమి సగటు ఉష్ణోగ్రత దాదాపు 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని, ఇది వాతావరణ మార్పులకు ఒక తీవ్రమైన హెచ్చరిక అని అన్నారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక కీలక చర్యలు తీసుకున్నారని పేర్కొంటూ, దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం గణనీయంగా పెరిగిందన్నారు. 2070 సంవత్సరం నాటికి నికరంగా 0 కార్బన్ ఉద్గారాలను సాధించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి చౌహాన్ తెలియజేస్తూ,
1: यह संकट केवल पर्यावरण का नहीं है, हमारे अस्तित्व पर ही संकट पैदा कर देगा. 2050 तक यह स्थिति ही तो दुनिया के शहरों में 2.4 अरब लोग जल संकट का सामना करेंगे. हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने इस संकट से निपटने के लिए भारत के कुछ लक्ष्य तय किए हैं, नेट जीरो का टारगेट 2070 तक. और इसलिए मित्रों, केवल जलवायु परिवर्तन के कारण 2050 तक वैश्विक सकल घरेलू उत्पाद में हर साल 4% की कमी आने की संभावना है.
0: నిర్మాణ రంగంలో పర్యావరణ అనుకూల సాంకేతికతను అవలంబించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సిపిడబ్ల్యూడి 172వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఏ నిర్మాణాన్ని చేపట్టినా దాని మన్నిక, దృఢత్వం విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. సంస్థ విశ్వసనీయతను పెంపొందించేందుకు పూర్తి నిజాయితీ, నైతికతలతో పనిచేయాలని సిపిడబ్ల్యూడి సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో నేషనల్ కౌన్సిల్ ఫర్ పబ్లిక్ వర్క్స్ భవన నిర్మాణానికి కేంద్ర మంత్రి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 405 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ఈరోజు ప్రారంభించారు. ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా మొక్కల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించి తన లోక్సభ నియోజకవర్గమైన గాంధీనగర్ వ్యాప్తంగా 1.25 కోట్లకు పైగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గంలో పచ్చదనాన్ని 20% పెంచేందుకు ఒక దీర్ఘకాలిక పర్యావరణ కార్యాచరణ ప్రణాళికను వివరించారు. మర్రి, రావి, జంబు, అర్జున వంటి దేశీయ జాతుల మొక్కలను నాటడం వల్ల నగర ఉష్ణోగ్రతను 5% తగ్గించవచ్చని, భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన వాతావరణం లభిస్తుందని హోంమంత్రి ఉద్ఘాటించారు. ప్రతి ఇల్లు పర్యావరణ సుస్థిరతకు దోహదపడాలని, సోలార్ రూఫ్ టాప్స్ ను సార్వత్రికంగా అవలంబించాలని అమిత్ షా కోరుతూ,
2: આ સૌનો પણ હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું કે અમે અનેક વૃક્ષોને દત્તક લઈ 3 વર્ષ સુધી એની માવજત, મરી જાય તો નવું વાવવાની જવાબદારી અને પાણી પીવડાવવાની જવાબદારી અમને લીધી છે. એ સૌનો પણ હું આજ ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. અમદાવાદ શહેર વૃક્ષારોપણ અભિયાન

0: સ્થાનને સફળ કરવા માટે હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
1: ఒమన్ తీరంలో వాణిజ్య నౌక జీఎఫ్ఎస్ గెలాక్సీపై ఈ ఉదయం జరిగిన దాడిని భారత్ ఖండించింది. నౌకలో ప్రయాణిస్తున్న 11 మంది భారత జాతీయుల్లో ఇప్పటి వరకు 10 మందిని రక్షించగా ఒకరు గల్లంతైనట్టు సమాచారం అందిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఒమన్లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, గాలింపు సహాయక చర్యల్లో ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటోందని పేర్కొంది. ఈ ప్రాంతంలో శాంతి స్థిరత్వం తిరిగి నెలకొనేందుకు ఉద్రిక్తతలను తగ్గించడమే భారత్ పునరుద్ఘాటించింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఈ ప్రాంతంలోని అంతర్జాతీయ జలమార్గాల ద్వారా స్వేచ్ఛాయుత నిరాటంకమైన నౌకాయానం వాణిజ్యాన్ని త్వరగా పునరుద్ధరించాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి భారతీయ వ్యాపార ప్రతినిధి బృందం రేపటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించనుంది. వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, ఆవిష్కరణ, సుస్థిరతలపై దృష్టి సారిస్తూ ఐరోపాతో భారతదేశ ఆర్థిక భాగస్వామ్యాలను బలోపేతం చేయటమే ఈ పర్యటన లక్ష్యమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ బృందం రేపు స్పెయిన్లో ఒక బిజినెస్ రౌండ్ టేబుల్లో పాల్గొంటుంది. తర్వాత ఈ నెల 14-15వ తేదీల్లో బెల్జియంలో పర్యటించి అక్కడ థేల్స్ గ్రూప్, సిలాక్స్ గ్రూప్ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 16-17వ తేదీల్లో ఫిన్లాండ్లో భారత్ ఫిన్లాండ్ బిజినెస్ రౌండ్ టేబుల్కు హాజరవుతుంది. టెలికమ్యూనికేషన్స్, అధునాతన తయారీ, స్వచ్ఛ ఇంధనం, మొబిలిటీ, ఆవిష్కరణ రంగాల్లో సహకారాన్ని అన్వేషించేందుకు నోకియా, కోన్, కెంఫీ గ్రూప్, వీటీటీ రీసెర్చ్ సెంటర్ వంటి ప్రముఖ ఫిన్నిష్ కంపెనీలు, పరిశోధనా సంస్థలను ఈ బృందం సందర్శించనుంది. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయల విలువైన 7 ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. తెలంగాణలో సనత్ నగర్లోని ఈఎస్ఐసి ఆసుపత్రిలో కొత్త ఓపీడీ భవనాన్ని ప్రారంభించడానికి డాక్టర్ మాండవీయ స్వయంగా అక్కడికి వెళ్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. యమన్కు ప్రయాణించే భారత పౌరులపై కొన్ని షరతులను విధించిన 2017 నాటి నోటిఫికేషన్ను ఉపసంహరించుకున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎంఈఏ తెలిపింది. యమన్లో అంతర్యుద్ధం, భద్రతా వాతావరణంపై ప్రభావం చూపిన నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ జారీ చేయబడిందని, దీంతో భారతదేశం తన పౌరుల ప్రయాణాలను నియంత్రించడం ప్రారంభించిందని పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంఘ సంస్కర్తల వారసత్వాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి కర్తవ్యమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల విదేశీ పర్యటనను ముగించుకుని న్యూఢిల్లీ తిరిగి వచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 7:15 ప్రసారమయ్యే ఉదయ రేకుల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ, సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ శ్రీ చుండూరు మాణిక్యరావు. ఉదయం 9:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గాత్రం. మధ్యాహ్నం 12:40 కార్మికుల కార్యక్రమం. కార్మికుల్లో మోకాళ్ళు తుంటి సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశంపై డాక్టర్ కేవీ గోవర్ధన్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. ఒంటిగంట 30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో పండ్ల వ్యాపారం నా అనుభవాలు, శ్రీమతి ఎం నాగమల్లేశ్వరి గారితో పరిచయ కార్యక్రమం. 4:45 రంగస్థలి, ఈ శీర్షికన బాలనాగమ్మ నాటకం నుంచి వ్యవసాయ పాఠశాల, వివిధ ఖరీఫ్ పంటలలో విత్తే సమయం, విత్తన నమోదు, విత్తే దూరం మరియు అంతర పంటల ప్రణాళిక, నిర్వహణ డాక్టర్ జి రమేష్. 7:40 వికసిత భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 అందరూ మనలా మారిపోతే నాటిక వింటారు, రచన శ్రీ ఎలవర్తి అనురాధ, నిర్వహణ శ్రీ ఎవఎన్ రెడ్డి. 9:15 స్పాట్ లైట్. రాత్రి 10:00 అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గారి గాత్రం, వయలిన్ శ్రీ ఎం సత్యనారాయణ శర్మ, మృదంగం శ్రీ వి వెంకటరమణమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆశీసుద్ధుల జీవితం చుక్కాని లేని నామం వంటిది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం రాత్రి 11:13 దాటి 38 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు 18:50 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై మొదటి ప్రసారం ప్రారంభం. అప్పటి వరకు ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. నమస్కారం.